ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శాలివాహన శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 26వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 17వ తేదీ శుక్రవారం. మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్, ఎఫ్ఎం 102 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్పై కూడా వినవచ్చు. ఇప్పుడు నిలయంలో సమయం 5:57. శ్రోతలకు నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం ఎగిరినదగో గగన పథంలో బృందగానం వింటారు. రచన శ్రీరాంభట్ల నృసింహశర్మ, సంగీతం డాక్టర్ మండపాక శారద.

వబరకాతుహు. సదకా ఎలాంటి సంకల్పంతో చెయ్యాలి అనేది ఈరోజు చెప్పుకోబోతున్నాం. సదకా అంటే దానం చేయడం, మేలు చేయడం, సహాయం చేయడం వంటి భావాలు వస్తాయి. అలానే సదక్ అనే ఒక మాట కూడా ఉంది. సదక్ అంటే సత్యము, నిజము అనే భావాలు వస్తాయి. సదకాలో సదక్ అనే మాట దాగి ఉంటుంది. కాబట్టి సదకాకు సరైన భావం ఏమిటంటే స్వచ్ఛమైన మనస్సుతో కేవలం దేవుని ప్రసన్నత చురుగొనే ఉద్దేశంతో ఇతరులకు చేసే దానాన్ని, సహాయాన్ని, మేలుని సదక అంటారు. ఈ విషయము ఖురాన్లో సూరే దహర్లోని 9వ సూక్తిలో ఇలా చెప్పబడింది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఇన్నమా నుతుహిముకుం లివజ్హిల్లాహి మిన్కుం జజాఉం వలా షకూరా. దీని భావం ఏమిటంటే మేము కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే మీకు తినిపిస్తున్నాము, అంతేగాని మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని కానీ ధన్యవాదాలు కానీ ఆశించటం లేదు. ఇస్లాంలో స్తోమత గలవారు విధిగా చేసే దానాన్ని జకాత్ అని పిలుస్తారు. ఈ జకాత్ దానాన్ని కూడా ఖురాన్లో ఒక చోట సదకా అని పిలువబడి ఉంటుంది. అదేవిధంగా రమజాను నెలలో ఉపవాసాలు ముగింపు తర్వాత ఈదుల్ ఫితర్ అనే పండుగ జరుపుకుంటారు. ఆ సందర్భంలో పండగ నమాజ్కు వెళ్ళే ముందు సదకతుల్ ఫితర్ దానం చెయ్యాలని ఆదేశించబడి ఉంది. ఈ దానాన్ని బీదలకు, అభాగ్యులకు పండుగ నమాజ్కు ముందే చెల్లించాల్సి ఉంటుంది. జకాత్ దానం చేయటం ద్వారా అతడి సంపద పరిశుద్ధమవుతుందని చెప్పబడుతుంది. అదేవిధంగా సదకతుల్ ఫితర్ చెల్లించడం ద్వారా ఉపవాసమున్న వ్యక్తి ఉపవాస సమయంలో తన వల్ల ఏదైనా పొరపాటు జరిగితే అది సదకతుల్ ఫితరాతో వర్ణించబడతాయని, అంటే సదకా చేసే వ్యక్తి తనకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో సంకల్పంతోనే సదకా చెల్లించాలని ఈ విషయం వల్ల మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ సల్లం వారు ఇలా వివరించారు. సదకా ప్రతి ఒక్కరూ చేయాల్సి ఉంటుంది. అది విని ఒక వ్యక్తి సదకా చేయడానికి అతని వద్ద ఏమీ లేకపోతే అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా ప్రవక్త వారు అతన్ని ఇలా ఆదేశించారు. ఒకవేళ అతని దగ్గర డబ్బులు లేకపోతే అతడు పనిచేసి డబ్బులు సంపాదించి కొంత తన కోసం ఉంచుకొని కొంత సదకా చెయ్యాలని అన్నారు. ఆ వ్యక్తి మరలా ఇలా ప్రశ్నించాడు. అతడు కష్టపడి పనిచేసే స్థితిలో లేకపోతేనో అని అన్నారు. అని అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, ఎవరికైనా సహాయం చెయ్యాలి అంటే తన శ్రమను ఇతరులకు దానం చేసినట్టయితే అది కూడా సదకా కిందే వస్తుంది అని చెప్పారు. అతడు మరలా ఇలా అడిగాడు, అతడు సహాయం చేసే స్థితిలోని కూడా లేకపోతేనో అని అడిగారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, ఇతరులకు మంచి విషయాలను బోధించాలి, అలా కూడా చేయలేని పక్షంలోనో అని అడిగారు. అతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు అతనితో, తన వల్ల ఎవరికి ఎలాంటి కష్టము నష్టము జరగకుండా జాగ్రత్తగా మసులుకునేవాలి, ఇది కూడా సదకాలో చేసేటట్టే వస్తుంది, సదకాలో ఒక భాగమే అని మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి ఇక్కడ సదకా అనేది దానం అనుకుంటాము, కానీ సదకా అనేది ఒక సహాయము. ఆ సహాయం కూడా ఎవరైతే గ్రహీత ఉంటాడో, తన వల్ల మేలు పొందుతాడో, అతని నుంచి ఏమీ ఆశించకుండా కేవలం దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి, దేవునికి దగ్గర అవ్వడం కోసం, దేవుని యొక్క కారుణ్యం పొందడం కోసం చేసేదానినే సదకా అంటారని మనకు చెప్పబడుతుంది. అల్లాహ్ తాలా మనందరికీ కూడా

0: నాట్య కలాం విన్నారు భక్తిరంజని కార్యక్రమంలో తుది అంశంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన. ఈనాటి కార్యక్రమంలో ఖురాన్ సూక్తులు వింటారు వ్యాఖ్యాత మొహమ్మద్ అబూబకర్ గారు.
1: అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి

0: సద్బుద్ధితో సదకా చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.
1: చింతన కార్యక్రమంలో ఖురాన్ సూక్తులు విన్నారు వ్యాఖ్యాత మొహమ్మద్ అబూబకర్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు.

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో చిరుధాన్యాల సాగు జాగ్రత్తలు ఈ అంశం గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే వివరాలు వింటారు.
1: మనకి వానలు రావటం అనేది సాధారణంగా ప్రాంతాల వారీగా మరి ఈ నెలలో ఈ సమయంలో రావటం జరుగుతుందని ఒక అలవాటు మనకి. అది ఈ ఋతుపవనాలు కనుక సరైన సమయంలో వస్తే అదే సమయానికి మనకు వానలు పడతూ ఉంటాయి, దాన్ని బట్టి మనం పంటలు వేసుకుంటూ ఉంటాం, అన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటాం. కానీ ప్రకృతిలో వచ్చినటువంటి మార్పుల వలన ఎప్పుడైనా వానలు రావటం ఆలస్యమైతే మనము సాగు చేసేటువంటి పంటల్లో కూడా మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వానలు పడటం తక్కువే, రావటం ఆలస్యమైందనుకోండి, మనం ఎంచుకునేటువంటి పంటలు కూడా తక్కువ కాల పరిమితి కలిగినటువంటి పంటలను ఎంచుకోవాలి. అలా పంటలను ఎంచుకోవటంతో పాటుగా మన పంటలు ఏదన్నా నీటి ఎద్దడి వచ్చినా, మధ్యలో వానలు సరిగా రాకపోయినా తట్టుకునేలాగా ఉండాలి పంటలు. అందుకే మామూలుగా మనం సాగు చేసేటువంటి ఈ వరి, చెరుకు, మొక్కజొన్న ఇలాంటి పంటలు కాకుండా మరీ ఆలస్యమైనప్పుడు మనము సాధారణంగా చిరుధాన్యాలను సాగు చేస్తూ ఉంటాం. ఎందుకు చిరుధాన్యాలు ప్రత్యేకంగా సాగు చేస్తాము అంటే వీటికి ఒక ప్రత్యేకమైనటువంటి గుణాలు ఉన్నాయి. ఎలాంటి బెట్ట పరిస్థితులనైనా తట్టుకోగలిగి మనకు పంట ఇవ్వగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈ చిరుధాన్యాలకు ఉంటాయి. కాబట్టి ఈ చిరుధాన్యాలు మనం సాగు చేసుకున్నట్లయితే తక్కువ నీటితో మనం పంట సాగు చేయొచ్చు. మామూలుగా మనకి ఒక 300 నుంచి 400 మిల్లీమీటర్ల వర్షపాతంతో ఈ పంటలను సాగు చేసేయచ్చు. అది కూడా 2 నెలలు లేదా 3 నెలల్లో ఖచ్చితంగా పంట చేతికి వచ్చేస్తుంది. అదే మనం వరి కానీ లేకపోతే ఇతర పంటలు కానీ మనం సాగు చేసినప్పుడు మనకి 4 నెలలు 5 నెలలు పంట పడుతుంది, నీరు కూడా చాలా అవసరం. మామూలుగా ఈ వరి లేకపోతే మొక్కజొన్న లేకపోతే చెరుకు లాంటి ప్రత్యేకంగా ఈ పంటలకి మనం 1200 మిల్లీమీటర్ల దాకా నీరు అవసరమైతే దీనికి 300-400 మిల్లీమీటర్లతోటే మనము పంట మంచి దిగుబడులతోటి సాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా అసలు ఇవి ఈ చిరుధాన్యాలు ఎలా తట్టుకుంటాయి, ఆ మొక్కలు తట్టుకోలేనప్పుడు వీటికి ఆ ప్రత్యేకమైనటువంటి గుణం ఎట్లా ఉంటుంది అంటే వాటిల్లో మనం ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని చూడవచ్చు. ఎప్పుడైనా బెట్టొచ్చింది చిరుధాన్యాలలో దాని శరీరంలో కూడా కొన్ని రకాలైన మార్పులు చేసుకుంటాయి. ఎండ వేడిని తట్టుకోవటానికి కానీ, నీటి ఆవిరిని తగ్గించుకోవటానికి కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి గుణాలను దేవుడు ఆ మొక్కలకి ఇచ్చాడు. అందుకే మనం వాటిని ఎంచుకోగలిగినట్లయితే మనకి మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకొకటి కూడా, ఎప్పుడైతే భూమి దగ్గరలో వాటికి నీరు దొరకదో ఈ చిరుధాన్యాల వేర్లు ఈ బెట్ట పరిస్థితుల్లో లోపల లోపలికి పోతాయి, అక్కడి నుంచి నీళ్లు గుంజుకోవడానికి ప్రయత్నిస్తాయి. అంతేకాదు ఆకులు నిలువుగా ముడుచుకోవటం కూడా జరుగుతుంది. ఎందుకు ముడుచుకోవటం అంటే ఆకుల్లోంచి నీటి ఆవిరి బయటికి పోకుండా లోపల ఉన్నట్టు ఆ కాస్త తడిని నిలుపుకోవటానికి అది తనంతట అదే ఆకులను ముడుచుకునేలా చేసుకుంటుంది. ఇలా ప్రత్యేకమైనటువంటి గుణాలు కలిగి ఉంటాయి. ఒకవేళ ప్రధాన కాండం బాగా పెరిగిన తర్వాత నీటి కొరత వచ్చిందనుకుందాం, మరి ఈ కాండం నుంచి సరైనటువంటి దిగుబడులు రాదు అని దానికి తెలిసిందనుకోండి, ఆ మొక్కకి పక్క నుంచి పిలకలు పెట్టుకుంటుంది. కనీసం తర్వాత నీరు దొరికినా కూడా ఆ పిలకల ద్వారా మళ్ళీ దిగుబడి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఎన్ని అద్భుతమైనటువంటి లక్షణాలు చిరుధాన్యపు మొక్కలకి దేవుడిచ్చాడు చూడండి. మరి వీటిని

0: మనము అత్యవసర పరిస్థితుల్లో చక్కగా ఉపయోగించుకోవచ్చు. దానికి తోడు ఈ మధ్యకాలంలో మనకు మార్కెట్లో కూడా ఈ చిరుధాన్యాలకు ప్రాధాన్యత పెరిగింది. వీటికి ఉన్నటువంటి గుణాలు, వీటిలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి పోషక విలువలు కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి మనము చిరుధాన్యాల సాగు సంబంధించి అవగాహన పెంచుకోవడం చాలా చాలా అవసరం. ఇంకొకటి, కరువు ఏర్పడినప్పుడు మొక్కల కణాలు దెబ్బతీసేటువంటి కొన్ని రకాల హానికారక రసాయనాలు విడుదలవుతూ ఉంటాయి. అలాంటి వాటిని కూడా మరి ఈ మొక్కల్లో లేకుండా చేసుకొని మళ్ళీ బ్రతకగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ చిరుధాన్యాలకు ఉంది. మనకి సాధారణంగా ఏజెన్సీ ప్రాంతంలో చాలామంది రైతు సోదరులు మామూలుగానే సాగు చేస్తారు. అలాగే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా చాలా రకాలైనటువంటి చిరుధాన్యాలు సాగు అలవాటు ఉంది. కాకపోతే మనము వీటిల్లో కూడా మంచి దిగుబడులు సాధించాలంటే కనుక సరైనటువంటి యాజమాన్య మెలకువలు పాటిస్తూ అవసరమైనప్పుడు, వీలైనప్పుడు కీలక దశల్లో మనం కనుక తడి ఇవ్వగలిగితే మనకు మంచి ఫలితాలు వస్తాయి. ఇక మనము ఎప్పుడు దాకా వేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన ఉంటుంది. సాధారణంగా అయితే జూలైలోపే వేసుకుంటాం. ఒకవేళ ఇతర పంటలు సాగు చేసేటువంటి రైతు సోదరులు వానలు రాక, నీరు పెట్టలేక పంటలు ఆలస్యమైతే ఆగస్టు మాసంలో కూడా అతి తక్కువ కాలపరిమితిలో పంట చేతికొచ్చేటువంటి చిరుధాన్యపు రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని సాగు చేసుకోవచ్చు. మనకు విజయనగరంలో ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో కూడా మనకు మంచి రకాలు దొరుకుతాయి. అలాగే నంద్యాలలో ప్రత్యేకంగా ఈ కొరల సంబంధించి మంచి రకాలను విడుదల చేశారు. ఇవన్నీ కూడా కొన్ని 50-60 రోజుల్లోనే చేతికి పంట వస్తుందంటే ఆలోచించండి. ఏ సమస్య వచ్చినా కూడా తట్టుకొని మనకు చేతికి పంట ఇచ్చేటువంటి రకాలు ఉన్నాయి. కొర్రలో ప్రత్యేకంగా గరుడ రకం మనకి 55-60 రోజుల్లో చేతికి వస్తుంది. అలాగే విజయనగరం నుంచి వచ్చినటువంటి అల్లూరి రకం, ఒరిగి రకం 70-75 రోజుల చేతికి పంట వస్తుంది. మరి ఈ రకాలన్నీ మనం ఉపయోగించుకొని శాస్త్రవేత్తలు చేసినటువంటి కృషిని మనం సద్వినియోగపరుచుకున్నట్లయితే మనకి చిరుధాన్యాల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఇంకా ఎక్కువ వివరాలు కావాలంటే మీకు మీ దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయాధికారిని కానీ, వ్యవసాయ శాస్త్రవేత్తలను కానీ, కృషి విజ్ఞాన కేంద్రం అధికారులను కానీ అడిగినట్లయితే మంచి వివరాలన్నీ తెలియజేస్తారు. మనం ఎలాంటి సమస్య లేకుండా మంచి చిరుధాన్యాలు సాగు చేసి మంచి లాభాలు పొందవచ్చు.
1: చిరుధాన్యాల సాగు జాగ్రత్తలు ఈ అంశం గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. పొలం పనుల కార్యక్రమంలో ఇప్పుడు వ్యవసాయదారులకు వాతావరణ సూచన. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలపై ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి నిన్న సాయంత్రం 5:30 ఉత్తర ఒడిశా, దానికి ఆనుకునున్న జార్ఖండ్, పశ్చిమ బెంగాల్పై కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశగా కదులుతూ ఉంది. రాబోయే 2 రోజుల్లో ఉత్తర ఒడిశా, జార్ఖండ్ మీదుగా వాయువ్య దిశగా కదిలి క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఆంధ్రా తీరంలోని మత్స్యకారులకు ఈ నెల 17వ తేదీ అంటే ఈరోజు వాతావరణ హెచ్చరిక, అలాగే ఈ నెల 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఎటువంటి వాతావరణ హెచ్చరికలు లేవు. బంగాళాఖాతంలో ఆంధ్రేతర తీర ప్రాంతాల్లో చేపలు పట్టేవారికి వాతావరణ హెచ్చరిక ఈ నెల 17వ తేదీ అంటే ఈరోజు. దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో వీస్తూ 65 కిలోమీటర్ల వేగం వరకు వీచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరూ కూడా ఆ ప్రాంతాల్లో సముద్రంలో చేపల వేటకు ఈరోజు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. రేపటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు ఎటువంటి వాతావరణ హెచ్చరికలు లేవు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ ఉదయం అందించిన వాతావరణ సమాచారం విన్నారు. పొలం పనులు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:45 వస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ఆధునిక జీవన విధానంలో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఆధ్యాత్మికత అవసరమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేటలో ఈరోజు జరిగే రుణమేళా కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తుందని తెలిపిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని వెల్లడించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. ఇక వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న పాల్గొన్నారు. వెంకటపాలెం వద్ద సంప్రదాయ క్రతువు ప్రకారం బంగారు చీపురుతో రథం ముందు శుభ్రపరిచి రథయాత్రను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆధునిక జీవన విధానంలో మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను అందించేది ఆధ్యాత్మికతే అని అన్నారు. ప్రతి ఏడాది అమరావతిలో జగన్నాథ రథయాత్రను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: మొట్టమొదటిసారిగా అమరావతిలోనే రథయాత్ర ప్రారంభించాం. ఈ రథయాత్రలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. భారతదేశ చరిత్రలో జగన్నాథ రథయాత్రకి ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి రథయాత్రని మొట్టమొదటిసారిగా మన అమరావతిలో నిర్వహించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది.
0: TG20 లీగ్ విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిని నిన్న మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా జట్టు సభ్యులను ముఖ్యమంత్రి అభినందించి నగదు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక క్రీడా విధానాన్ని తీసుకువచ్చామని, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నామని చెప్పారు. క్రీడా మౌలిక వస్తువుల అభివృద్ధిపై దృష్టి సారించామని, క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశామని, గచ్చిబౌలి స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ పైవంతెన పనులను నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో పైవంతెన నిర్మాణ పనులను అధికారులతో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, నిర్మాణ పనుల్లో ఎదురవుతున్న సమస్యలను త్వరలోనే పరిష్కరించి నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని చెప్పారు. ఈ వంతెన పూర్తయితే గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని మంత్రి తెలియజేస్తూ,
2: డిఫికల్ట్ పార్ట్ అంతా కూడా పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకున్నాం. కింద పిల్లర్ చేయటం, రెండు మూడు పిల్లర్స్ ఉన్నాయి, అవి అయిపోతాయి. మెటీరియల్ ఇష్యూస్ ఉన్నాయి, గ్రావెల్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత కొంత స్టీల్ కావాల్సినటువంటి సైజెస్ రాడ్స్ దొరకని ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నిటినీ సార్ట్అవుట్ చేసుకుని ఏ విధంగా చేయాలి అవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇచ్చిన టైం ఏదైతే ఉందో దానికి అవసరమైతే రెండు మూడు వారాల ముందే కంప్లీట్ చేసి నెక్స్ట్ జూలై ఎండింగ్ 2027 నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ టైంకి ఎట్టి పరిస్థితులు ఇస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటాం.
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగే రుణమేళా కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్భంగా నరసరావుపేటలోని కోడెల శివప్రసాద్ క్రీడా ప్రాంగణంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు నిన్న పరిశీలించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ప్రజల భద్రతతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలమనేరు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న అడవి ఏనుగులను విజయవంతంగా పట్టుకున్న అటవీశాఖ అధికారులు, సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి అభినందించారు. దాదాపు నెల రోజుల పాటు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో డ్రోన్లు, కెమెరాలు, 5 కుంకి ఏనుగుల సహాయంతో ఏనుగును సురక్షితంగా బంధించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం తెలిపారు. బీజేపీ రాష్ట్ర నాయకులతో కలిసి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రాజెక్టు పనులు ఇప్పటికే 89

0: శాతం పూర్తయ్యాయని చెప్పారు. గోదావరి, నాగావళి నదుల అనుసంధానాన్ని కూడా అమలు చేస్తామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: పోలవరం ప్రాజెక్టు మీద ముందు ఖర్చు పెట్టుండే ప్రతి ఒక్క రూపాయిని కూడా విడుదల చేసి అదనంగా ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 8,300 కోట్ల రూపాయలని 2 సంవత్సరాల వ్యవధిలో మాత్రమే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది అనేటువంటి విషయం మనంతా కూడా గ్రహించాలి. ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన సందర్భాన్ని బట్టి పోలవరం ప్రాజెక్టు మీద కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి ఎంత చిత్తశుద్ధి ఉన్నదో అనేటువంటి విషయం మనంతా కూడా అర్థం చేసుకోవాలి.
0: ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు గుర్తింపు ఆధారంగా వివక్షకు గురికాకుండా శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకురానుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ ఉన్నత విద్యలో గుర్తింపు ఆధారిత వివక్ష నివారణ బిల్లు 2026 రూపకల్పనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో నిన్న సమావేశమైంది. సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, రోహిత్ వేముల వంటి ఘటనలు పునరావృతం కాకుండా వివక్షరహిత విద్యా వాతావరణం కల్పించేందుకు ఈ బిల్లును రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం బిల్లును త్వరలోనే శాసనసభలో ప్రవేశపెడతామని చెప్పారు. విజయనగరం జిల్లాను ఆంధ్రప్రదేశ్లోని ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జి హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. విజయనగరంలో నిర్వహించిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. జలధార, జలహారతి కార్యక్రమం ద్వారా జిల్లాలో భూగర్భ జలాల మట్టం పెరగడంతో పాటు నీటి నిల్వ సామర్థ్యం మెరుగుపడిందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
2: జలధార కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి ఒక్క నీటి బొట్టుని కూడా ఒడిసి పట్టుకోవాలి, దానికి సంబంధించి భూగర్భ జలాలని పెంచాలి, వ్యవసాయానికి కానీ రేపొద్దున తాగునీటికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అనుకునేటప్పుడు కంపల్సరిగా ఇప్పటి వరకు ఇరిగేషన్ ట్యాంక్స్ అన్నింటినీ కూడా మనం డిసిల్టేషన్ చేయాలి అని ఒక మంచి కాన్సెప్ట్ లో పెట్టుకుంటే, విజయనగరం జిల్లాలో చూసుకుంటే దగ్గర 8,059 ఎంఐ ట్యాంక్స్ ఉన్నాయి. దానిలో దగ్గర 6,446 ట్యాంక్స్ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన వీరిలో కూడా 6,424 ట్యాంక్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది.
0: ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 అంతర్జాతీయ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ లేపాక్షి పెవిలియన్ను రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర హస్తకళలు, చేనేత ఉత్పత్తులకు ఆదరణ లభిస్తుందన్నారు. లేపాక్షి పెవిలియన్కు దేశీయ, అంతర్జాతీయ కొనుగోలుదారుల నుంచి 120కి పైగా వ్యాపార విచారణలు వచ్చినట్లు వెల్లడించారు. కళాకారులకు మరిన్ని మార్కెట్ అవకాశాలు కల్పిస్తూ చేనేత హస్తకళల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఎస్ సవిత తెలిపారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర నుంచి తెలంగాణ, మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మేఘావృత వాతావరణంతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ను ఆహార శుద్ధి పరిశ్రమ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఫుడ్ వరల్డ్ ఇండియా 2026 సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ 9% వాటాతో అగ్రస్థానంలో ఉందన్నారు. సుదీర్ఘ తీర ప్రాంతం, రేవులు, విమానాశ్రయాలు, ఫుడ్ పార్కులు, కోల్డ్ స్టోరేజ్ వంటి మౌలిక వస్తులతో పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా మారిందని మంత్రి వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక జీవన విధానంలో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఆధ్యాత్మికత అవసరమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేటలో ఈరోజు జరిగే రుణమేళా కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని వెల్లడించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జ. జతిన శర్మ.

పురస్కరించుకుని కొన్ని వివరాలు. బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాతంత్ర సమరయోధులు శ్రీ దరువూరి వీరయ్య గారి జయంతి, శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి వర్ధంతి సందర్భంగా వారి ఇరువురి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన మతి మరపు గురించి అవగాహన, నివారణ, చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ కె సురేష్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి కె ఇందిర. ఇంకా పూజ్య బాపూజీ స్మృతి చిహ్నంగా వారం వారం ప్రసారమయ్యే కార్యక్రమం గాంధీ మార్గం, పుష్పాంజలి, సమాచారవాణి మొదలైన అంశాలు వింటారు ఉదయ సమీరాల్లో భాగంగా. 8:30 వార్త వ్యాఖ్య ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. ఉదయం 8:35, మధ్యాహ్నం 2:31 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఐ మన్మథరావు శాక్సోఫోన్ వాదనం వింటారు. శ్రీ పివి నరసింహారావు వైలిన్, శ్రీ ధన్వాడ ధర్మారావు మృదంగం. పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఉదయం 8:59. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల్లో భాగంగా క్యాచ్ ద రెయిన్ క్యాంపెయిన్పై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. అతిథి ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్. పరిచయకర్త శ్రీ రావల సాయి గిరీష్. 10:20 పాటల పల్లకి, 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు, 12:10 మధుమంజరి, 12:40 హిందీ సినిమా పాటలు వినవచ్చు. 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ఆషాఢమాసం అంశంగా శ్రీమతి డి శ్రీదేవి, శ్రీమతి టి స్వాతి గారుల సంభాషణ ప్రసారమవుతుంది. ఇక ఈనాటి మా సాయంత్రం ప్రసారంలో ముందుగా 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ వార్తలు, 6:00 సమాచారవాణి వాతావరణ వివరాలు, 6:10 ప్రాంతీయ వార్తలు, రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా లైవ్ విన్యాసం శీర్షికన శ్రీ చిగురు వలస సాయి కుమార్ డోలు వాద్య లైవ్ విన్యాసం ప్రసారమవుతుంది. ఆ తర్వాత ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన అటల్ పెన్షన్ యోజన గురించిన వివరాలు వినవచ్చు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తర కోస్తా జిల్లాలకు అనువైన వాతావరణ ఆధారిత వ్యవసాయ విధానాల గురించి నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి చిన్నంనాయుడు గారితో పరిచయ కార్యక్రమం రెండవ భాగం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం జానపద గీతం. ఆ తర్వాత కాకినాడ జిల్లా రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం శ్రీమతి సిహెచ్ కమలారాణి గారి చదవగా వినవచ్చు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 రాత్రి 9:30 స్వరమాలిక సినిమా పాటలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, రాత్రి 10:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి పి సుశీలా సుబ్రహ్మణ్యం గానం వింటారు. శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ వైలిన్, శ్రీ ముళ్ళపూడి వెంకటరాజా లక్ష్మణరావు మృదంగం. 10:45 ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వినవచ్చు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 వస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పర్యటిస్తారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు వ్యూహం ఖరారు చేసేందుకు ఎన్డీఏ ఈరోజు కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య కార్డిఫ్లో నిన్న జరిగిన 2వ వన్డే క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పర్యటిస్తారు. హర్యానా పర్యటనలో భాగంగా జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే భారత్ మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. అలాగే జింద్లోని ఏకలవ్య స్టేడియంలో దాదాపు 14,700 కోట్ల రూపాయలు విలువ చేసే వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, జాతికి అంకితం చేయడంతో పాటు అక్కడ జరిగే సభనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన ముందడుగని ఆకాశవాణి విలేకరి అంటున్నారు. ప్రస్తుతం ఈ సాంకేతికతను పరీక్షిస్తున్న ఇతర అనేక దేశాలను అధిగమించి భారత్ ఈ ప్రాజెక్టుతో సరికొత్త ప్రపంచ బెంచ్ మార్క్ను నెలకొల్పింది. జర్మనీ, చైనా వంటి దేశాలు సాధారణంగా 2 లేదా 3 కోచ్ల హైడ్రోజన్ రైళ్లు నడుపుతుండగా భారత్ 10 కోచ్ల నిర్మాణాన్ని అభివృద్ది చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర హైడ్రోజన్ రైళ్లతో పోలిస్తే అత్యధిక సామర్థ్యంతో దాదాపు 2,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లేలాగా రూపొందించారు. ఈ హైడ్రోజన్ రైలు 3,200 హార్స్పవర్ ప్రొపల్షన్ సిస్టంతో పనిచేస్తుంది. ఇది ప్రస్తుతం నడుస్తున్న అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ ఆధారిత రైలు సెట్లలో ఒకటిగా నిలిచింది. ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. హైడ్రోజన్ను విద్యుత్తుగా మార్చి రైలు ముందుకు సాగేలాగా చేస్తుంది. ఈ ప్రక్రియలో ఉత్పత్తిగా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవుతుంది. దీనివల్ల రైలు నడిచే సమయంలో కార్బన్ ఉద్గారాలు అస్సలు ఉండవు. సాంప్రదాయ విద్యుత్ రైళ్లలా కాకుండా వీటికి నిరంతరం ఓవర్ హెడ్ విద్యుదీకరణ మౌలిక సదుపాయాలు కూడా అవసరం లేదు. ఒక స్వచ్ఛమైన, సమర్థవంతమైన రవాణా పరిష్కారంగా దీన్ని పరిగణిస్తున్నారు. ఈ రైల్లో హైడ్రోజన్ లీకేజీలు, వేడి, మంటలు, పొగను గుర్తించగల మల్టీలేయర్ సేఫ్టీ సిస్టమ్స్ను కూడా అమర్చారు. సురక్షితమైన, సమర్థవంతమైన, నమ్మదగిన హైడ్రోజన్ ఆధారిత రైలు సేవ నిర్వహించేందుకు జింద్లో హైడ్రోజన్ సదుపాయం ఏర్పాటు చేశారు. జింద్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధానమంత్రి చండీగఢ్కు, ఆ పైన పంజాబ్లోని జలంధర్కు చేరుకుని అక్కడ పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ సాయంత్రం ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 75 అమృత్ స్టేషన్లతో పాటుగా కేరళలో పునరాభివృద్ధి చేసిన 6 అమృత్ రైల్వే స్టేషన్లను కూడా ప్రారంభిస్తారు. కేరళలోని 6 స్టేషన్లు రాష్ట్రవ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను, ప్రయాణికుల సౌకర్యాలను గణనీయంగా పెంపొందించాయని భావిస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సీనియర్ కూటమి మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. వర్షాకాల సమావేశాల్లో తమ సభాపక్ష వ్యూహానికి ఈ సమావేశంలో తుది రూపిస్తారు. ప్రధానంగా ఎన్డీఏ శాసనసభ ఎజెండా, కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం, ఈ సమావేశాల సమయంలో విపక్షాలను ఎదుర్కొనేందుకు ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడంపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈవేళ నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సరిహద్దు భద్రత, సుపరిపాలన, శాంతి భద్రతలు, అభివృద్దిపై దృష్టి సారించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికార వర్గాలు తెలియజేశాయి. అమిత్ షా రేపు సిలిగుడిలోని జుమాగఢ్ బోర్డర్ అవుట్పోస్ట్ను సందర్శిస్తారు. అలాగే 18వ బెటాలియన్ బోర్డర్ అవుట్పోస్ట్లో బీఎస్ఎఫ్ సిబ్బందితో ముఖాముఖి నిర్వహిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఫలితాలను ప్రకటించింది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్, డెంటల్, ఆయుష్ అనుబంధ కోర్సుల్లో ప్రవేశాల కోసం 11 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్ష ద్వారా అర్హత సాధించారు. అభ్యర్థులందరికీ స్కోర్ కార్డులు అధికారిక వెబ్సైట్ neet.ntaa.nic.inలో అందుబాటులో ఉంచారు. అభ్యర్థుల వైద్య విద్యా ప్రవేశాలు, కౌన్సిలింగ్ షెడ్యూల్ సజావుగా సాగేలాగా ఈ ఫలితాలను సకాలంలో ప్రకటించినట్లు జాతీయ పరీక్షల సంస్థ తెలియజేసింది.

0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పాకిస్తాన్కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రర్ మాడ్యూల్పై జరుపుతున్న విచారణలో భాగంగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ 5 వ్యక్తులను అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన వారిని బిలాల్ అబీద్ భాయ్ షేరా, మొహమ్మద్ అయూబ్ కడివాలా, మొహమ్మద్ పాలన్పూరి అలియాస్ ఖాళీ అయూబ్ సుంచారా, షఫియా రైస్ ముక్తి, అహ్మద్ హసన్ కాడియాగా గుర్తించారు. పట్టాన్ జిల్లా సిద్ధపూర్ తాలూకాలోని కడియాల్ గ్రామం నుంచి వీరిని అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఒక జువెనల్ హోంలో 2 మైనర్లపై తోటి ఖైదీలు శారీరక లైంగిక దాడికి పాల్పడినట్లు వచ్చిన వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి భోపాల్ పోలీస్ కమిషనర్కు నోటీసులు జారీ చేసింది. ఒక మీడియా నివేదిక ఆధారంగా ఈ వ్యవహారాన్ని సోమోటగా స్వచ్ఛందంగా విచారణకు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ 2 దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. బాధితులకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ ఆరోపణలు నిజమేనని నిర్ధారణ అయినట్లు కమిషన్ పేర్కొంది. మరోవైపు బీహార్లోని ముజఫర్పూర్ జిల్లా కాంతి ప్రాంతంలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నిర్మించిన యాష్డైక్ లాగూన్లో మునిగి 3 పిల్లలు మరణించిన ఘటనపై ఢిల్లీలోని ఎన్టీపీసీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్కు బీహార్లోని ముజఫర్పూర్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ కూడా ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసును కూడా స్వచ్ఛందంగా విచారణకు స్వీకరించిన కమిషన్ 2 వ్యవధిలో వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మార్కెట్లో అమ్ముకోవడానికి బొగ్గు వ్యర్థాలను సేకరించేందుకు వచ్చే గ్రామస్తులను ఈ చెరువుల వైపు రాకుండా నిరోధించడానికి ఎలాంటి భద్రతా సిబ్బందిని అక్కడ మోహరించలేదని తెలుస్తోంది. ఒడిశాలోని పూరిలో ప్రపంచ ప్రసిద్ధ రథయాత్రలో భాగంగా పవిత్ర త్రిమూర్తుల రథయాత్ర ఈ ఉదయం 9:30 తిరిగి ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి చీకటి పడిన తర్వాత 3 అద్భుతమైన రథాలలాగే క్రతువును నిలిపివేయడంతో దేవతల రాత్రంతా తమ తమ రథాలపైనే ఉండిపోయారు. తోబుట్టువులైన ఈ దేవతల మేనత్తేలుగా భావించే శ్రీ గుండెచ్చ ఆలయం వైపు సాగే పవిత్ర యాత్రను వీక్షించేందుకు జగన్నాథుని నందిఘోష, బలభద్రుని తాళధ్వజ, సుభద్రాదేవి దర్పదళన రథాలను చూడటానికి లక్షలాది మంది భక్తులు పూరిలోని గ్రాండ్ రోడ్కు చేరుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కూడళ్లలో ఒకటైన ఈ వార్షిక రథయాత్ర విస్తృతమైన బహుళంచెల భద్రతా నియంత్రణల వ్యవస్థల పర్యవేక్షణలో జరుగుతుంది. కేరళలో ఇవాటి నుంచి రామాయణ మాస వేడుకలు ప్రారంభమవుతాయి. కేరళలో మలయాళ శకం ప్రకారం కర్కిడకం మాసాన్ని రామాయణ మాసంగా జరుపుకుంటారు. భక్తులు ఆధ్యాత్మికమైన బలాన్ని, మనశ్శాంతిని పొందేందుకు ఈ సమయంలో పవిత్ర గ్రంథమైన రామాయణాన్ని ఆశ్రయిస్తారు. ఈరోజు కర్కిడక మాసంలో మొదటి రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇళ్లలో, దేవాలయాల్లో ప్రతిరోజు రామాయణ పారాయణించడం ఒక ఆచారంగా కొనసాగుతోంది. కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో నిన్న రాత్రి జరిగిన 3 క్రికెట్ మ్యాచ్ల సిరీస్లోని 2 వన్డేలో ఇంగ్లాండ్ జట్టు భారత్ను 4 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ను 1-1 సమం చేసింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేయవలసిన శుభ్మాన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా 44 ఓవర్లలో కేవలం 233 పరుగులకే ఆల్అవుట్ అయింది. సిరీస్ విజేత నిర్ణయించే చివరి మ్యాచ్లో ఆదివారం నాడు లార్డ్స్ క్రికెట్ మైదానంలో 2 జట్లు తలపడతాయి. మలేషియాలోని కోలాలంపూర్లో ఉన్న ఏఎఫ్సి హౌస్లో నిర్వహించిన డ్రా అనంతరం ఏఎఫ్సి U17 విమెన్స్ ఏషియన్ కప్ చైనా 2027 క్వాలిఫైయర్స్ గ్రూప్ ఈలో భారత్ U17 మహిళల జట్టు స్థానం సంపాదించుకుంది. మలేషియా, సిరియా, ఇరాక్ దేశాలు కూడా ఇదే గ్రూప్లో ఉన్నాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పర్యటిస్తారు. మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభిస్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు వ్యూహం ఖరారు చేసేందుకు ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన మంత్రులు ఈరోజు సమావేశమవుతారు. నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కార్డిఫ్లో నిన్న జరిగిన 2 వన్డే క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

ఉదయ్ సమీరాల్లో ఇప్పుడు నేటి మాట. ఈరోజు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం. ప్రపంచంలో ఏ దేశంలోనైనా శాంతి భద్రతలు నిలవాలంటే న్యాయం అందరికీ సమానంగా అందాలి. న్యాయమే శాంతి స్వేచ్ఛలకు పునాది. ఒక్క అమాయకుడికి కూడా అన్యాయం జరగకూడదనే సూత్రమే న్యాయ వ్యవస్థ ఉద్దేశం. చట్టం ముందు అందరూ సమానులే. దోషులు ఎవరైనా పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరూ న్యాయం కోసం నిలబడి పోరాడాలి అని న్యాయస్మృతి సూచిస్తోంది. అందుకే న్యాయ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంగా ప్రతి ఏటా 1998 రోమ్ శాసనాన్ని ఆమోదించిన సందర్భంగా ఈ జూలై 17 తేదీని మనం అంతర్జాతీయ న్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 1998 నుంచి ఇప్పటి వరకు దాదాపు 125 దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. జాతి నిర్మూలన, మానవత్వ వ్యతిరేక నేరాల వంటి అత్యంత తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన వ్యక్తులను విచారించగల సామర్థ్యం ఉన్న మొట్టమొదటి శాశ్వత మరియు స్వతంత్ర అంతర్జాతీయ న్యాయ సంస్థగా అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ఈ ఒప్పందంతో ఉనికిలోకి వచ్చింది. ఈ ICC జాతీయ న్యాయస్థానాల స్థానాన్ని భర్తీ చేయదు. అయితే ఏదైనా దేశం దర్యాప్తులు నిర్వహించలేనప్పుడు లేదా నిర్వహించడానికి ఇష్టపడనప్పుడు ఇది అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ నేరాలకు పాల్పడే వారికి శిక్ష పడేలా ప్రపంచ దేశాలను ఏకం చేయడం, శిక్ష నుంచి తప్పించుకునే ధోరణికి వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించడం, యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేక నేరాల బాధితులకు న్యాయం అందించడం మొదలైనవి ఈ దినోత్సవ లక్ష్యాలు. ఈ సంవత్సరం వేడుకలు ప్రధానంగా అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ అనే ముఖ్య ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు. ICC సభ్యదేశాలు తమ బాధ్యతను నెరవేర్చేలా చూడడంలో పౌర సమాజ సభ్యులకు కీలకమైన పాత్ర ఉంటుంది. కనుక ప్రపంచవ్యాప్తంగా ఉన్న కూటమి సభ్యులు ఘోరమైన నేరాల బాధితులకు సంఘీభావంగా తమ ప్రజలను చైతన్యవంతుల్ని చేయడానికి కూడా ఈరోజు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రపంచ శాంతి భద్రతలకు ముప్పు కలిగించే నేరాలను నివారించడానికి, న్యాయం ఆవశ్యకత ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. మీడియా సంస్థలు, అనేక సంస్థాగత సమూహాలు మహిళలపై హింస, జాతి నిర్మూలన వంటి కొన్ని నిర్దిష్ట సమస్యలపై ప్రజల దృష్టిని ఆకర్షిస్తాయి. తీవ్రవాదం పెచ్చుమీరకుండా అన్ని దేశాలు న్యాయాన్ని కాపాడి మానవ మనుగడ ప్రశాంతంగా పయనింపచేయడానికి ఈ దినోత్సవం ఉపయోగపడుతుంది.

స్వర్గం. నేటి మాటలో తర్వాత తెలుగు నేల కన్న అక్షర యోధినిగా స్వాతంత్ర సమర చరిత్రలో సామాజిక చైతన్య ఉద్యమాల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ మనీషిగా, రచయితగా, పత్రికా సంపాదకుడిగా, గాంధేయవాదిగా, కర్షకోద్యమ సారథిగా రాణించిన అరుదైన బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ దరువూరి వీరయ్య గారి జయంతి ఈరోజు. అక్షరాన్ని ఆయుధంగా, ప్రజాసేవను పరమావధిగా భావించిన వీరయ్య గారు గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలానికి చెందిన ఇరుకుపాలెం గ్రామంలో 1917 జూలై 17న జన్మించారు. ఆయన చిన్నతనంలోనే దేశవ్యాప్తంగా స్వాతంత్రోద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. గ్రామాల్లో సైతం జాతీయ భావాలు విస్తరిస్తున్న ఆ రోజుల్లో వీరయ్య గారి బాల్యంపై దేశభక్తి ప్రభావం బలంగా పడింది. చిన్నతనం నుంచే సామాజిక అంశాలపై నిశిత పరిశీలన చేస్తూ సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆయన ఎదిగారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో గాంధీజీ పిలుపుతో ప్రభావితుడై దేశ సేవకే తన జీవితాన్ని అంకితం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పల్లె పల్లెకు తిరిగి సామాన్య ప్రజలను ఉద్యమం వైపు నడిపించారు.

ఇచ్చారు. వీరయ్య గారిలోని బహుముఖ ప్రజ్ఞకు పత్రికారంగం ఒక ప్రధాన వేదికగా నిలిచింది. కేవలం ఉపన్యాసాలకే పరిమితం కాకుండా ప్రజల్లో శాశ్వతమైన మార్పు తీసుకురావడానికి ఆయన కలం పట్టారు. తన పదునైన సంపాదకీయ వ్యాసాల ద్వారా జాతీయవాదాన్ని, దేశభక్తిని, సామాజిక సంస్కరణలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. భారతదేశానికి వెన్నెముక అయిన రైతాంగం పట్ల వీరయ్య గారికి అపారమైన గౌరవం, వారి సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉండేవి. సామాన్య కర్షకుణ్ణి చైతన్యపరచడమే నిజమైన దేశాభివృద్ధి అని ఆయన నమ్మి కర్షకోద్యమం చేపట్టారు. రైతులను, గ్రామీణ యువతను విద్యావంతులను చేయడానికి ఆయన యువ కర్షక ప్రచురణలు అనే విశిష్టమైన సంస్థను స్థాపించి ఈ సంస్థ ద్వారా వ్యవసాయ పద్ధతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, జాతీయ నాయకుల జీవిత చరిత్రలపై ఎన్నో విలువైన గ్రంథాలను ముద్రించి అతి తక్కువ ధరలకే ప్రజలకు అందించేవారు. పదవులు, అధికారాల కోసం ఆరాట పడకుండా నిష్కామ కర్మయోగిలా జీవించిన మహనీయుడు దరువూరి వీరయ్య గారు. ఆయన జీవితం, ఆయన ఆశయాలు నేటితరం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం. నేటి మాటలో చివరిగా, భారతీయ సనాతన ధర్మానికి, సంస్కృతికి వేదాలే మూలస్తంభాలు. అటువంటి వేద వాంగ్మయాన్ని ఆపోసనం పట్టి నిరంతర వేద సేవలో తన నూరేళ్ల జీవితాన్ని ధన్యం చేసుకున్న మహనీయులు ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు. వారి వర్ధంతి ఈరోజు. 1888 డిసెంబర్ 16 తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వీరు జన్మించారు. తండ్రి ఉప్పులూరి వెంకట శాస్త్రి గారు గొప్ప విద్వాంసులు. తండ్రి గారి వద్దే ప్రాథమిక విద్యాభ్యాసం ప్రారంభించిన గణపతి శాస్త్రి గారు బాల్యం నుంచి అద్భుతమైన ఏకసంతాగ్రాహిగా పేరు తెచ్చుకున్నారు. కృష్ణ యజుర్వేదాన్ని, దాని పద, క్రమ, జట, ఘన పాఠాలను పూర్తిగా కంఠస్థం చేశారు. అనంతరం సంస్కృత వ్యాకరణం, తర్కం, మీమాంస శాస్త్రాలను ప్రసిద్ధ పండితుల వద్ద అభ్యసించి శాస్త్ర కోవిదుడిగా ఎదిగారు. గణపతి శాస్త్రి గారి పాండిత్యాన్ని గుర్తించిన పిఠాపురం మహారాజా శ్రీ సూర్యారావు బహదూర్ వారిని తమ ఆస్థాన విద్వాంసులుగా నియమించారు. పిఠాపురం సంస్థానంలో జరిగిన ఎన్నో శాస్త్ర సదస్సుల్లో ఆయన తన అమోఘమైన వాదనా పటిమతో, వేదార్థ విశ్లేషణతో దిగ్గజ పండితుల్ని సైతం మెప్పించారు. ఆంధ్ర యూనివర్సిటీ పరిశోధక విభాగంలో వేద వాంగ్మయ సలహాదారుడిగా విశేష సేవలందించి ఎందరో యువ పరిశోధకులకు మార్గదర్శిగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన్ను తమ ఆస్థాన వేద పండితుడిగా గౌరవించుకున్నాయి. గణపతి శాస్త్రి గారి జీవితం క్రమశిక్షణకు, నిరాడంబరతకు నిలువుటద్దం. హైదరాబాదులో ఉన్న కాలంలో వారు తమ నివాసం నుంచి వేద సభలకు, కార్యక్రమాలకు రోజూ నడిచే వెళ్లేవారు. ఎవరైనా వాహనం ఏర్పాటు చేస్తామన్నా వద్దని, శరీర శ్రమ, భగవచ్చింతన రెండు నడకలోనే సాగుతాయని నమ్మిన మహాయోగి ఆయన. ఆయన రచించిన వేదసార రత్నావళి గ్రంథం వేదాల అంతరార్థాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యేలా వివరిస్తుంది. అలాగే సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశంలో యజుర్వేద విభాగానికి ఆయన అందించిన వ్యాసాలు అమూల్యమైనవిగా పరిగణించబడుతున్నాయి. వారి అపార వేద విజ్ఞానానికి గుర్తింపుగా దేశంలోని వివిధ పీఠాలు, సంస్థలు వారికి ఎన్నో బిరుదుల్ని ప్రదానం చేశాయి. భారతీయ సంస్కృతికి, వేద విజ్ఞానానికి ఆయన చేసిన అసమాన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 1985 ఆయన్ను దేశ 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్తో సత్కరించింది. వేదాల అంతరార్థాన్ని, భాషాన్ని క్షుణ్ణంగా అవగతం చేసుకున్న ఈ వేద భాష విశారదుడు శతాధిక వసంతాల సార్థక జీవితాన్ని గడిపి 1989 జూలై 17 తన 100వ ఏట పరమపదించారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన వెలిగించిన వేద విజ్ఞాన జ్యోతి నిరంతరం వెలుగుతూనే ఉంటుంది.

0: ఇది ఈనాటి నేటి మాట. ఉదయ సమీరాలో ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన మతిమరుపు గురించి అవగాహన, నివారణ, చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ కె సురేష్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీమతి కె ఇందిర.
1: మతిమరుపు ఒక వ్యాధా లేదా అలవాట? ఈ ప్రశ్న మనలో ఎందరికో ఉంటుంది. మరి ఈ ప్రశ్నకే సమాధానం ఇవ్వడానికి ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోలో వచ్చారు డాక్టర్ కె సురేష్ కుమార్. వీరు న్యూరోఫిజిషియన్. వీరితో మాట్లాడి మతిమరుపు గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా డిమెన్షియా అనే పదం ఏమిటి, దాని గురించి వివరంగా తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ సురేష్ కుమార్ గారు.
2: నమస్కారం మేడం.
1: డాక్టర్ గారు, మతిమరుపు అన్నది అది ఒక సమస్య, వ్యాధ, ఏమిటంటారు?
2: మతిమరుపు అనేదాన్ని సమస్యగానే చూడాలి. మతిమరుపు అనేది చాలా డిసీజెస్కి ఒక హెరాల్డింగ్ సిమ్టమ్, అంటే ముందుగా వచ్చే ఒక సూచన లాంటిది. చాలా వరకు మనం కరెక్ట్గా మందులు వాడడం వల్ల కానీ, మన దైనందిన డైలీ యాక్టివిటీస్ మార్చడం వల్ల కానీ చాలా వరకు నివారించవచ్చు. మన మతిమరుపులో కొంతమందికి చిన్న చిన్న విషయాలనే ఈజీగా మర్చిపోతూ ఉంటారు, అంటే ఎక్కడైనా కీస్ పెట్టి మర్చిపోవడం, వ్యాలెట్ పెట్టి మర్చిపోవడం, దాన్ని ఏదో మతిమరుపులా భావిస్తూ ఉంటారు. కొంచెం వయసు పెరిగే కొద్దీ కొంచెం మతిమరుపు అనేది వస్తూ ఉంటుంది. ఇది ఆల్జీమర్స్ డిసీజో లేకపోతే ఇంకేదో డిమెన్షియా అనుకునే పని లేదు. దీన్ని మినిమల్ కాగ్నిటివ్ ఇంపేర్మెంట్ అంటారు. అంటే ఏజ్ రీచ్ బ్రెయిన్ సైజ్ తగ్గుతూ ఉంటుంది. బ్రెయిన్ సెల్స్ 50-60 ఇయర్స్ దాటినాక బ్రెయిన్ సెల్స్ నెంబర్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. దానివల్ల బ్రెయిన్ యాక్టివిటీ కొంచెం డల్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం ఏదో మతిమరుపు, ఇదేదో ఆల్జీమర్స్ డిసీజు అని భయపడి అపోహలు ఏమి పెట్టుకోవాల్సిన పని లేదు. మినిమల్ కాగ్నిటివ్ ఇంపేర్మెంట్ని లేదా డిమెన్షియా. డిమెన్షియా అంటే ఇది ఒక క్రానిక్ ప్రాసెస్. బ్రెయిన్ సెల్స్ తగ్గుతూ ఉండడం వల్ల బ్రెయిన్ యాక్టివిటీ ఉండాల్సిన దానికన్నా బ్రెయిన్ యాక్టివిటీ తగ్గుతూ ఉంటుంది. దీనివల్ల మతిమరుపు, ఇంకా అదర్ సమస్యలు లైక్ క్యాలిక్యులేషన్ చేయలేరు, ఇంట్లో బాత్రూమ్ బెడ్రూమ్ కన్ఫ్యూజన్ వస్తుంది, వాళ్ళు నీడ్స్ చెప్పలేకపోవచ్చు, యూరిన్ అది బట్టల్లోనే అయిపోవచ్చు, నెక్స్ట్ వాళ్ళకి ఆకలి వేసినా కూడా కొన్నిసార్లు చెప్పలేకపోవచ్చు, బిహేవియల్ సిమ్టమ్స్ వచ్చి బయటికి వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ కూడా మతిమరుపు, క్రానిక్ డిమెన్షియా అంటే డిమెన్షియాలో క్రానిక్ ప్రాసెస్లు ఇవన్నీ వస్తాయి. ఈ మినిమల్ కాగ్నిటివ్ ఇంపేర్మెంట్ ఉన్న వాళ్ళ అందరిలో కూడా డిమెన్షియా రావాల్సిన పని లేదు. మినిమల్ కాగ్నిటివ్ ఇంపేర్మెంట్ అంటే జస్ట్ ఆ టైంలో అటెన్షన్ కొంచెం తగ్గడం, మెమరీ ఏదో ఆ ఒక్క ఇన్సిడెంట్కి తగ్గి ఉండడం. అదే మనం పర్టికులర్గా దాని మీద మనసు పెట్టి చేయగలిగితే మళ్ళీ ఆ ఈవెంట్ అంతా మనకు గుర్తొస్తుంది. ఇది మినిమల్ కాగ్నిటివ్ ఇంపేర్మెంట్. దీన్ని చూసి మనం డిమెన్షియా అని భయపడాల్సిన పని లేదు.
1: సరే, ఇప్పుడు మనం రెండు పదాలు మీరు ఇక్కడ తరచూ వాడుతున్నారు. ఒకటి మినిమల్ కాగ్నిటివ్ ఇంపేర్మెంట్, MCI, లేదా డిమెన్షియా. డిమెన్షియా చాలా క్రానిక్ ఉంటుంది అన్నది అన్నారు. ముందుగా మనం మినిమల్ కాగ్నిటివ్ ఇంపేర్మెంట్ అంటే MCI గురించి మాట్లాడదామండి. ఇది ఏ వయసులో బయటపడుతుంది అంటారు?
2: 50s నుంచి స్టార్ట్ అవుతుందండి. 5th decade to 6th decade 50 ఏజ్ నుంచి ఉంటుంది కొంచెంగా. ఈ 10% ఆఫ్ మినిమల్ కాగ్నిటివ్ ఇంపేర్మెంట్ 10 ఇయర్స్ తర్వాత వాళ్ళలో డిమెన్షియా రావచ్చు.
1: మతిమరుపులో స్పెషల్గా అంటే ఏదో మీరు ఇప్పుడు చెప్పారే, తాళాలు ఎక్కడో మర్చిపోవడం కానీ వస్తువులు ఇటు అటు మర్చిపోవడం, అదొకటైతే ఒక్కొక్కసారి కొన్ని పదాలు మర్చిపోతూ ఉంటాం. రొటీన్గా వాడుతున్న పదాలే మర్చిపోవడం జరుగుతుంది. ఇది కూడా MCIలో వస్తుందంటారా?
2: మన జ్ఞాపక శక్తిలో మెమరీతో పాటు ఇంకా ఉండవలసినవి అటెన్షన్, జడ్జ్మెంట్, క్యాలిక్యులేషన్, ఐడెంటిటీ ఆబ్జెక్టివేషన్ అండ్ రెసిప్రొకేషన్. మెయిన్లీ మనం చూడాల్సింది మెయిన్లీ 6 aspects ఉంటాయి. విజువల్ స్పేషల్ ఎలా ఉంది, అటెన్షన్ ఎలా ఉంది, ఎగ్జిక్యూషన్ ఎలా ఉంది, మెమరీ ఎలా ఉంది, క్యాలిక్యులేషన్ ఎలా ఉంది అండ్ ఫేస్ ఐడెంటిఫికేషన్. సో వీటిల్లో ఏది పోయినా కూడా దట్ ఈస్ కాల్డ్ డిమెన్షియా స్లోలీ. అండ్ డిమెన్షియా మీన్స్ అది క్రానిక్ ప్రాసెస్. ఆ క్రానిక్ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఫస్ట్ ఒక సపోజ్ మెమరీ లాస్తో స్టార్ట్ అయినప్పుడు తర్వాత మెల్లగా ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ కూడా పోవచ్చు. విజువల్ స్పేషల్ మీన్స్ రైట్ టు లెఫ్ట్ కన్ఫ్యూజన్ వలన తోవ మర్చిపోవచ్చు, అవతల వాళ్ళని గుర్తించడం వల్ల ఫేస్ రికగ్నైజేషన్ మర్చిపోవచ్చు. అలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి బ్రెయిన్లో స్పెసిఫిక్ ఏరియాస్కి స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంటుంది. అలా ఈ డిమెన్షియాస్ అనేవి ఏమవుతాయంటే బ్రెయిన్లో ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి మెల్లగా అదర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కూడా డిస్ఫంక్షన్ అవుతుంది.
1: అంటే ఇప్పుడు మీరు చెప్పారే డిమెన్షియా మళ్ళీ క్రానిక్ అయిపోతుంది, దానికంటే ముందు మతిమరుపు స్టార్ట్ అయింది అంటే అది డిమెన్షియాకి దారితీస్తుంది అంటారా?
2: అందరికీ దారితీయాలని లేదు. 10% ఈ టైప్ మినిమల్ కాగ్నిటివ్ ఇంపేర్మెంట్ అంటే ఏదో సడన్గా పేరు గుర్తురాకపోవడం, పెట్టిన వస్తువులు గుర్తురాకపోవడం ఇలాంటి వాళ్ళు 10% ఆఫ్ ద పీపుల్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 90% మెంబర్స్కి వచ్చే అవకాశం ఉండదు. ఓన్లీ 10% ఇస్ ద రిస్క్ ఫర్ ఎవరీ యానమ్. సో మనకి ఆ మినిమల్ కాగ్నిటివ్ ఇంపేర్మెంట్ ఉన్న వాళ్ళందరూ డిమెన్షియా రావాల్సిన పని లేదు. సో 90% మెంబర్స్ రాకపోవచ్చు.
1: మనలో

0: ఎంసీఐ అన్నది ఉంది అనేది ఎలాగ ఐడెంటిఫై చేస్తారండి? అంటే ఏదో ఒక్క ఇన్సిడెంట్ చాలా, లేకపోతే
1: రిపీటెడ్ గా ఉంటూ ఉండాలి. అండ్ దట్ అది కన్సిస్టెంట్ గా రిపీటెడ్ గా మనం ఈవెన్ దో మన ఎఫర్ట్స్ పెట్టినా కూడా మర్చిపోవడం అట్లా ఉండేటప్పుడే దాన్ని ఎంసీఐ గా రికగ్నైజ్ చేయాలి. బట్ ఎంసీఐ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ బట్టి కూడా మనం ఏమైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు, లేకపోతే మనం వేరే ఆలోచనలో ఉన్నప్పుడు ఇది పెట్టి మర్చిపోవడం, వీటన్నిటిని ఎంసీఐ అనకూడదు. సో రొటీన్గా మనం ఎప్పుడు మర్చిపోతూ ఉండడం, నేమింగ్ డిఫికల్టీ ఏమైనా ఎవరైనా చూసినా ఫేస్ ఐడెంటిఫికేషన్ లేకపోతే ఆబ్జెక్ట్ నేమింగ్ చెప్పలేకపోవడం ఇలాంటివి ఏమైనా ఉండి తరచుగా అవే జరుగుతూ ఉంటే అది ఎంసీఐ కావచ్చు. డిమెన్షియా అంటే క్రానిక్ ప్రాసెస్, దట్ ఈస్ మెయిన్లీ డిమెన్షియా మనం చేసుకోవాల్సిన దిస్ ఇస్ డిసీజ్ ఆఫ్ ఏజ్. ఏజ్ పెరిగే కొద్దీ డిమెన్షియా రిస్క్ పెరుగుతుంది. 60 ఇయర్స్ లోపు వాళ్ళకి డిమెన్షియా వచ్చే అవకాశం తక్కువ. అల్జీమర్స్ ఆర్ ఎనీ డిజనరేటివ్ డిమెన్షియా. అదే 85 ఇయర్స్ దాటినాక ఎవ్రీ 3rd పర్సన్ అండ్ 1 in 3 persons విల్ గెట్ ఇదర్ డిజనరేటివ్ ఇదర్ అల్జీమర్స్ ఆర్ సమ్ అదర్ డిమెన్షియాస్.
0: ఇప్పుడు డిమెన్షియాలో కూడా వెరైటీస్ ఉంటాయా? ఇది ఎక్కువ సీవియర్ లేదా లెస్ సీవియర్ డిమెన్షియాస్ ఉంటాయంటారా?
1: అసలు డిమెన్షియా క్రానిక్ ప్రాసెస్ అని అనుకున్నాం కదా మేడం, అది ఒక స్టేజ్ నుంచి దాటినాక అంటే ఎర్లీ స్టేజ్ అండ్ అడ్వాన్స్డ్ స్టేజ్. ఎర్లీ స్టేజ్లో స్టార్ట్ అయినప్పుడు ఓన్లీ మినిమల్ సిమ్టమ్స్ లైక్ ఏదో మతిమరుపు, క్యాలిక్యులేషన్ ప్రాబ్లము, లేకపోతే వే ఫైండింగ్ ఎటు వెళ్ళాలి ఏమిటి అనేది ఇలాంటి వాటితో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత లేటర్ ఆన్ బిహేవియర్, ఎగ్జిక్యూషన్ ఫంక్షన్, మనం ఏం చేయాలి, ఈ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలి, ఈ టైంలో ఎలా బిహేవ్ చేయాలి ఇలాంటివి కూడా మర్చిపోవడం. ఆ తర్వాత ఇన్సైడ్ థాట్స్, ఇన్సైడ్ కూడా మనకి యూరినేషన్ అవుతుందా, ఫెకల్ లైక్ స్టూల్ సెన్సేషన్ ఇలాంటివి కూడా మనకి
0: మర్చిపోతాం. ఐడెంటిఫై చేయడం కష్టం అయిపోతుంది అంటారు కదా, మరి ఏ స్టేజ్ లో అలర్ట్ అయిపోవాలి, ఇంకా డాక్టర్ని సంప్రదించాలంటారు?
1: అదే, ఈ డిమెన్షియాస్ ఎప్పుడు కూడా ఒక రోజులో వచ్చేవి కాదు, స్లో స్లోగా ఒక్కొక్క సింప్టమ్ యాడ్ అవుతూ వస్తూ ఉంటుంది. మొదటగా మెమరీ లాస్ రావడం, ఆ తర్వాత ఈ ఎగ్జిక్యూషన్ ఫంక్షన్ తేడా రావడం, ఇలా స్టెప్ బై స్టెప్ 1-1 యాడ్ అవుతూ వస్తూ ఉంటుంది. అలా కాకుండా సడన్గా ఈ రోజు బాగానే ఉన్నారు, నెక్స్ట్ రోజుకే కన్ఫ్యూజ్ అయిపోయాడు మనిషి, నెక్స్ట్ రోజు అసలు ఎవరిని ఏమి ఐడెంటిఫై చేయలేకపోతున్నాడు, అసలు ఇంతవరకు బాగానే ఉన్నాడు సడన్గా రైటింగ్ రాయలేకపోతున్నారు, చదవలేకపోతున్నారు ఇలాంటివన్నీ ఇవన్నీ ఎక్కువ.
0: అంటే ఇది ఓవర్ నైట్ వచ్చేస్తుంది అంటారా?
1: ఓవర్ నైట్ వచ్చేవి ఎప్పుడు డిమెన్షియాస్ కావు, దట్ ఈస్ ఆల్ ట్రీటబుల్.
0: ఓకే,
1: సో ఎక్యూట్ కన్ఫ్యూజనల్ స్టేట్స్ మాక్సిమం అన్ని ట్రీటబుల్ ఉండేవి ఉంటాయి, ఐదర్ స్ట్రోక్ వలన, లేకపోతే సోడియం తగ్గడము, గ్లూకోజ్ పెరగడము, లేకపోతే అదర్ పారామెటర్ టాక్సిక్ మెటీరియల్స్ ఏమైనా ఉండడం వలన, ఏమైనా ఫుడ్ పాయిజనింగ్ ఇలాంటి వాటి వలన కూడా మనకి సడన్ గా బిహేవియర్ చేంజ్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ అలార్మింగ్ సైన్స్. సో వీటిని మనం ఎర్లీగా వాటిని కొంచెం లేట్ చేయకుండా మనం చేయగలిగితే అసలు ఇవి మాక్సిమం లేటర్ ఆన్ స్టేజ్ కన్ఫ్యూజన్ స్టేట్కి వెళ్ళడం ఇలాంటివి లేకుండా చేయొచ్చు. అలాగే డిమెన్షియాలో ట్రీటబుల్ 30% ఆఫ్ ద డిమెన్షియా కెన్ బి ప్రివెంటెడ్, అంటే మనం ఈ మనం ఏవైతే చూస్తున్నామో వాటిని మనం దైనందిన కార్యక్రమాలు మార్చడం వల్ల కానీ, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయడం వల్ల కానీ, గుడ్ హ్యాబిట్స్ పాటించడం వల్ల కానీ 30% మనం ఈ డిమెన్షియా రాకుండా చేసుకోవచ్చు. మెయిన్లీ ఫుడ్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్కి వచ్చేపాటికి వెజిటేరియన్ ఫుడ్ ఈజ్ బెటర్ కంపేర్ టు నాన్ వెజిటేరియన్. మెయిన్లీ మటన్ అవన్నీ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఎనీ డీజనరేటివ్ పార్కిన్సన్స్ కానీ, ఎనీ న్యూరలాజికల్ డీజనరేటివ్ డిసీజెస్లో మ్యాక్సిమం మటన్ అవాయిడ్ చేయడం మంచిది. అండ్ వెజిటేరియన్ ఫుడ్స్లో మెయిన్ అవిసె గింజలు, నువ్వులుండలు అండ్ డ్రై ఫ్రూట్స్, వీటిల్లో యాంటాక్సిడెంట్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి, అవి బ్రెయిన్ రీగ్రోత్కి చాలా ఉపయోగపడతాయి.
0: మనం లైఫ్ స్టైల్ డిసీజ్లో డిమెన్షియాని కౌంట్ చేయొచ్చు అంటారా? అంటే మీరు ఇప్పుడు డైట్ చెప్తున్నారు కాబట్టి యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ, బ్రెయిన్ యాక్టివిటీ ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది? ఇట్స్
1: వెరీ ఇంపార్టెంట్ అండ్ సోషలైజేషన్ అండ్ బ్రెయిన్ యాక్టివిటీ రెండు ఇంపార్టెంట్. ఈ ఫిజికల్ యాక్టివిటీతో మనకి ఏమవుతుందంటే వాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే డిమెన్షియాలో ఓన్లీ బ్రెయిన్ సైజే తగ్గిపోకుండా బ్రెయిన్కి సప్లై చేసే రక్తనాళాలలో కూడా ప్రాబ్లం వస్తుంది. బ్రెయిన్కి సప్లై చేసే రక్తనాళాలలో ఏమైనా పూడుకున్నా, రక్తనాళాలు బ్లాక్ అయినా ఉన్న బ్రెయిన్ ఫంక్షన్ సరిగా పనిచేయదు. సో దానివల్ల డిమెన్షియా చాలా ఎర్లీగా వచ్చేయడం, డిమెన్షియా చాలా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవ్వడం జరుగుతుంది. సో దీన్ని మనం చేయడానికి ఏమిటంటే ఈ వాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ని మెయిన్లీ మనం ఎలా చేయగలం అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో 30% మనం మోడిఫై చేయగలం. ఏజ్ని ఎలా మనం మోడిఫై చేయలేం, ఏజ్ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ద డిమెన్షియా. అదర్ థింగ్స్ లైక్ స్మోకింగ్, డ్రింకింగ్ అండ్ ఫుడ్ డైటరీ హ్యాబిట్స్, గుడ్ హ్యాబిట్స్తో మనం 30% చేయగలం. దీంతో పాటు మీరు చెప్పినట్టు ఇందాక బ్రెయిన్ సోషలైజేషన్, జనాలతో ఎక్కువగా ఉండడం, లైక్ గుడ్ పీపుల్, సో వాళ్ళతో ఎక్కువగా ఉండడం, ఇంటరాక్ట్ అవ్వడం, సుడోకు అండ్ అదర్ థింగ్స్ లైక్ వరల్డ్ పజిలింగ్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మెదడుకు మెత్త అంటాం కదా, ఇవన్నీ చేసినప్పుడు బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, జనాలతో యాక్టివ్గా ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ, వీటితో మనం 30% వరకు మనం డిమెన్షియాని ప్రివెంట్ చేయగలం. ఈవెన్ దో అల్జీమర్స్ ఉన్నా కూడా ఫ్యామిలీలో మనకు రాకుండా చేసుకోగలం.
0: ముఖ్యంగా మతి మరుపులోని, అంటే ఇదివరకు అయితే ఒక 80 ఏళ్ళు వాళ్ళు కూడా వాళ్ళకి అన్ని గుర్తుండేవి, ఇప్పుడు 50-60స్లోనే ఎన్నో మర్చిపోతున్నారు. మరి ఎటువంటి మార్పు వచ్చింది, దీనికి కారణం ఏంటి అంటారు?
1: వన్ ఈజ్ సెడెంటరీ లైఫ్ స్టైల్.

0: ఇంకొకటి మనం ఎక్సెస్ అంటే మనం ఎక్కువగా ఈ మొబైల్స్ మీద లేకపోతే క్యాలిక్యులేటర్స్ మీద వీటి మీద ఎక్కువగా ఆధారపడడం వల్ల ప్రతి చిన్న విషయానికి కూడా మనం క్యాలిక్యులేటర్లో చిన్న చిన్న విషయాలను కూడా క్యాలిక్యులేటర్లో చూడడం, ఈవెన్ ద వే ఫైండింగ్ మనకు తెలిసినా కూడా వాడికి ఎవరికో ఫోన్ చేయడం, రైట్లో ఉన్నాను లెఫ్ట్లో ఉన్నాను, అట్లీస్ట్ మినిమం కూడా మనం అది వాడుకున్నా ఎలా వెళ్ళాలి ఏమిటి ఇక్కడ రైట్ ఏంటి ఇక్కడ లెఫ్ట్ ఏంటి ఇవేవి వాడుకున్నా మనం అసలు మినిమం బ్రెయిన్లో స్పెషల్ ఆర్గనైజేషన్ ఏం చేయకుండా
1: అంటే జీపీఎస్ పెట్టి వెళ్ళిపోతాం ఎక్కడికైనా
0: అది తప్పని నేను అన్నాను. బట్ ఏమిటంటే ఈ మనం మెయిన్ కాన్సన్ట్రేషన్ బ్రెయిన్లో ఒక పజిలింగ్లా అంటే ఈ పని చేస్తున్నప్పుడు ఇది మనం చేస్తున్నాం అని ఎరుకతో చేయడం వేరు, ఏదో జస్ట్ అలా చేయడం.
1: అంటే ఇందులో సోషల్ స్కిల్స్ కూడా దెబ్బతింటాయి కదండి, ఒక మనుషులతో మాట్లాడి దారి తెలుసుకోవడం అలా కాకుండా. ఇప్పుడు చిన్నపిల్లలు ఎటువంటి ఎక్సర్సైజ్ అలవాటు చేస్తే ముందు ముందుకి వాళ్ళకి హెల్దీ, అంటే నేను మెంటల్ ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుతున్నానండి, వాళ్ళు హెల్దీ బ్రెయిన్ కోసం ఎటువంటి అలవాట్లు చేయాలి చిన్నపిల్లలు?
0: హ్యాబిట్స్లో మెయిన్ ఫిజికల్ హ్యాబిట్స్ అండ్ మెంటల్ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ హెల్దీ బ్రెయిన్కి. ఫిజికల్ యాక్టివిటీ కూడా అంతే ఇంపార్టెంట్ అండ్ దెన్ మెంటల్ హ్యాబిట్ కూడా. మెయిన్లీ పిల్లల్లో ప్రతిదానికి ఎక్కువగా స్క్రీన్ ఎక్స్పోజర్, మొబైల్స్ ఎక్కువగా చూడడం, టీవీ ఎక్కువగా చూడడం, వీటిని కొంచెం తగ్గించాలి. వీళ్ళు మెయిన్లీ క్యాలిక్యులేషన్ వీటి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేటట్టు సుడోకు లేకపోతే మ్యాథమెటిక్స్, స్మాల్ పజిల్ గేమ్, వర్డ్ గేమ్, క్రాస్ పజిల్ ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు వాళ్ళు కొంచెం మెదడు యాక్టివ్గా ఉంటుంది. ఫ్యూచర్లో వాళ్ళకి ఈ డిమెన్షియాని మనం ప్రివెంట్ చేయగలిగే అవకాశం ఉంటుంది. జంక్ ఫుడ్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం అవాయిడ్
1: బాగా తగ్గించాలి. సరే, మరి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది చాలా కామన్ అయిపోయింది. అంటే ఇదివరకు ఆఫీస్లోనైనా కనీసం సోషల్ బిహేవియర్స్ అవి ఉండేవి, ఫ్రెండ్షిప్ అనేది ఉండేది. ఇప్పుడు ఇంటి నాలుగు గోడల్లోనే ఆఫీస్ పని కూడా చేస్తున్నారు, స్ట్రెస్ కూడా పెరుగుతున్నది. దానివల్ల ఒక మెంటల్ హెల్త్కి ఎటువంటి ఎఫెక్ట్ అవుతుందండి?
0: సోషల్ ఇంటరాక్షన్ తగ్గిపోతుంది, ఒకరే ఉంటారు, మిగిలిన వాళ్ళతో ఇంటరాక్షన్ సరిగా ఉండదు. దీనివల్ల మెంటల్ హెల్త్ అండ్ బ్రెయిన్ హెల్త్ ఆల్సో ఎఫెక్ట్, సో
1: న్యూరోలాజికల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది.
0: కంటిన్యూ స్క్రీన్ ఎక్స్పోజర్ ఎలాగా అంటే ఎట్లా అప్పుడు ఇలాంటి మినిమం ఒక 20-30 మినిట్స్ స్క్రీన్ ఎక్స్పోజర్ ఉన్నాక అట్లీస్ట్ 2-3 మినిట్స్ బ్రేక్, అట్లీస్ట్ 1 అవర్ తర్వాత 15 మినిట్స్ బ్రేక్, ఇలా బ్రేక్ తీసుకుంటూ చేస్తూ అట్లీస్ట్ కొంచెం యాక్టివిటీ అయితే పర్వాలేదు. ఐడియల్లీ సిట్టింగ్ ఆల్సో ఈజ్ ఎన్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ద స్ట్రోక్.
1: స్ట్రోక్ అంటున్నారు కదా, బ్రెయిన్ స్ట్రోక్, కారణాలు ఏముండొచ్చండి?
0: ప్రధాన కారణాలు మూడే. అంటే బ్రెయిన్కి రక్త సరఫరా బ్రెయిన్కి ఎలా వస్తుంది, మామూలుగా రొటీన్గా లేమన్ టెర్మినాలజీ చెప్పాలంటే ఇదర్ పంప్ ప్రాబ్లం, పైప్ ప్రాబ్లం, ఆర్ ఇన్ ద బ్లడ్ ప్రాబ్లం. పంప్ అంటే హార్ట్, హార్ట్ పంప్ చేసే విధానంలో తేడా ఉంటే అంటే పంపింగ్ సరిగా లేకపోయినా, పంపింగ్ రెగ్యులర్గా కాకపోయినా అంటే ఇర్రెగ్యులర్గా హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్ అయినప్పుడు కానీ, పంపింగ్ సరిగా లేనప్పుడు కానీ. పైప్ మీన్స్ బ్లడ్ వెజల్స్, రక్తనాళాలు, బ్రెయిన్కి సప్లై చేసే రక్తనాళాలు మెడ నుంచి వెళ్తాయి. ఆ రక్తనాళాల్లో పూడికి ఎథెరోస్క్లెరోసిస్ అంటాం, రక్తనాళాలలో కొవ్వు పెరిగిపోవడం వల్ల కానీ, రక్తనాళాలలో కొవ్వు గడ్డలు, రక్తనాళాలలో బ్లాక్స్ ఉండడం వల్ల కానీ. ఇంకొకటి బ్లడ్, బ్లడ్ ప్రాబ్లం అంటే కొంతమందికి ఈజీగా రక్తం గడ్డకట్టే లక్షణాలు ఉంటాయి, వాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈ బ్రెయిన్కి రక్త సరఫరా ఎప్పుడైతే తగ్గుతుందో బ్రెయిన్ యాక్టివిటీ తగ్గుతుంది. మెమరీ లాస్, ఈ డెమెన్షియా కూడా వాస్కులర్ డెమెన్షియా అంటారు. వాస్కులర్ డెమెన్షియా అంటే బ్రెయిన్కి సప్లై చేసే రక్తనాళాలు వీక్గా ఉండడం వల్ల కానీ, బ్రెయిన్లో స్పెసిఫిక్గా కొన్ని ఏరియాల్లో క్లాట్స్ రావడం వల్ల మెమరీ లాస్ రావచ్చు. సో వీటిని మనం ఫిజికల్ యాక్టివిటీతో కానీ, గుడ్ ఫుడ్ హ్యాబిట్స్తో కానీ ఈ వాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం తగ్గించుకోగలిగితే మనకి ఫ్యూచర్లో స్ట్రోక్ రాకుండా, డెమెన్షియా రాకుండా మనం చేయగలం.
1: ఒకవేళ డిమెన్షియా వచ్చేసింది అనుకోండి, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు?
0: ఈ డిమెన్షియా టైప్ సిమ్టమ్ స్పెసిఫిక్ అండ్ డిసీజ్ స్పెసిఫిక్ రెండు ఉంటాయి. సిమ్టమ్ స్పెసిఫిక్ అంటే సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి ఏమిటి, మెమరీ లాస్ స్పెసిఫిక్గా లేకపోతే వాళ్ళ బిహేవియర్ తేడా ఉందా. మెమరీ ఇంప్రూవ్మెంట్కి కొలినెస్టేజ్ ఇన్హిబిటర్స్ అని అంటారు, బ్రెయిన్లో ఎస్టెల్ కొలిన్ రిసెప్టర్స్ ఉంటాయి, కొలినెస్టేజ్ ఇన్హిబిటర్స్ ఇవ్వడం వలన ఎస్టెల్ కొలిన్ లెవెల్స్ పెరిగి బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. సో అవి పెంచక మందులు కొన్ని ఉంటాయి. బ్రెయిన్ డీజనరేషన్, బ్రెయిన్ సెల్స్ అంటే సైజ్ తగ్గిపోతూ ఉంది కదా, దాన్ని బ్లాక్ చేయడానికి కొన్ని కొత్తగా రీసెంట్గా కొన్ని అంటే లైక్ ఇప్పుడు అల్జీమర్స్ డిసీజ్లో ఉన్నాయి. అల్జీమర్స్ డిసీజ్లో కొంతమందికి బెటా 42 లైపో ప్రోటీన్ ఆర్ అమైలాయిడ్ బ్లాక్స్ వెళ్ళి బ్రెయిన్లో, బ్లాక్స్ అంటే చిన్న చిన్న కణితుల్లో ఉండి అవన్నీ బ్రెయిన్లో వెళ్ళి బ్లాక్ అవుతూ ఉంటాయి. సో వాటిని క్లియర్ చేయాలి, దట్ ఈస్ కాల్డ్ బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ ఆ బ్లాక్స్ అన్నింటినీ పోవడానికి అడాల్మమాబ్ అని ఒక డ్రగ్.
1: ఇవన్నీ ఓరల్ మెడిసిన్స్.
0: ఇది అడాల్మమాబ్ ఇస్ లైక్ రీసెర్చ్ డ్రగ్. ఇది ఏంటంటే ఫ్యామిలీ, కొంతమంది ఫ్యామిలీలో డిమెన్షియా ఉన్నప్పుడు వాళ్ళకి ఒక స్పెసిఫిక్ స్కాన్ లాంటివి చేస్తాం. ఈ రొటీన్ స్కాన్ కాదు, పెట్ స్కాన్ అంటారు దీన్ని, ఎఫ్డీజీ పెట్ అంటాం. ఆ పిట్స్బర్గ్ ప్రోటీన్ వాళ్ళు ఆ ప్లాక్ కంటెంట్ ఎక్కువగా ఉంది అనుకుంటే ఈ ఇప్పుడు అడాల్మమాబ్ ఇంజెక్షన్ ఇచ్చి ఆ ప్లాక్ బస్ట్ ఇస్తాం. బట్ ఇది దిస్ ఇస్ ఆల్ రీసెర్చ్ ఇష్యూ, బట్ అది ఆల్రెడీ ట్రయల్స్లో అయింది, బట్ రిజల్ట్స్ అంతగా లేవు. మేబీ ఇన్ ఫ్యూచర్లో స్పెసిఫిక్ క్లాట్ బస్టర్స్ ఏమైనా వస్తే, ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫ్యామిలీలో ఎవరికైనా డిమెన్షియా ఉండి వీళ్ళు ఎట్ ప్రోన్, ఎవరైతే రిస్క్లో ఉన్నారు అనేది మనం ముందు ఎలా గ్రహించాలనేది. ఫ్యూచర్ అంతా డిమెన్షియా మేనేజ్మెంట్ ఈ రకంగా రావచ్చు. సో ఫ్యామిలీలో ఎవరికైనా డిమెన్షియా ఉంటే వీళ్ళకి వస్తుందా రాదా అనేది బయోమార్కర్స్ అంటాం. బయోమార్కర్స్

0: అంటే ఇద్దరు మనం బ్లడ్లోనైనా తీసి కొన్ని, అంటే ఇప్పుడు మనకి సోడియం ఎంత లెవెల్ ఉందో అలా చూసినట్టు, అలా బ్లడ్లో తీసి వీళ్ళకి డిమెన్షియా వస్తుందా రాదా అని కొన్ని స్పెసిఫిక్ బయో మార్కర్స్ మనం
1: ఈ
0: చూడొచ్చు.
1: టెస్ట్ ఎప్పుడైనా ఉందంటారా?
0: ఇప్పుడు ఇంకా అవన్నీ రీసెర్చ్లోనే ఉన్నాయి మేడం.
1: ఓకే సార్. ఇప్పుడు కానీ మనం చాలామంది డినయల్ మోడ్లో ఉంటాము, డిమెన్షియా కాదు, స్ట్రెస్ వల్ల మతిమరపు వస్తున్నది. మరి ఫ్యామిలీ మెంబర్స్కి కొన్ని పాయింట్స్ ఏమేమి ఉంటే అది డిమెన్షియాకి కారణం కావచ్చు, అలర్ట్ చేయడానికి ఏముంటాయి, వివరిస్తారా?
0: మెయిన్లీ డిమెన్షియాలో ఇందాక అనుకుని చెప్పినట్టు మతిమరపు. బ్రెయిన్లో గ్రాస్గా 4 లోబ్స్ ఉంటాయి మెయిన్గా, ఫ్రంటల్ లోబ్, పెరైటల్ లోబ్, ఆక్సిపిటల్ లోబ్ అండ్ టెంపరల్ లోబ్. ఒక్కొక్క లోబ్కి ఒక్కొక్క స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంటుంది. మరి సపోజ్ టెంపరల్ లోబ్లో మళ్ళీ మీడియల్ టెంపరల్ లోబ్, లాటరల్ టెంపరల్ లోబ్. మీడియల్ టెంపరల్లో మెయిన్లీ మెమరీ ఇష్యూస్ ఉంటాయి, లాటరల్ టెంపరల్ లోబ్లో లాంగ్వేజ్. సో పర్టికులర్గా మీడియల్ టెంపరల్ లోబ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే మెమరీ ప్రాబ్లం. మెమరీ ప్రాబ్లం అంటే రెండు, రీసెంట్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ. రీసెంట్ మెమరీ ఎప్పుడు కూడా రిపోర్ట్ విన్నాం, లాంగ్ టర్మ్ మెమరీస్ ఆర్ సాలిడ్ మెమరీస్.
1: అంటే చిన్నప్పుడు అన్ని జ్ఞాపకాలు ఉంటాయి, కానీ ఇప్పుడు జరిగింది
0: మర్చిపోతారు. ఈ ప్రొసీజర్ ఎలా చేయాలి, టూ టైప్స్ మెమరీలో కూడా, అంటే లైక్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న డిస్క్రిప్టివ్ టైప్లో ఎలా, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది, అవుట్ సైడ్ మనం ఎలా మాట్లాడడం, ఎలా ఉన్నాం, ఆ టైప్ ఆఫ్ మెమరీ ఒకటి. అండ్ దెన్ రీడింగ్, మన హిస్టరీ, జోగ్రఫీ ఇవి చదువుతున్నప్పుడు దట్ టెక్స్ట్ బుక్ డిస్క్రిప్షన్, ఆ టైప్ ఆఫ్ సెమాంటిక్, వాటి మెమరీ. సో ప్రొసీజరల్ మెమరీ ఈజ్ డిఫరెంట్, అండ్ ఎలా చేయాలి ఏమిటి ఇవన్నీ. సో మెమరీలు ఈ టైప్స్లో అన్నింటిలో మనకి ఫస్ట్ మనం ఎర్లీగా గుర్తించేది రీసెంట్ మెమరీ లాస్. అంటే ఇప్పుడు మార్నింగ్ ఏం తిన్నామో మర్చిపోతాం, టిఫిన్ ఏం చేశారంటే గుర్తుండదు, వాళ్ళని ఎక్కడికో బయటకు తీసుకెళ్తూ ఉంటాం, మనం చెప్తాం మనం ఎక్కడికి వెళ్తున్నాం అని, కానీ వాళ్ళు
1: మర్చిపోతారు.
0: మళ్ళీ క్వశ్చన్ మళ్ళీ అదే అడుగుతారు, మనం ఎక్కడికి వెళ్తాం. ఈవెన్ దో మీరు ఆన్సర్ ఇచ్చినా కూడా మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, మనం ఎక్కడికి వెళ్తాం, ఇది ఇలా రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు. మినిమల్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ అంటే ఒకసారి ఆన్సర్ ఇచ్చినాక వాళ్ళు గుర్తుంటుంది, మరి రిపీట్ చేస్తూ ఉండరు. డిమెన్షియాకి వచ్చేపాటికి ఇది మర్చిపోతే అడిగిందే అడుగుతూ ఉంటారు.
1: అంటే ఇది ఓవర్ ఓ పీరియడ్ ఆఫ్, అంటే 2-3 రోజులు, 2-3 వారాల్లో ఇదే జరుగుతున్నది అంటే కొంచెం అలర్ట్గా
0: ఉండాలి. డిమెన్షియా ఎప్పుడు క్రానిక్, క్రానిక్ మీన్స్ మోర్ దెన్ 3 మంత్స్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ డిమెన్షియాస్ 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ అలా మెల్లగా స్లోగా ఎవాల్వ్ అవుతూ మనకు తెలుస్తూ ఉంటాయి. ఇలా అక్యూట్గా 1 వీక్లోనో 2 వీక్స్లోనో ఎంత ర్యాపిడ్ కన్ఫ్యూజన్ వచ్చింది అంటే మ్యాక్సిమం బ్రెయిన్లో ఏదో డిస్ఫంక్షన్, ఏదో బ్రెయిన్కి సర్క్యులేషన్ తగ్గడం, ఆక్సిజన్ తగ్గడం, స్ట్రోక్ ఇలాంటివి ఉంటాయి, ఇవన్నీ ట్రీటబుల్. సో కంపేర్ టుగా మేము డిమెన్షియా అనే బ్రాడ్ టర్మ్ తీసుకుంటే, బ్రాడ్ టర్మ్లో ట్రీటబుల్ డిమెన్షియాస్ అండ్ డీజెనరేటివ్. డీజెనరేటివ్ అంటే బ్రెయిన్ సెల్స్ అలా డీజెనరేట్ అవుతూ ఉంటాయి, ఎందుకు అవుతాయో తెలియదు, అంటే బ్రెయిన్ సైజ్ చిన్నదవుతూ ఉంటుంది, కుచించుకుపోతూ ఉంటుంది. ఆ సైజ్ తగ్గడం వల్ల మనం చేయాల్సింది ఏంటంటే రిమైనింగ్ బ్రెయిన్ ఏదైతే ఉందో దాన్ని యాక్టివ్గా అలర్ట్గా ఉంచడం.
1: అది ఎలా చేస్తారండి? ఇప్పుడు డీజెనరేటివ్ డిమెన్షియా గురించి వస్తే ఇది ఏజ్ తోటి వస్తుంది అని చెప్పారు, మరి దీని స్పాన్ ఎలాగుంటుంది?
0: టైప్స్ ఆఫ్ డిమెన్షియా బట్టి, ఇప్పుడు అల్జీమర్స్ డిమెన్షియా ఉంది అంటే 10-20 ఇయర్స్ వరకు ఏమి లైఫ్ స్పాన్ ప్రాబ్లం ఏమి ఉండదు. ఎవరు కూడా డిమెన్షియాతో పెరిసే డిమెన్షియా వలన డెత్ అనేది రాదు, ఏదో వాళ్ళ ఇన్సైట్ తగ్గడం వల్ల, సోషల్ సపోర్ట్ తక్కువగా ఉండడం వల్ల, ఏదో నిమోనియా లేకపోతే చిన్న స్కిన్ ఇన్ఫెక్షన్ యూరిన్ ఇన్ఫెక్షన్ అలా వచ్చి ఇన్ఫెక్షన్స్ వాటి వలన వీళ్ళు ప్రాబ్లం అవుతుంది. కానీ లైఫ్కి పెరిసే డిమెన్షియా వలన ఎవరు చనిపోరండి.
1: సో డిమెన్షియా లేదా అల్జీమర్ పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రోల్ ఎలాగుంటుంది, అది చాలా ముఖ్యం కదండి, అది కొంచెం చెప్తారా?
0: అది కేర్ గివర్ అంటారు వాళ్ళే.
1: అవును.
0: సో కేర్ గివర్కి పాపం వాళ్ళకి కూడా కేర్ గివర్ బర్డెన్ అని కూడా అంటారు. సో వీళ్ళలో మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇనీషియల్గా మెమరీ లాస్ ఉన్నంత వరకు ఏదో మనం హెల్ప్ చేసి చేస్తూ ఉన్నప్పుడు మనం పేషెంట్ కొంచెం పర్వాలేదు. వన్స్ బిహేవియరల్ సిమ్టమ్స్ ఏమైనా స్టార్ట్ అయినప్పుడు ఇద్దరికి ప్రాబ్లమ్. కొంతమందికి ఏమవుతుందంటే లైక్ అల్జీమర్స్ కాకుండా ఫ్రాంటో టెంపరల్ డిమెన్షియా అంటారు, వాళ్ళు ఫ్రాంటల్ లోబ్ డిస్ఫంక్షన్ వల్ల వాళ్ళకి అసలు అబ్నార్మల్గా ఈ సెక్స్వల్ ఈ కోరికలు కూడా ఎక్కువైపోతూ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, మన ఈవెన్ వరుసలు కూడా మర్చిపోయి హైపర్ సెక్సువాలిటీ ఇలాంటి వాటిలో కూడా వెళ్తుంటారు. సో ఇంకొకటి ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ అయిపోతాయి, సడన్ గా వంటగదిలోకి వెళ్ళడం, ఏవో స్వీట్స్ తీసుకొని తినడం,
1: డైట్ ఎక్కువ,
0: కొంతమందికి హైపర్ఫేజీ అంటారు, ఫ్రాంటల్లో ఉంటాయి. సో ఈవెన్ దో అల్జీమర్స్ డిసీజ్ లో కూడా లేట్ స్టేజ్ లో ఈ బిహేవియల్ సిమ్టమ్స్ ఇవన్నీ వస్తాయి, వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరిని నమ్మరు, వాళ్ళకి హాలిసినేషన్స్ ఇవి కూడా స్టార్ట్ అయిపోతాయి, వీళ్ళు ఎవరో మనకి ఏదో హాన్ చేయడానికే వచ్చారు, ఈవెన్ దో ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ కాదు, వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వీళ్ళు ఏదో నాకు హాన్ చేయడానికి వచ్చారని భావన వాళ్ళలో ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఇంటరాక్షన్ వీళ్ళు ఏమిచ్చినా కూడా వాళ్ళు తీసుకోరు. సో దానివల్ల ఇంటరాక్షన్ పోతుంది, అట్ ద సేమ్ టైం కేర్ గివర్ కూడా మనం ఎంత చేస్తున్నాయి ఏం పట్టించుకోవట్లేదు అని వాళ్ళు పాపం కేర్ గివర్ బర్డెన్ అవుతారు. సో ఇలాంటి వాళ్ళకి ఎందుకని ఆర్గనైజేషన్ ఎప్పుడూ బెటర్,
1: అంటే ఒక సపోర్ట్ గ్రూప్ లాగా,
0: సపోర్ట్ గ్రూప్ లా ఎవరైనా ఉన్నప్పుడు, అంటే ఈ ఫేజ్ని ఎవరో ఒకరు ఫేస్ చేసి ఉంటారు, అప్పుడు వాళ్ళు ఎలా బ్రేక్ చేశారు. ఈవెన్ నేను సైంటిఫిక్ టెర్మినాలజీ సైంటిఫిక్ నాలెడ్జ్ పెద్దగా అవసరం లేదు, ఈవెన్ కామన్ సెన్స్తో దాన్ని ఎలా బ్రేక్ చేశారు, దానికి సపోర్ట్ మనం ఏం చేయాలి, ఈయన బ్రేక్డౌన్ అయినప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఏమి చూసుకోవాలి, ఇలా ఆర్గనైజేషన్స్ పెడితే అది ఈజీ అవుతుంది.

0: ఉంటుందని. అంటే ఈవెన్ దో వెస్టర్న్ పాపులేషన్లో చాలా కామన్, అల్జమర్స్ అసోసియేషన్స్ ఇవన్నీ ఉంటాయి. వైజాగ్లో కూడా స్టార్ట్ చేసాం, నౌ ఇట్స్ వర్కింగ్.
1: చాలా బాగా చెప్పారండి డాక్టర్ గారు, ధన్యవాదాలండి డాక్టర్ గారు.
0: ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన మద్యమరుపు గురించి అవగాహన, నివారణ, చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ కె సురేష్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి కె ఇందిర. ఉదయ్ సమీరాల్లో ఇప్పుడు పూజ్య బాపూజీ స్మృతి చిహ్నంగా వారం వారం ప్రసారమవుతున్న కార్యక్రమం గాంధీ మార్గం.

గాంధీజీ జీవితంలో ఆయన్ని తమ శత్రువుగా భావించి ఆయన్ని కొట్టడానికి ప్రయత్నించిన గాథలు ఎన్నో ఉన్నాయి. తరచూ ప్రాణాపాయ స్థితిలో పడి ఆయన ఎన్నోసార్లు తప్పుకున్నారు. కానీ ఆయన ఎన్నడూ తనను ఎదుర్కొన్న వారిని శిక్షించడానికి అంగీకరించలేదు. తన ఎడ హింస తలపెట్టిన వారందరూ అజ్ఞానంతో ఆ పని చేశారని, వారి ఎడ ఏ విధమైన కోపం, స్పర్ధ, ద్వేషం లేకుండా ఓర్చుకుంటే ఎంతటి క్రూరమైన హృదయమైనా, ఎంతటి అజ్ఞానమైనా మంచులాగా కరిగిపోతుందని, అది జరిగిన నాడు వారంతటా వారే తమ తప్పు గుర్తించి ఎదుటి వ్యక్తిపై గల ద్వేషం మార్చుకుంటారని అనేవారు బాబు. ఆయన తనని ఎదుర్కొన్న వారిని క్షమించిన ఉదాంతాలు ఎన్నో ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో ప్రిటోరియాలో ఒకసారి బాపు న్యాయవాదిగా ఉన్న రోజుల్లో ఆయన ప్రెసిడెంట్ క్రూగర్ ఇంటి ముందు నుంచి వ్యాహ్యాళికి ప్రతి సాయంత్రం వెళ్ళేవారు. ప్రెసిడెంట్ ఇంటి ముందు పోలీస్ పెట్రోలు ఉండేది. బాపు ప్రతిరోజు ఆ రోడ్డు వెంపడే ఏ విధమైన ఇబ్బంది లేకుండా వెళ్ళేవారు. కాపలా పోలీసుల్లో చాలామందికి గాంధీజీ తెలుసు. అయితే ఒక రోజున కొత్త పోలీసులు కాపలాకి వచ్చారు. ఎవరో అక్కడి దేశం మనిషి అని అనుకుని ఒక పోలీసు అకారణంగా దోవ వెంబడే వెళ్తున్న గాంధీజీని కలయబడి కొట్టి రోడ్డు మీదకి తోసేశాడు. ఈయనకి ఆశ్చర్యం కలిగింది. ఆ పోలీసు అధికారి ఎందుకు అలా అకారణంగా కొట్టాడో అడుగుదామని అనుకున్నారు. ఇంతలో గాంధీజీ స్నేహితుడు కోట్స్ గుర్రంపై వెళ్తూ అదంతా చూసి ఆగి, "గాంధీజీ, జరిగిందంతా నేను చూశాను. చాలా విచారం కలిగింది. ఇక్కడ పోలీస్ ఉద్యోగి అమానుష ప్రవర్తన గురించి నేను సాక్ష్యం ఇస్తాను. రేపు కోర్టులో ఫిర్యాదు చెయ్యండి" అని చెప్పాడు. బాపు ఇలా అన్నారు, "పాపం, అతనికేం తెలుసు? అతడు ఇక్కడి వారందరినీ ఇలాగే చేస్తాడు కాబోలు. నన్ను కొట్టినట్లే ఆఫ్రికన్లని కొడతాడు. ఇంతకీ నా సొంత ఇబ్బందుల కోసం నేనెన్నడూ కోర్టుకి వెళ్ళనని నిశ్చయించుకున్నాను. అందుచేత ఆ పోలీస్ ఉద్యోగి మీద నేను ఫిర్యాదు చేయను."

అన్నారు. కోట్స్ ఆ వైఖరి మీకు తగిందే బాపు, కానీ మళ్ళీ ఆలోచించండి, అతనికి బుద్ధి చెప్పడం అవసరం అని అంటూ ఆ ఉద్యోగిని అతని ప్రవర్తనకి చివాట్లు పెట్టాడు. వెంటనే ఆ ఉద్యోగి తన తప్పు గ్రహించి క్షమాపణ కోరాడు. కాగా క్షమాపణ కోరడానికి అవసరమేమీ లేదు, బాపు అతన్ని అంతకు ముందే క్షమించేశారు. ఎందుకంటే గాంధీజీ హృదయంలో ప్రతీకారానికి ద్వేషానికి ఎన్నడూ స్థానం లేనే లేదు.

0: శుక్రవారం మహాలక్ష్మి చిత్రం నుంచి బేబీ కల్పనా బృందం ఆలపించిన గీతం విన్నారు. పుష్పాంజలి సినీ భక్తి గీతాలు విన్నారు.
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై.
0: ఉదయ్ సమీరాలు విన్నారు. సమయం 8 గంటలు. ఇప్పుడు సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు. ఢిల్లీ కేంద్రం.
2: కేచ్ ద రెయిన్. బారిష్ కే పానీ కి ఏక్ ఏక్ బుంద్ కో హమే బచానా హై. తో మేరా ఖాస్ ఆగ్రహ హై, వర్షా కా బుంద్ బుంద్ పానీ హమ్ మిల్ కర్ కే బచాయే.
3: చల్ హై తో హమ్ హై. आइए घरों ऑफिसों में रेन वाटर हार्वेस्टिंग तकनीक अपनाएं, रिचार्ज पिट और शाफ्ट बनवाएं, अनुपयोगी बोरवेलों को ठीक करें, जलाशयों से गाद निकालें, अधिक से अधिक पेड़ लगाएं. इस बारिश आइए जुड़े कैच द रेन अभियान से.
4: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं फरहत नाज.

0: ಆಕಾಶವಾಣಿ
1: భారత టెక్స్ 2026 పై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. దేశీయ అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ వస్త్ర పరిశ్రమ స్థానాన్ని మరింత బలోపేతం చేసి 2030 నాటికి భారతీయ వస్త్ర ఎగుమతులను 100 బిలియన్ డాలర్లకు చేర్చడం ప్రధాన లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఆ దిశగా ప్రధానమంత్రి నిర్దేశించిన ఫామ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారెన్ అనే 5F దార్శనికతతో కేంద్ర జౌళి శాఖ ఢిల్లీలో భారత్ టెక్స్ 2026 పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకమైన అతిపెద్ద అంతర్జాతీయ వస్త్ర ప్రదర్శనను నిర్వహించింది. ఈ నెల 14 నుండి జరిగిన ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శనను కేంద్ర జౌళీ శాఖ మంత్రి గిరిరాజు సింగ్, సహాయ మంత్రి పబిత్రా మార్గరీటాతో కలిసి ప్రారంభించారు. 130కి పైగా దేశ మందికి పైగా కొనుగోలుదారులు, 100,000 మంది

0: పైగా వాణిజ్య సందర్శకులు పాల్గొన్న ఈ ప్రదర్శనలో తిరువూర్, ఇచల్కరంజీ, అహ్మదాబాద్ వంటి భారతదేశంలోని ప్రఖ్యాత టెక్స్టైల్ క్లస్టర్లతో పాటు 1600 మందికి పైగా ప్రదర్శనకారులు నూలు, ఫైబర్, వివిధ రకాల వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులు, గృహ అలంకరణ వస్త్రాలు, చేనేత, తివాచీలు, సాంకేతిక వస్త్రాలు వంటి విభాగాలన్నింటినీ ఒకేచోట ప్రదర్శించారు. అమెరికా, యూకే, జపాన్, పోర్చుగల్, స్పెయిన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, నేపాల్తో సహా 14 దేశాల నుండి అంతర్జాతీయ ప్రదర్శనకారులు, ఐక్యరాజ్యసమితి, ఐరోపా సమాఖ్య నుండి సంస్థాగత ప్రతినిధులతో పాటు పాల్గొన్నారు. అమెరికా, జపాన్, స్పెయిన్, యునైటెడ్ కింగ్డమ్, పోర్చుగల్, రష్యా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, యుఏఈ, థాయిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్ తదితర దేశాల నుంచి పారిశ్రామిక, వ్యాపార ప్రతినిధి బృందాలు కూడా భారత్ టెక్స్లో పాల్గొనడం విశేషం. తద్వారా వాణిజ్యం, సరఫరా, పెట్టుబడులకు కొత్త అవకాశాలు కలిగాయి. ప్రత్యేక ద్వైపాక్షిక సమావేశాలలో భారత్కు అమెరికా, న్యూజిలాండ్ దేశాలతో పత్తి, ఉన్ని ఉత్పత్తులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. భారత్, యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలు, జపాన్ ప్రతినిధి బృందంతో సమావేశం, రష్యాతో వస్త్రరంగ చర్చలు జరిగాయి. భారత్ టెక్స్ట్ ట్రేడ్ ఫెడరేషన్, ఫ్రాన్స్కు చెందిన ప్రీమియర్ విజన్ ప్యారిస్ మధ్య కుదిరిన కీలక లెటర్ ఆఫ్ ఇంటెంట్ అంతర్జాతీయంగా సరికొత్త డిజైన్లు, పర్యావరణ అనుకూల విధానాలు ఫ్యాషన్ రంగంలో పరస్పర సహకారానికి దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రదర్శన జరిగిన 4 రోజుల్లో 4000కు పైగా సమావేశాలు, 30కి పైగా అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ప్రధాన ప్రదర్శనకర్తలుగా పాల్గొనగా ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్, ఒడిశా, మణిపూర్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్తో పాటు పలు కేంద్రపాలిత ప్రాంతాలు ఎగ్జిబిటర్లుగా తమ ప్రదర్శనలను ఏర్పాటు చేశాయి. భారత టెక్స్ 2026లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రసిద్ధ వస్త్ర సంప్రదాయాలైన శ్రీకాళహస్తి పెన్ కలంకారీ, మచిలీపట్నం బ్లాక్ ప్రింట్ కలంకారీ, నరసాపురం లేసు అల్లికలు, ఏలూరు తివాచీలు వంటి అద్భుతమైన కళాఖండాలను లేపాక్షి స్టాల్లో ప్రదర్శించారు. తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా తీర్చిదిద్దిన హస్తకళా ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సందర్శకులను, ఎగుమతిదారులను, కొనుగోలుదారులను విశేషంగా ఆకర్షించాయి. ఇది ప్రపంచ వస్త్ర పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్కున్న బలమైన ఉనికిని చాటడమే కాకుండా రాష్ట్ర సంపన్న చేనేత వారసత్వాన్ని జాతీయ స్థాయిలో తెలియజేసింది. ఈ ప్రదర్శన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగానే వస్త్రరంగానికి సంబంధించిన అతిపెద్ద ప్రదర్శనలలో ఒకటిగా నిలిచింది. భారత్ టెక్స్ 2026 కేవలం ప్రదర్శన మాత్రమే కాదు, భారత వస్త్రరంగాన్ని ప్రపంచస్థాయికి తీసుకువెళ్లే ఒక ప్రధాన మార్గమని చెప్పవచ్చు. భారతదేశ జౌళి రంగ దార్శనికతకు, ప్రపంచ వాణిజ్య ఆకాంక్షలకు ఒక అనుసంధాన వేదికగా నిలిచే ఈ ప్రదర్శన ద్వారా పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కులు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం, సమృద్ధి వంటి ప్రభుత్వ పథకాల ద్వారా సుమారు 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం, 2.1 మిలియన్లకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత టెక్స్ 2026 మన దేశ గొప్ప వస్త్ర వారసత్వాన్ని ప్రోత్సహించడానికి దేశ నేత కార్మికులు, హస్తకళాకారులను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించడానికి, ఎగుమతి అవకాశాలను విస్తరించడానికి ఒక విశిష్టమైన అవకాశాన్ని కల్పించింది. అంతర్జాతీయ వేదికలపై భారత టెక్స్ వంటి ప్రదర్శనలు భారతీయ సాంప్రదాయ కళలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెస్తాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. భారత టెక్స్ 2026పై వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఐ మన్మథరావు సాక్సోఫోన్ వాదనం వింటారు, శ్రీ పివి నరసింహారావు వైలెన్, శ్రీ ధన్వాడ ధర్మారావు మృదంగం. కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ రచనలో తోడి రాగవర్ణం ఆదితాళం.

0: కర్ణాటక సంగీతం కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ ఐ మన్మథరావు సాక్సోఫోన్ వాదనం విన్నారు. శ్రీ పివి నరసింహారావు వైలిన్, శ్రీ ధన్వాడ ధర్మారావు మృదంగం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం. పాటల పల్లకి ద్వారా మీకు నచ్చిన పాటల్ని కోరుకుని వినాలంటే మీరు డైల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0891272244, 0891272288. మన మొదటి కాలర్ని పలకరిద్దామా? హలో.
3: హలో, నమస్తే అమ్మా. బిఎం పద్మిని గారు.
0: నమస్కారం అండి.
3: బాగుంటారమ్మా?
0: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
3: నేను బాగున్నానమ్మా. మాకు చిల్లరకుట్టు సిత్తం సినిమా బాలసుబ్రమణ్యం గారు పాడారమ్మా, సువ్వే సువ్వే ఆ పాట వినిపించండి అమ్మా.
0: అలాగేనండి, మీ పేరు ఎక్కడి నుంచో చెప్పండి.
3: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గౌడపాలి వీధి నుంచి మాట్లాడుతుందమ్మా.
0: తప్పకుండానండి, వెంకట్రావు గారు మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.
3: థ్యాంక్ యూ అమ్మా.
0: నమస్కారం.

0: శ్రోతల పాటల పల్లకి వింటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మీకు నచ్చిన పాటల్ని కోరుకొని వినవచ్చు. అందుకోసం మీరు డైల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 0891-27272-44, 0891-27272-88. మన నెక్స్ట్ కాలర్ని పలకరిద్దామా? హలో.
1: హలో,
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి.
1: నమస్తే మేడం.
0: మీ పేరు చెప్పండి సార్.
1: మా పేరు బత్తిని రవికుమార్, శ్రీకాకుళం జిల్లా వజ్రపుత్తూరు నుంచి మాట్లాడుతున్నాం మేడం.
0: ఓకేనండి రవికుమార్ గారు, మరి ఏ పాట అడుగుతున్నారు మీరు ఇవాళ?
1: రాజ్ కుమార్ చిత్రం నుంచి పాట కావాలి మేడం.
0: ఓకేనండి, ఏ పాట అందులో?
1: జానకి కలగనలేదు రాముని సతిపాగలదని ఆనాడు.
0: సరే సరే, పాట అంతా వచ్చిన అర్థమైపోయింది. మరి రేడియోలో కూడా విని ఆనందించండి.
1: అలాగే అలాగే మేడం, థ్యాంక్ యూ మేడం.
0: నమస్కారం.

0: హలో, పాఠాల పల్లకి.
1: హలో,
0: నమస్కారం అండి, నా పేరు అరుణి.
1: రుద్రవేణిలోని మానవ సేవ పాట కావాలండి.
0: అలాగేనండి, తప్పకుండా. ముందు మీ పేరు ఏమిటి, అసలు మీరు ఎక్కడి నుంచి కాల్
1: అదే, మా
0: చేస్తున్నారు?
1: పేరు శేషు అండి, సింహాచలం నుంచి అండి.
0: అలాగేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది, వినండి మరి.

0: హలో,
1: నమస్కారం మేడం గారు అండి.
0: నమస్కారం అండి.
1: విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను. బాగుతున్నాను.
0: ఓకేనండి, ఏ పాటగా అడుగుతున్నారు మరి?
1: చెల్లెల ప్రమాణాలు ఎన్నెల్లెల్లో ఇరవై ఏమేలో.
0: ఓకేనండి, పెళ్లి నాటి ప్రమాణాలు. ఓకే, ఈ చిత్రం నుంచి మీరు అడిగిన పాట వస్తుంది, వినాలని చెప్పండి.

శ్రోతల పాటల పల్లకి ద్వారా తమకు నచ్చిన పాటల్ని కోరుకుని వింటున్నారు. మీరు కూడా మీకు నచ్చిన పాటల్ని మాకు డైల్ చేసి చక్కగా వినొచ్చు. మీ అందుకోసం మీరు డైల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 08912727242, 08912727278. తర్వాత శ్రోత ఎవరో ఏ పాట అడుగుతున్నారో విందామా?

0: హలో, నమస్తే మేడం జీ.
1: నమస్తే అండి, మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: సురే కుమారి. సురే కుమారి ఫ్రమ్ గాజువాక. బాగున్నారండి?
1: బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు?
0: బాగున్నామండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అంతే మేడం జీ.
1: అంతే అంతే. చెప్పండి, మరి ఏ పాట అడుగుతారు?
0: యువరాజు మూవీలో ఎవరు చెప్పారు చిన్నప్పుడు, ఆ సాంగ్ చేసేయండి మేడం.
1: చిన్నప్పుడు ఎవరో చెప్పారు. ఓకే, వినండి మరి. మీకు ఇష్టమైన
0: మేడం జీ. నమస్తే.

0: శ్రోతలకు గమనిక. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారం చేసిన కార్యక్రమాలపై లేఖావళికి శ్రోతలు తమ స్పందనను తెలియజేయాల్సిన వాట్సాప్ నంబర్ 7416172999 నంబర్ మరొకసారి 7416172999. మా ఇమెయిల్ ఐడి aarpcvsp@gmail.com. శ్రోతలు పాటల పల్లకి వింటున్నారు. హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి.
1: నేను నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి నందిప్రియని మాట్లాడుతున్నాను మేడం.
0: ఓకేనండి. నందిప్రియ గారు యాప్లో వింటున్నారు మా కార్యక్రమాలన్నీ?
1: అవును మేడం, యాప్లోనే వింటున్నాను మేడం.
0: ఓకేనండి. సరే, మీకు ఏ పాట కావాలో చెప్పండి. మరి
1: మాకు రాధాకృష్ణ మూవీ నుంచి టైటిల్ సాంగ్ వినిపిస్తారా మేడం?
0: అలాగేనండి, తప్పకుండా. మీరు అడిగిన పాట వస్తుంది, వినే ఆనందించండి.
1: ఓకే, థ్యాంక్స్ మేడం.
0: నమస్కారం.

0: హలో, పాటల పల్లకి.
1: హలో నమస్తే. హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను ఆకుండి ప్రసాద్, శశికళ, రేణుకా నగర్ కాలనీ, విజయనగర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: ఓకే రండి. ప్రసాద్ గారు ఏ పాట అడుగుతున్నారు?
1: మోగనవ చిత్రంలో ఈ వేళ నాలో అని పాట వేయండి మేడం.
0: అలాగేనండి, తప్పకుండా.
1: థ్యాంక్ యూ మేడం. నమస్తే.
0: నమస్తే.

0: శ్రోతలకు గమనిక. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు సంప్రదాయ రేడియో సెట్స్తో పాటు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి కానీ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ను మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలను ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. గమనిక విన్నారు శ్రోతలు, పాటల పల్లకి వింటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మీకు నచ్చిన పాటల్ని వినాలంటే మీరు డైల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0891 272 7272 44, 0891 272 7278. మన తర్వాత శ్రోతతో మాట్లాడతామా? హలో,
1: అదే మేము సింహాచలం నుంచి మాట్లాడుతున్నాం. కొమ్మెక్కి పోసింది పాట కావాలండి.
0: అలాగేనండి, మీ పేరు చెప్పండి. ఓకేనండి, శ్రోతలకు గమనిక. ముందుగా వారి పేరు, ఊరు ఇవి చెప్పాక పాట అడిగితే అందరికీ కూడా తెలుస్తుంది, మన శ్రోతలందరికీ కూడా ఎవరు ఏ పాట అడుగుతున్నారు ఏంటి అనే విషయాలు తెలుస్తాయి. కాబట్టి శ్రోతలు ఈ విషయాన్ని గమనిస్తారని ఆశిస్తున్నాను.

0: హలో
1: హలో, గుడ్ మార్నింగ్. ఆకాశవాణి.
0: అవునండి, ఆకాశవాణి చెప్పండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: వనస్థలిపురం హైదరాబాద్ అండి. నా పేరు బాలాజీ.
0: ఓకేనండి. వనస్థలిపురం నుంచి అంటే మీరు యాప్లో వింటున్నారు, రోజు వింటూ ఉంటారండి మా కార్యక్రమాలు?
1: రోజు వింటామండి. ఈ పాటల పల్లకి మాకు ఎన్నలేని అభిమానం పెట్టడం. చాలా మంది శ్రోతలు మాట్లాడుతుంటారు. అన్ని పాటలు చాలా చాలా బాగుంటాయి.
0: ఓకే సరే, చెప్పండి ఏ పాట అడుగుతున్నారు మరి మీరు?
1: మాకు రాజు రాణి జాకి సినిమాలో అందగాడ అందవేర పాట. ఇంతకుముందు మీరు ఫీడ్బ్యాక్ ఒక నెంబర్ చెప్పారు కదా, వాట్సాప్ నెంబర్, అది అది పంపి ఏ టైం వరకు పంపించాలి?
0: మీరు ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే మా లేఖలో మీ అభిప్రాయం చదవడం జరుగుతుందండి, ఎప్పుడైనా పంపించవచ్చు. నమస్కారం.
1: ఓకే,
0: మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.

శ్రోతల పాటల పలకి వింటున్నారు. శ్రోతలకు మరొకసారి గమనిక. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలపై లేఖావళికి శ్రోతలు తమ స్పందనను తెలియచేయవలసిన మా వాట్సాప్ నంబర్ 7416171299999, 7416171999. మా ఇమెయిల్ ఐడి airpcbsp@gmail.com.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
1: చిక్కుకున్నాడు.
2: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: హలో
5: హలో
4: హలో, నమస్కారం అండి. పాఠాల పల్లకి చెప్పండి.
5: నమస్కారం అండి, నేను భోగాపురి తాతయ్యలు మాట్లాడుతున్నానండి.
4: ఓకేనండి, తాతయ్య గారు ఏ సాంగ్ కావాలి మీకు?
5: మహాకవి శాస్త్ర సినిమా నుంచి జాబిల్లి గురించి కావాలండి.
4: అలాగేనండి, తప్పకుండా.
5: మా ఫ్రెండ్ శ్రీనివాసరావు కోసం చేయండి.
4: ఓకేనండి.
5: మైపూడి శ్రీనివాసరావు మాకు బెస్ట్ ఫ్రెండ్ అండి, ఆయన చెప్పిన ఈ పాట.
4: ఓకేనండి, ఆయన కోసం, మన శ్రోతలందరి కోసం కూడా ఈ పాట విందా.
5: థ్యాంక్ యూ మేడం.
4: ఓకే.

0: హలో, పాటల పల్లకి.
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు పుల్లన్న మేడం గారు. సనప గ్రామము, అనంతపూర్ డిస్టిక్ మేడం గారు. శ్రీ
0: ఓ
1: వెంకటేశ్వర మహాత్మ్యం చిత్రంలో కలగా కమ్మని కలగా అనే పాట వినిపించండి మేడం గారు.
0: ఓకే రండి, కొంచెం బ్రేక్ ఇవ్వండి మధ్యలో మేము కూడా మాట్లాడటానికి. ఓకే
1: అవును
0: రండి
1: మేడం
0: పుల్లన్న
1: గారు.
0: గారు. సరే అయితే
1: ఓకే
0: మీరు అడిగిన
1: ఓకే
0: పాట
1: మేడం గారు.
0: వస్తుంది, మీరు ఆనందించండి.
1: ఓకే మేడం
0: ఓకే
1: గారు.
0: రండి, నమస్తే.
1: నమస్తే.

0: లెట్ మీ.
1: హలో, పాటల పల్లకి.
0: నమస్కారం మేడం గారు.
1: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: గణేష్ మాస్టర్ గారు, కలింగపట్నం మాట్లాడుతున్నాను గారు.
1: ఓకే రండి. ఏ పాట అడుగుతున్నారు?
0: సంవత్సరానికి ఒకటిలో ప్రియా మహాశయ.
1: అలాగే, తప్పకుండా రండి. మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.
0: థ్యాంక్ యూ మేడం.
1: నమస్తే.

మీరు ఇంతవరకు పాఠాల పల్లకి విన్నారు. ఇదే ప్రసారంలో 10:20 నుంచి 11:00 వరకు తిరిగి పాఠాల పల్లకి కార్యక్రమం కొనసాగుతుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10:00 వస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల్లో భాగంగా క్యాచ్ ద రెయిన్ క్యాంపెయిన్పై ప్రత్యేక కార్యక్రమం వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

0: క్యాచ్ ద రెయిన్ కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. వర్షం కురిసినప్పుడు ప్రతి నీటి బట్టును ఒడిసిపట్టాలి, భూగర్భ జలాలను పరిరక్షించాలి, నీటి భద్రతను భావితరాలకు అందించాలి. ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా క్యాచ్ ది రెయిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, ప్రజల భాగస్వామ్యంతో జల వనరుల పరిరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించే ఈ కార్యక్రమం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో క్యాచ్ ద రెయిన్ కార్యక్రమం లక్ష్యాలు, అమలు విధానం, ప్రజల పాత్ర, వర్షపు నీటి సంరక్షణ వల్ల కలిగే ప్రయోజనాల గురించి పూర్తి వివరాలు మనకందించేందుకు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారు. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం అండి.
0: సార్, కార్యక్రమంలో ముందుగా క్యాచ్ ద రెయిన్ 2026 ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి, అండ్ ఈ ఏడాది ఈ కార్యక్రమంలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటంటారు?
1: ఆకాశవాణి శ్రోతలందరికీ ముందుగా నమస్కారం. మన దైనందిక జీవితంలో నీరు ఎంత అవసరమో మనందరికీ కూడా తెలుసు. మనం వింటుంటాం, జలం లేనిదే జీవం లేదు, నీరు మనిషికి ప్రాణాధారం అని చాలా సందర్భాల్లో మనం వింటుంటాం.

0: అంటే నీటికి ఇంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఇంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి నీటి మీద అవగాహన కల్పించి ఈ నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచి వాటిని పరిరక్షించడానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 2019 కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం ఒక కొత్త అంశంతో కొత్త లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది ఈ జలశక్తి మంత్రిత్వ శాఖ. 2021 మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు క్యాచ్ ద రైన్ వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్ నినాదంతో జల సంరక్షణ కార్యక్రమాలు విస్తృతంగా అమలు చేయడానికి ప్రేరేపించారు. అదేవిధంగా 2023 ఈ జలశక్తి కార్యక్రమాన్ని సోర్స్ సస్టైనబిలిటీ ఫర్ డ్రింకింగ్ వాటర్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాం. 2024 నారీ శక్తిసే జలశక్తి, అలాగే 2025 జల సంచాయ్ జన్ భాగీదారి జన్ జాగృతికే ఓర్ అనే నినాదాలతో జలశక్తి అభియాన్ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా మనం ముందుకు తీసుకెళ్లాం. అయితే ఈ సంవత్సరం 2026 జల సంరక్షణ కోసం ప్రజల కార్యాచరణ పటిష్టమైన సామాజిక అనుసంధానం అనే అంశంతో ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాలను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. ఇందులో భాగంగా స్థానిక ప్రజలను సమీకరించడం, వారి భాగస్వామ్యం పెంచడం వంటి సామాజిక అంశాలపై ఈసారి జలశక్తి అభియాన్ కార్యక్రమాల్లో ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
1: సార్, మీరు ఇప్పుడు ప్రస్తావించడం జరిగింది వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్ అని చెప్పి. సార్, ఈ నినాదం వెనుక ఉన్న సందేశం ఏంటి సార్?
0: ఎస్, ఇది వేర్ ఇట్ ఫాల్స్ అండ్ వెన్ ఇట్ ఫాల్స్ 2021 మన గౌరవ ప్రధానమంత్రి గారు ఈ స్లోగన్ తోటి జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఆ కార్యనిమకలను చేశారు మనందరినీ కూడా. అయితే మనం గమనిస్తే మన నేల మీద పడే వర్షంలో దాదాపు 40% ఆవిరి రూపంలో వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. పడిన వర్షము పడినట్టే ఆవిరైపోయి వాతావరణంలోకి వెళ్ళిపోతుంది 40%. అదేవిధంగా దాదాపు 40% వాగులు వంకులు నదుల ద్వారా సముద్రంలోకి చేరుతుంది. మరి భూమిలోకి వెళ్ళే నీరు కానీ నేలలో తేమ శాతం రూపంలో ఉండే నీరు కానీ ఎంత ఉంటుందంటే కేవలం తేమ శాతం నేలలో 9% మాత్రమే ఉంటుంది. అట్లాగే భూమిలోకి ఇంకే నీరు గమనిస్తే, వర్షపు నీరు గమనిస్తే కేవలం 11% వరకు మాత్రమే ఉంటుంది. అంటే ఎక్కువ భూగర్భ జలాల మీద ఆధారపడి ఉన్నాం. భూగర్భంలోకి వెళ్ళే నీటి శాతం చాలా తక్కువగా ఉంది, కేవలం 11%. 40% నీరు బయటకు వెళ్ళిపోతుంది నదుల ద్వారా. కాబట్టి ఈ 40% ఎక్కడైతే బయటకు వెళ్ళిపోతున్నా నీటిని మనము వడిచిపెట్టుకుని ఆపాలి, భూమిలోకి ఇంకించేటట్లు చేయాలి. అందువల్లనే ఎక్కడ పడిన వర్షాన్ని అక్కడే ఆపేసి భూమిలోకి ఇంకించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి. అంటే క్యాచ్ ద రెయిన్ వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్, అంటే ఎక్కడైతే వర్షం పడుతుందో అక్కడే ఆ వర్షపు నీటిని ఆపాలి, ఆ వర్షపు నీటిని భూమిలోకి ఇంకించాలనేది అర్థం. అప్పుడే మనకు భూగర్భ జలాలు పెరిగేదానికి అవకాశం ఉంటుంది.
1: సార్, అంటే గ్రామీణ ప్రాంతాలలో వర్షపు నీటి సంరక్షణ అవసరం ఎందుకు పెరిగిందంటారు సార్ ఈ రోజుల్లో?
0: ఒకసారి మనం చూస్తే మన దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 247 బిలియన్ క్యూబిక్ మీటర్ల భూగర్భ జలాలని వినియోగిస్తున్నాం. అంటే 247 బిలియన్ క్యూబిక్ మీటర్లు అంటే దాదాపు 8728 TMC నీళ్ళని, అంటే భూగర్భ జలాలని మనం వివిధ కార్యక్రమాల కోసం మనము వినియోగిస్తున్నాం. ఇది ఈ భూగర్భ జలాల వినియోగంలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి దేశంగా ఉంది. అంటే ఎక్కువగా భూగర్భ జలాలను వినియోగించే దేశంలో ప్రపంచంలో భారతదేశం మొదటి దేశంగా ఉంది. ఈ భూగర్భ జలాలు మనం దాదాపు అంటే 62% వ్యవసాయం సాగు కోసం ఈ భూగర్భ జలాల మీద ఆధారపడి ఉన్నాం. అట్లాగే 80% గ్రామీణ త్రాగునీటి అవసరాలు కూడా భూగర్భ జలాల మీద ఆధారపడి ఉన్నాం. 80% పట్టణ తాగునీటి అవసరాల కోసం కూడా ఈ భూగర్భ జలాలపై ఆధారపడి మనము పథకాలని మనం రూపొందిస్తున్నాం. అలాగే మన రాష్ట్రం విషయానికి వస్తే భూగర్భ జలాల వినియోగం సంవత్సరానికి సగటున 7.8 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉంది. అయితే ఇక్కడ మన రాష్ట్రం విషయానికి వస్తే గత సంవత్సరాల్లో సమయానికి వర్షాలు కురవడం వల్ల భూగర్భ జలాల పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. సో ఇప్పటిదాకా అయితే భూగర్భ జలాల్లో వినియోగంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే 2026-27 అంటే ఈ సంవత్సరం ఎలినినో ప్రభావం వలన భూగర్భ జలాల వినియోగంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని అనిపిస్తుంది ఈసారి.
1: సార్, మరి మన ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ ఏ విధంగా అమలు చేస్తుందంటారు సార్?
0: గ్రామీణాభివృద్ధి శాఖ ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్

0: కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారము ఉపాధి హామీ నిధులు అంటే ప్రజెంట్ విబీజీ రామ్జీ అని అంటున్నాము, ఆ నిధుల అనుసంధానంతో అనేకమైన వాని నీటి సంరక్షణ పనులను చేపడుతున్నాం. సో ఇందులో కొండలపైన నీటి నిల్వ కందకాలు చేయడం, వ్యవసాయ పొలాల్లో ఫామ్ పాండ్లు తవ్వించడం, అట్లాగే ట్రెంచులు తవ్వడం, కొత్తగా చెరువులు త్రవ్వడం, చెరువుల్లో పూడిక తీయడం, అట్లాగే చెక్ డ్యాములు నిర్మాణం చేయడం, కొత్తగా ఉన్న చెక్ డ్యాములకు మరమ్మతు చేయడం, అట్లే ప్రభుత్వ భవనాలలో వాననీటి సంరక్షణ పనులు చేపట్టడం, ఇంటింటికి ఇంకుడు గుంతల నిర్మాణం చేయడం, అలాగే మ్యాజిక్ ట్రైన్ నిర్మాణం వంటి అనేక నీటి సంరక్షణ పనులను గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతి గ్రామంలో కూడా విరివిగా చేపడుతూ ఉంది. 2025-26 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 5,385 కోట్లు, అలాగే 2026-27 సంవత్సరంలో ఇప్పటి వరకు దాదాపు 3,325 రూపాయల కోట్లను సహజ వనరుల పరిరక్షణ కోసం ఖర్చు చేసింది. అంటే ఈ సహజ వనరులు అంటే ఇందులో నీరు ఉంటుంది, అట్లాగే అటవీకరణ కార్యక్రమాలు ఉంటాయి. సో ఈ కార్యక్రమాల కోసం ఈ మాదిరిగా మనము గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఖర్చు చేస్తున్నాం.
1: సార్, విబీజీ రామ్జీ ఈ పథకం ద్వారా చేపడుతున్న నీటి సంరక్షణ పనులు ఏమిటంటారు సార్?
0: సో విబీజీ రామ్జీ పథకంలో ఇప్పుడు మనం 1 జూలై నుంచి దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అమలు చేస్తున్నాం. సో ఈ పథకంలో 4 ప్రధాన పనుల విభాగాలు ఉన్నాయి. సో అందులో వాటర్ సెక్యూరిటీ అంటే నీటి భద్రత అనేది ఒక అతి ముఖ్యమైనటువంటి విభాగం. ఈ విబీజీ రామ్జీ పథకంలో దాదాపు 318 రకాల పనులను మనం చేపట్టడానికి అవకాశం ఉంది. ఈ 318 పనులలో దాదాపు 107 పనులు వాటర్ సెక్యూరిటీకి సంబంధించినవి. సో అంటే విబీజీ రామ్జీలో వాటర్ సెక్యూరిటీ కోసం అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టు మనకు కనబడుతుంది. సో ఇందులో ఈ 107 పనుల్లో ముఖ్యంగా మనము చూస్తే చెరువులు, కొత్త చెరువుల నిర్మాణం, ఉన్న చెరువులకి మనము మరమ్మతులు చేయడం, ఊట చెరువులు నిర్మించడం, చెక్ డ్యాములు నిర్మించడం, ఫామ్ పాండ్లు త్రవ్వించడం, నీటి పారుదల కాలువల నిర్మాణం కొత్తవి చేయడం, అట్లాగే వాటికి మరమ్మతులు చేయడం, వ్యవసాయ బావులు త్రవ్వడం, వరద నీటి కాలువలు నిర్మించడం, మ్యాజిక్ డ్రైన్లు నిర్మించడం, తర్వాత రీఛార్జ్ షాఫ్ట్స్ అని కొత్త రకమైన పనులు మనం చేపట్టడం, ఇవి విరివిగా వాటర్ కన్జర్వేషన్కు సంబంధించి వాన నీటి సంరక్షణ కోసం ఇలాంటి రకాల పనులు విబీజీ రామ్జీలో మనం చేసేదానికి అవకాశం ఉంది. అంతేకాకుండా కేవలం నీటి సంరక్షణ పనులే కాకుండా అటవీకరణ సంబంధించిన పనులు కూడా ఈ విబీజీ రామ్జీలో మనము వాటర్ సెక్యూరిటీ కింద చేయడానికి అవకాశం ఉంది. అంటే అవి రోడ్లకు ఇరువైపులా, అట్లాగే కాలువలకు సాగునీటి కాలువలకు ఇరువైపులా మొక్కలు నాటడం, బీడు భూముల్లో అంటే మన ప్రభుత్వ భూముల్లో ఈ గ్రీనరీ పెంచడం, అట్లాగే సముద్ర తీర ప్రాంతాలలో కూడా మొక్కలు నాటడం వంటి అనేక రకమైనటువంటి పనులు కూడా ఈ వాటర్ సెక్యూరిటీ కింద మనం చేసుకోవడానికి అవకాశం ఉంది.
1: సార్, చెరువులు, కుంతలు, కాలువలు, ఇంకుడు గుంతలు వంటి నీటి వనరుల యొక్క పునరుద్ధరణకు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు ఏంటి సార్?
0: ఇందాక మనం అనుకున్నాం ఈ సంవత్సరం కొంచెం ఎల్నినో ప్రభావము ఉండవచ్చని. ఈ ఎల్నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసిన మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో జలధార జలహారతి వంటి బృహత్తర కార్యక్రమాన్ని 6 నుండి జూలై 14 వరకు అంటే దాదాపు 100 రోజుల కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి దిశానిర్దేశం చేయించారు. ఇందులో భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖ అట్లాగే నీటి పారుదల శాఖలు సమన్వయంతో ఉపాధి హామీ మరియు ఇతర నిధులను అనుసంధానించి గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ, అంటే మన రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువులు అంటే ఒక చెరువు కింద ఒక చెరువు, ఒకే వంకకు ఒక 5-6 చెరువులు సిరీస్ లో నిర్మించారు పూర్వం, వాటిని మనము గొలుసుకట్టు చెరువులు అంటారనమాట. సో ఈ జలధార జలహారతి ప్రోగ్రామ్ లో భాగంగా గొలుసుకట్టు చెరువులను గుర్తించి వాటిని పునరుద్ధరించడం, అట్లాగే చెరువుల సమగ్ర అభివృద్ధి చేయడం, కాలువల సమగ్ర అభివృద్ధి చేపట్టడం వంటి పనులను ఈ జలధార జలహారతిలో పెద్ద ఎత్తున చేపడుతున్నాం. సో జలధార జలహారతి కార్యక్రమము అంటే ఇప్పుడు ఉపాధి హామీ నిధులను దీనికి ఎక్కువగా మనము అనుసంధానిస్తున్నాం. సో ఉపాధి హామీ నిధుల్లో అంటే మనం ఏం చేస్తామంటే ఉపాధి శ్రామికులకు పని కల్పించడం అనేది ముఖ్యమైనటువంటి కార్యక్రమం. కాకపోతే ఇక్కడ కేవలం శ్రామికులకు పని కల్పించడమే కాకుండా ఫీడర్ కాలువలను సమగ్రంగా అభివృద్ధి చేయడం, అంటే సమగ్రంగా అంటే ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి అది చెరువులోకి నీటిని చేరే వేసేంత వరకు ఎంత పొడవు ఉంటే అంత పొడవు దాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం. అభివృద్ధి చేయడం అంటే అక్కడ

0: ఉన్నటువంటి ముళ్ళ పొదలను తొలగించడం, తర్వాత సిల్ట్ తీసేయడం, తర్వాత ఏదైనా దానికి అడ్డంగా ఉంటే పైపులు పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలను సమగ్రంగా అన్నమాట. అంటే ఆ మొత్తం స్టార్టింగ్ నుంచి చెరువులోకి నీళ్లు వచ్చేంత వరకు కాలువలని పూర్తి స్థాయి అభివృద్ధి చేయడం అనే కార్యక్రమాలని ఈసారి పెద్ద ఎత్తున మనం చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే ఆ పైన కురిసిన వర్షం నీరు ఆ మొత్తం సులువుగా ఈ చెరువుల్లోకి చేరుతోంది. సులువుగా చేరడం వల్ల ఏంటంటే అక్కడ నీటి శాతం పెరిగి కింద పొలాలకి ఆ నీరు అందుబాటులోకి వస్తుంది. సో ఈ జలధార జలహారితిలో మనం ఇప్పటిదాకా అంటే ఈ 100 రోజుల కార్యక్రమంలో ఇప్పటిదాకా 10,937 చెరువులను అనుసంధానించే ఫీడర్ కాలువలను అభివృద్ధి పూర్తిగా చేపట్టాం. సో దీని ఫలితంగా అంటే ఈ పనులు చేపట్టడం వల్ల ఒకసారి భూగర్భ జలాలు ఎలా మనకు అభివృద్ధి చెందాయనేది గమనిస్తే 2025 జూలై 10వ తారీఖున 9.79 మీటర్లుగా ఉన్న భూగర్భ జల మట్టం ఈ సంవత్సరం 2026 జూలై 10వ తారీఖు గమనిస్తే 9.48 మీటర్లుగా నమోదైంది. అంటే తక్కువ లోతులోనే భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం గమనించాలి, ఈ సంవత్సరం గతంతో పోలిస్తే తక్కువ వర్షపాతం నమోదైంది ఇప్పటిదాకా. అంటే తక్కువ వర్షపాతం నమోదు అయినప్పటికీ కూడా జలధార జలహారతి కార్యక్రమాలని మనము సక్రమంగా నిర్వహించడం వల్ల భూగర్భ జలాలు గతంలో కంటే మెరుగ్గా మనకు అందుబాటులోకి వచ్చాయి. సో ఈ జలధార జలహారతి యొక్క రిజల్ట్ అదే అనమాట.
1: సార్, మరి రైతులకు ఈ కార్యక్రమం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటంటారు సార్?
0: సో జలశక్తి అభియాన్ అనొచ్చు, లేదంటే ఇందాక మనము జలధార జలహారతి కార్యక్రమం అనొచ్చు, ఈ పనులు మనము చేయడం వల్ల వర్ష నీరు మనము నిలుపుకొని అట్లాగే దాని ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే చెరువుల్లో నీటి సామర్థ్యం పెరగడమే కాకుండా భూగర్భ జల మట్టం కూడా పెరుగుతుంది, ఇందాక మనం పెరిగినట్లు గమనించాం. సో ఈ జలహారతి పనుల మూలంగా నీటి సామర్థ్యము పెరిగి భూగర్భ జలాలు అధిక శాతం మనకు అందుబాటులోకి వస్తాయి. దీని ఫలితంగా మనకేంటంటే చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టు సాగునీరు అందుతుంది, సక్రమంగా సాగునీరు అందుతుంది. దానివల్ల రైతులు పంటలు పండించుకుని లబ్ధి పొందగలుగుతారు. అదేవిధంగా బోర్ బావుల్లో నీటి మట్టం పెరగడం ద్వారా కూడా రైతులు కొత్తగా సాగు విస్తీర్ణం పెంచుకొని అక్కడ కూడా వాళ్ళు లాభం పొందేదానికి అవకాశం ఉంటుంది. కేవలము అంటే ఈ పంటల విషయమే కాకుండా పశువులకు త్రాగునీరు కూడా ఈ చెరువుల్లో ఉండడం వల్ల వాటికి పశువులకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో చెరువుల్లో చేపలు పెంచే కార్యక్రమం చేపడతారు. సో ఈ పనులు చేయడం వల్ల చెరువుల్లో అధిక శాతము నీరు నిల్వ ఉండి చేపల పెంపకం కార్యక్రమం కానీ రైతులకు ఉపయోగకరంగా ఉంటాయి గ్రామాల్లో.
1: సార్, వాతావరణ మార్పులు కానివ్వండి లేదా కరువు పరిస్థితులు, సో వీటిని ఎదుర్కొనడంలో ఈ కార్యక్రమం ఏ విధంగా దోహదం పడుతుంది సార్?
0: ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమంలో మనము ముఖ్యంగా గమనిస్తే వాన నీటి సంరక్షణతో పాటు అటవీకరణ పనులను కూడా పెద్ద ఎత్తున చేపడతాం. అంటే కేవలం జలశక్తి అంటే వాన నీటికి సంబంధించిందే కాదు. సో దాంతోపాటుగా మనం ఇందాక అనుకున్నాం రోడ్ల ఇరువైపుల మొక్కలను పెంచడం, అట్లాగే బోడి కొండల్లో మొక్కలు పెంచి గ్రీనరీ పెంచడం అనే కార్యక్రమాలను కూడా ఇందులో ప్యారలల్గా మనం చేస్తాం. ఇందువల్ల ఏంటంటే అడవుల శాతం పెరిగిపోతుంది, గ్రీనరీ పెరిగిపోయి మనకు వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ శాతం తగ్గిపోయి నాణ్యమైన గాలి మనకు అందుబాటులోకి వస్తుంది. దీనికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో 2047 సంవత్సరం నాటికి నెట్ జీరో కార్బన్ సాధించాలని దిశానిర్దేశం చేశారు. అంటే వాతావరణంలో గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం తక్కువ అంటే జీరోగా ఉండాలి అనేది నిర్దేశం అనమాట. 2047 సంవత్సరం నాటికి మన వాతావరణంలో నెట్ జీరో కార్బన్ సాధించాలి అనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశం. సో ఈ దిశగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వారి నాయకత్వంలో గ్రామీణ అభివృద్ధి శాఖ అలాగే అటవీ శాఖ ఈ రెండు ఆయన ఆధ్వర్యంలో ఈ రెండు శాఖలు కలిసి విరిగా మొక్కలు పెంచే కార్యక్రమాలని చేపట్టింది. గతంలో కూడా 2025-26లో తీసుకుంటే కూడా, అలాగే ఈ సంవత్సరం 2027-26 తీసుకుంటే కూడా దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా చెరువుల పునరుద్ధరణ చేయడం వల్ల భూగర్భ జలాలు పెరిగి వర్షపాతం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ కరువు పరిస్థితుల నుంచి కూడా మనం బయటపడేదానికి అవకాశం ఉంటుంది. ఈ జలశక్తి జలధార కార్యక్రమాలని మనము ఎక్కువ చేపట్టడం వల్ల రాబోయే కరువుని మనము నుంచి బయటపడవచ్చు, అట్లాగే ఈ వాతావరణ పరిస్థితులను కూడా మనము మెరుగుపరుచుకోవచ్చు.

0: చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: సార్, ప్రతి కుటుంబం తమ ఇళ్లలో వర్షపు నీటి సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు సార్?
0: సో వాన నీటి సంరక్షణ, చెట్ల పెంపకం కార్యక్రమం జనాల్లో ఎలా ఉందంటే ఇది కేవలం ఒక ప్రభుత్వ ప్రోగ్రాం, ఒక ప్రభుత్వ బాధ్యత అని అనుకుంటా ఉంటారు. కాకపోతే మనమందరూ గమనించాల్సింది ఏంటంటే ఇది ఒక సామాజిక బాధ్యతగా అందరూ భావించాలి. ప్రతి పౌరుడు కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలి. నీరు అందుబాటులో ఉన్నప్పుడు నీటిని ఎక్కువగా వాడుకోవడం, అట్లాగే నీరు లేనప్పుడు ఇబ్బంది పడడం అనేది కాకుండా నీటిని పొదుపుగా వాడుకోవాలి. అట్లాగే నీటిని సంరక్షించుకోవాలి. వర్షాకాలంలో ప్రతి ఇంటి కప్పు మీద వర్షం కురిసి నీళ్ళన్నీ కూడా మనకు మన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి

0: కాంపౌండ్లోనే మనము దాన్ని సంరక్షించుకోవాలి. ఎలా అంటే ఇంకుడు గుంతలు నిర్మించుకొని ఆ పైన కురిసిన వర్షాన్ని ఆ ఇంకుడు గుంతల్లోకి మనము లోపలికి పంపిస్తే, ఆ లోపలికి పంపించినప్పుడు అక్కడున్న మన బోర్ బావులన్నీ కూడా రీఛార్జ్ అవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి పౌరుడు కూడా తనకు అందుబాటులో ఉన్నటువంటి నీటిని సంరక్షించుకొని భూగర్భ జలాలు పెంచేదానికి అతను సహకరించాలి. అదేవిధంగా ప్రతి ఇంటి ఆవరణలో కూడా మొక్కలు పెంచుకోవాలి. అంటే మొక్కలు కేవలం మనం ఏదో ప్రభుత్వ భూముల్లోనో లేదంటే కొండల మీద పెంచడం అనేది కాకుండా ప్రతి ఇంట్లో కనీసం ఒక 10 మొక్కలు వాళ్ళకున్న స్థలము బట్టి ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుకోవాలి. మొక్కలు ప్రతి ఒక్కరూ పెంచుకోవడం వల్ల ఏంటంటే గ్రీనరీ పెరిగి ఇందాక మనకు అనుకున్నట్టు వాతావరణ కాలుష్యము తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇందులో అట్లాగే రైతులు తమ పొలాల్లో ఫార్మ్ పండ్లు నిర్మించుకోవాలి, ట్రెంచ్లు నిర్మించుకోవాలి, అట్లాగే పొలాలలో పండ్ల మొక్కలను పెంచుకోవాలి. సో అందరూ ఎవరికి వాళ్ళు తమ వంతు బాధ్యతలను నిర్వర్తిస్తే కార్యక్రమాలని మనము సక్సెస్ఫుల్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో రైతులు కానీ లేదంటే ఈ పౌరులు కానీ వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉపాధి హామీ కావచ్చు, లేదంటే విబీజీ రామ్జీ కావచ్చు, అట్లాగే వాట్షెడ్ కార్యక్రమాలు కావచ్చు, నిధుల నుంచి ఇప్పుడు ఇంటిలో ఇంకుడు గుంతల నిర్మాణం కానీ, అట్లాగే పొలాల్లో ఫామ్ పండ్లు నిర్మాణం కానీ, పండ్ల మొక్కలను పెంచుకోవడం కానీ ఈ కార్యక్రమాలకి ఈ పథకాల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. కాబట్టి వారేమి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ పథకాలను వినియోగించుకొని వారు చక్కగా పనులు చేసుకుంటే మనము మంచి ఫలితాలను సాధించడానికి అవకాశం ఉంటుంది.
1: సార్, మరి ఈ పాఠశాలలు కానివ్వండి, యువత మహిళా సంఘాలు, సో ఈ కార్యక్రమంలో వారు ఏ విధంగా భాగస్వాములు కావచ్చు అంటారు?
0: పాఠశాలలు కానీ, కాలేజీలు కానీ, అట్లాగే యూనివర్సిటీలు కానీ ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాల పట్ల అధిక బాధ్యతలు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడి నుంచే పౌరులుగా యువత బయటకు వస్తుంది, స్కూల్ నుంచి, కాలేజీల నుంచి, యూనివర్సిటీల నుంచి. స్కూల్స్లో, కాలేజీలో, యూనివర్సిటీలో వాళ్లకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలి. ఎప్పుడైతే వాళ్లకు పూర్తి స్థాయి అవగాహన ఇక్కడ కల్పిస్తామో వాళ్ళు బయటకు వచ్చినప్పుడు కూడా ఒక బాధ్యతతో మెలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులకు కూడా వాటికి సంబంధించినటువంటి వాని నీటి సంరక్షణ కావచ్చు, చెట్ల పెంపకం దానికి కావచ్చు, వాటికి సంబంధించినటువంటి లాభాలని ఎప్పటికప్పుడు వాళ్లకు వివరించి వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి. అట్లాగే ఈ పాఠశాలలు కానీ, కాలేజీ ఆవరణలో కానీ నీటి సంరక్షణ పనులు కూడా చేపట్టవచ్చు. కేవలం అవగాహన కల్పించడమే కాకుండా వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు నీటి సంరక్షణ పనులు చేపట్టడం కానీ, చెట్ల పెంపకం పనులు చేపట్టడం కానీ చేయడం ద్వారా, సో ఈ కార్యక్రమాల్లో విద్యార్థులని, యువతని భాగస్వామ్యం చేయాలి. చేసి వాళ్ళకి బాధ్యతలు అప్పగించాలి. అంటే ఇప్పుడు అక్కడ ఒక వాటర్ బాడీ, ఒక ట్యాంకు కడతాం పైనుంచి వచ్చే వర్షపు నీటిని నిల్వ చేయడానికి. సో దాన్ని ఎవరు డ్యామేజ్ చేయకుండా దాన్ని బాధ్యతగా కాపాడుకోవడం, అట్లాగే స్కూల్ కానీ, కాలేజ్ ఆవరణలో మొక్కలు పెంచుతాం. సో మొక్కలు ఎవరు దాన్ని పాడు చేయకుండా, అట్లాగే దానికి కొంత వాటరింగు ఇలాంటి కార్యక్రమాలను కూడా చేపట్టడానికి విద్యార్థుల్ని భాగస్వాములు చేస్తే ఇందులో వాళ్ళకి అవగాహన కలుగుతుంది, సామాజిక బాధ్యత కూడా వాళ్లకు కలుగుతుంది. కాబట్టి ఈ పాఠశాలలు కానీ, కాలేజీలు కానీ, యూనివర్సిటీలు కానీ చాలా ప్రముఖ పాత్ర పోషించాలి. ఈ అవగాహన కల్పించాలి, అందులో విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేయాలి. అట్లాగే మహిళా సంఘాలు, డాక్రా సంఘాలు కూడా ఈ నీటిని పొదుపుగా వాడుకోవడం అనే కార్యక్రమాన్ని ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతల నిర్మాణము అవగాహన కల్పించాలి వాళ్ళు.
1: సార్, మరి ఈ కార్యక్రమంలో ఉత్తమంగా పనిచేసిన గ్రామాలకు ఏమైనా ప్రోత్సాహకాలు లేదా గుర్తింపులు ఉన్నాయంటారా?
0: ఎస్, ఉన్నాయి. సో జలశక్తి అభియాన్ అంటే ఈ కార్యక్రమాన్ని జలశక్తి డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా. సో ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాల్ని అమలు చేయడంలో ఉత్తమ ప్రతిభ కనబర్చినటువంటి రాష్ట్రాలకు, జిల్లాలకు, మున్సిపాలిటీలకు, ఎన్జిఓలకు ఈ మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం కూడా అవార్డులను ప్రకటిస్తుంది. సో ఈ అవార్డులు ఎలా ప్రకటిస్తుందంటే ఆ సంవత్సరము వాళ్ళు చేసిన వాననీటి సంరక్షణ పనుల్ని ప్రతి గ్రామం నుంచి, ప్రతి జిల్లా నుంచి, ప్రతి స్టేట్ నుంచి ఆ పనులకు సంబంధించిన ఫోటోల్ని అప్లోడ్ చేయడానికి ఒక వెబ్సైట్ ఉంది, JSJB పోర్టల్ అని అంటారనమాట. సో ఆ సంవత్సరము చేపట్టి పూర్తి చేసిన పనులని సంబంధించిన ఫోటోల్ని ఈ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఈ జలశక్తి మంత్రిత్వ శాఖ ఏం చేస్తారంటే టీమ్స్ పంపించి అన్ని రాష్ట్రాలకి, అన్ని జిల్లాలకి ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఆ ఫోటోల ఆధారంగా చేసిన పనులను సక్రంగా ఉన్న నిజంగా చేశారా అనే ఒక క్షేత్రస్థాయి పరిశీలనలు కూడా వాళ్ళు చేస్తారు. సో ఈ తనిఖీలు చేసిన తర్వాత బెస్ట్ అంటే

0: బెస్ట్గా ఉన్నటువంటి మూడు రాష్ట్రాలకి అవార్డులు ఇస్తారు. అట్లాగే బెస్ట్గా ఉన్న దేశస్థాయిలో 67 జిల్లాలను సెలెక్ట్ చేస్తారు. అట్లాగే 6 మున్సిపాలిటీలు కూడా దేశస్థాయిలో అవార్డులు ఇస్తారు. అట్లాగే 3 ఎన్జిఓలను కూడా సెలెక్ట్ చేస్తారు. అంటే ఇందులో ఎన్జిఓల పాత్ర కూడా ఉంటుంది కాబట్టి ఎన్జిఓలు బెస్ట్ ఎన్జిఓలు ఈ ప్రతి సంవత్సరం పనులు చేసినటువంటి వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళకు కూడా అవార్డులు ఇస్తారు. ఈ మాదిరిగా ప్రతి సంవత్సరము ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాల్లో మెరుగ్గా పనిచేసినటువంటి వివిధ రాష్ట్ర జిల్లా మున్సిపల్ శాఖ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్లకు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అయితే 2025-26 సంవత్సరం మన రాష్ట్రం 31 లక్షల వాని నీటి సంరక్షణ పనులను పూర్తి చేసి దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఉంది. మన రాష్ట్రం 25-26లో అత్యధికంగా పనులు చేసినటువంటి రాష్ట్రంగా మనం ముందులో ఉన్నాం. సో అలాగే మన రాష్ట్రంలో అల్లూరు సీతారామరాజు అట్లాగే పార్వతీపురం మన్యం జిల్లాలు దేశంలోనే మొదటి 2 జిల్లాలుగా నమోదై ఉన్నాయి. సో ఈ సంవత్సరం జలశక్తి అభియాన్ అందించే అవార్డులు జనరల్గా సెప్టెంబర్ నెలలో ప్రకటిస్తారు వాళ్ళు. సో ఇప్పుడు మనము మొదటిగా ఉన్నప్పటికీ కూడా ఇంకా కేంద్రం నుంచి అధికారులు వచ్చి పరిశీలన చేసి సెప్టెంబర్ నాటికి ఈ అవార్డుని ఫైనలైజ్ చేస్తారు. సో ఈ అవార్డు సెలెక్ట్ అయిన తర్వాత ఈ అవార్డులని గౌరవ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అందజేస్తారు. సో ఈ ప్రోత్సాహకాలని ప్రతి సంవత్సరం జలశక్తి అభియాన్లో సో దానివల్ల ఎంకరేజ్మెంట్ అన్ని స్థాయిల్లో వాళ్ళని ఎంకరేజ్ చేసి మరింత మెరుగ్గా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది.
1: సార్, మరి గత సంవత్సరం ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో సాధించిన ముఖ్య విజయాలు ఏంటి సార్?
0: 2025-26 సంవత్సరం మనం గమనిస్తే ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ నిధుల అనుసంధానంతో దాదాపు 105,000 ఫార్మ్ పండ్లను తవ్వించాం. అట్లాగే 85,000 సోక్ పిట్లు అంటే ఇండ్లలో చేసే ఇంకుడు గుంతలు అని అంటాం మనం, అవి కూడా పూర్తి చేశాం. దాదాపు 28,000 చెరువులలో కూడిక తీసి వాటిని అభివృద్ధి పరిచాం. అట్లాగే 35 కిలోమీటర్ల పొడవు మ్యాజిక్ డ్రైన్ పనులను పూర్తి చేశాం. 100,000 ఎకరాలలో పండ్ల తోటలను పెంచాం. ఈ సంవత్సరము ఇప్పటిదాకా చేసిన పనులు మనం గమనిస్తే దాదాపు 25,000 చెరువులను అభివృద్ధి చేశాం ఇప్పటిదాకా. అట్లాగే 10,600 ఊట చెరువులు, నీటి కుంటలను కొత్తవి లేదా మరమ్మతు పనులను చేశాం. అదేవిధంగా 25,000 ఎకరాల్లో ఇప్పటిదాకా మనం పండ్ల మొక్కలు నాటాం. ఇంకా మనము ఈ సంవత్సరం సీజన్ ఉంది, ఈ సంవత్సరం కూడా 100,000 ఎకరాల్లో పండ్ల మొక్కలు నాటడం అనేది మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాకు దిశానిర్దేశం చేశారు, వాటిని ఖచ్చితంగా పూర్తి చేస్తాం. అదేవిధంగా 43,600 కిలోమీటర్ల ఫీడర్ కాలువలను కూడా ఈ సంవత్సరం అభివృద్ధి చేశాం. సో విరివిగా మనము నీటి సంరక్షణ కార్యక్రమాల్ని ఉపాధి హామీ లేదంటే విజయ రామ్జీ కార్యక్రమాల్లో ఎక్కువ శాతం చేపడుతున్నాం.
1: సార్, మరి కార్యక్రమంలో చివరిగా మన ఆకాశవాణి శ్రోతలకు మీరు ఈ అంశానికి సంబంధించి ఇవ్వాలనుకుంటున్న సందేశం సార్?
0: మనం ఇందాక అనుకున్నాం, జలం లేనిదే జీవం లేదు, నీరే మనిషికి ప్రాణాధారం. సో ప్రతి మనిషికి మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి వరకు మనము నీరు చాలా చాలా అవసరం. సో ఇంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి నీటిని మనము పొదుపుగా వాడుకోవాలా, పడిన వర్షాన్ని మనము సాధ్యమైనంత వరకు ఒడిసిపెట్టుకుని మనము దాన్ని భూగర్భ జలాలుగా చేసుకోవడం లేదంటే మన ఇంటి ఆవడలోనే స్టోర్ చేసుకోవడం వంటి కార్యక్రమాల్ని మనం చేయాలి. అయితే ప్రతి పౌరుడు కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలా. నేను ఇందాక చెప్పాను, అంటే ఇది ఏదో ప్రభుత్వం చేస్తుంది, ఇది ప్రభుత్వ కార్యక్రమం, నాకెందుకులే అని అనుకోకూడదు. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాలు పంచుకోవాలా. అదేవిధంగా ప్రభుత్వము రకరకాలుగా పనులు చేపడుతూ ఉంటుంది, చెరువులు కానీ లేదంటే ఫామ్ పాండ్లు కానీ, చెక్ డ్యాములు కానీ, ఊట చెరువులు కానీ లేదంటే అట్లాగే కొండల్లో మొక్కలు పెంచడం కానీ, ఇలాంటి కార్యక్రమాలని పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరము చేపడుతూ ఉంటుంది. సో దాన్ని మీ గ్రామంలో చేసిన పనులు మీ ఆస్తులుగా మీరు భావించాలి. ఇది కేవలం ప్రభుత్వము పనులు, ప్రభుత్వం చేసింది కాబట్టి ప్రభుత్వము పనులు అనుకోకూడదు. మీ గ్రామంలో చేశారు కాబట్టి మీ పనులు, మీ సొంత ఆస్తులు. మీ సొంత ఆస్తులుగా మీరు భావించినప్పుడు మాత్రమే వాటిని మీరు కాపాడుకోగలుగుతారు. కాబట్టి ప్రతి పౌరుడు కూడా దీని మీద ఓనర్షిప్ అనేది పెంచుకోవాలా, అవగాహన పెంచుకోవాలా, వాటిని కాపాడుకోవాలా. ఎందుకంటే రోజు రోజుకి మనకు వాతావరణము కలుషితం అయిపోతుంది, భూగర్భ జలాల అందుబాటులో కూడా మనకు తక్కువైపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనము జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్తులో మనము చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. అట్లాగే మన భవిష్యత్తు తరాలు కూడా వాళ్ళకు కూడా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సిన వస్తుంది. కాబట్టి ప్రతి మనిషి, ప్రతి పౌరుడు కూడా

0: మనము ఈ న్యాచురల్ రిసోర్సెస్ అంటే నీరు కావచ్చు, అడవులు కావచ్చు, లేదంటే సాయిల్ కావచ్చు, వీటి పట్ల అప్రమత్తంగా ఉండి వాటిని కాపాడుకొని భావి తరాలకి మనము అంత మంచిగా వాటికి అందిస్తే అంత మనము జీవనము హ్యాపీగా సాగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇందులో పాలు పంచుకొని ప్రభుత్వానికి సహకారం ఇవ్వాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నాం.
1: సార్, ఇలాంటి ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని క్యాచ్ ద రెయిన్ 2026కు సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: నమస్కారం.
2: ఇంతవరకు క్యాచ్ ద రెయిన్ కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా మీకు నచ్చిన పాటల్ని కోరుకుని వినాలంటే మీరు డైల్ చేసిన మా ఫోన్ నెంబర్లు 0891272244, 0891272288. హలో, నమస్తే అండి. చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి?
4: నేను అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నానండి. ఎల్లప్ప వెంకట్రావు గౌరపల్లి నుంచి మాట్లాడుతున్నాను. మాకు పెద్ద మనుషుల సినిమా నుంచి నందామయ్య గురుడు నందామయ్య పాట కావాలమ్మా.
3: అలాగేనండి, తప్పకుండా.

0: పాటల పల్లకి. హలో హలో,
1: నమస్తే అండి.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నల్లమిల్లి వెంకటరెడ్డి అండి, తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఓకేనండి. వెంకటరెడ్డి గారు, ఏ పాట కావాలండి మీకు?
1: ప్రళయం చిత్రం అండి, సరిగమ స్వరమేళనం అనే అదృష్ట దీపక్ గారి గీతం కావాలండి.
0: అలాగేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.
1: ధన్యవాదములండి.

0: శ్రోతల పాటల పల్లకి వింటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మీకు నచ్చిన పాటలను వినాలంటే మీరు డయల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0891-27272-44, 0891-27272-88. మన నెక్స్ట్ కాలర్ని పలకరిద్దామా. హలో
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, గుడ్ మార్నింగ్. మీ పేరు
1: జగదంబర్ సెంటర్.
0: ఓకేనండి శంకర్ గారు, ఏ పాట కావాలి మరి మీకు?
1: ప్రేమ పిక్చర్ లో బాలసుబ్రమణ్యం సుశీల పాడిన పాట, చలి చలిగా సాయంత్రం పాట.
0: ఓకేనండి, అలాగే మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.
1: శ్రోతల కోసం, మన కోసం, అందరి కోసం.
0: అలాగేనండి, అందరి కోసం.

0: హలో,
1: నమస్కారం అండి. అమ్మాయి శ్రీనివాస్ అండి.
0: నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, ఎక్కడి నుంచి మీరు ఫోన్ చేశారు?
1: హైదరాబాద్ మహిళపట్నం అండి.
0: ఓకేనండి, హైదరాబాద్ నుంచి చేశారు. సరే, అయితే ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: బంగారు పుల్ల ఒక చిత్రం కావాలండి. పాతిలో ముచ్చినంత ఆ పాట కావాలండి.
0: అలాగేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.
1: ధన్యవాదాలండి.
0: నమస్కారం.

0: శ్రోతలు వింటున్న కార్యక్రమం పాటల పల్లకి. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటల్ని కోరుకుని వినవచ్చు. అందుకోసం మీరు డైల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0891272724, 0891272788. మన తర్వాత కాలర్ని పలకరిద్దాం. హలో,
1: నమస్తే అండి.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు ఉమా, ఏడుకొప్పటి నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకేనండి. ఉమా గారు ఏ పాట అడుగుతున్నారు?
1: మా ఉసిరి సినిమా నుంచి కొండమల్లి అన్న సాంగ్ కావాలి మేడం.
0: అలాగేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.

0: హలో, పాటల పల్లకి.
1: పాటల పల్లకి నమస్తే అండి.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి.
1: కాకినాడ జిల్లా పరిషత్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు రాజు అండి.
0: రాజు. ఓకేనండి. రాజు గారు, ఏ సాంగ్ కావాలండి మీకు?
1: మాకు దాట చక్రవర్తి నుంచి పాడతాం.
0: అలాగే, ఏ పాట?

0: ఈనాటి మన పాఠాల పల్లకిలో లాస్ట్ కాలర్ ని పలకరిద్దాం. హలో.
1: హలో, అడవి నుంచి ప్రసాద్ మాట్లాడుతున్నానండి. శిక్ష అవార్డులో చిక్ చిక్లెట్ పాట కావాలి.
0: అలాగేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది, వినండి.

కార్యక్రమంలో ముందుగా పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రం నుండి ఏఎం రాజా, పి సుశీల పాడిన పాట వింటారు.

మీరు విన్న పాట ఓ సీత కథ. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడినది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలు మధురిమ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత అంతస్తులు ఈ చిత్రం నుండి ఘంటసాల, పి సుశీల ఆలపించిన గీతం వింటారు.

0: చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే
1: యా.

0: మధురిమ కార్యక్రమంలో తరువాత వినబోయే పాట జ్యోతి. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడినది.
1: సిరిమల్లె పూవల్లె నవ్వు.

పంతులమ్మ ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. మధురిమ కార్యక్రమంలో తరువాత వినబోయే పాట జూదగాడు, ఈ చిత్రం నుండి జి ఆనంద్, పి సుశీల పాడినది.

0: AMA has directed ship owners, ship managers, and recruitment and placement service license companies to avoid deploying Indian seafarers on vessels undertaking voyages through the Strait of Hormuz until further orders. The Maritime Administration has issued an advisory on precautionary measures for the safety and security of Indian seafarers in view of the heightened security situation in the Gulf region. Senior IPS officer of 1994 batch Anurag Kumar has been appointed as the new police commissioner of Delhi. According to the order issued by the Union Home Ministry, his appointment will come into effect from the date of assumption of charge and until further orders. Union Home Minister Amit Shah will arrive in West Bengal today on a three-day visit. Mr. Shah will visit the BSF's 18th Battalion at Seema Chowki in Jumagach tomorrow, where he will address a Prahari Sammelan, participate in a plantation drive, lay foundation stones, inaugurate several development projects and interact with BSF personnel. The Gujarat Anti-Terrorist Squad, ATS, has arrested five persons in connection with its probe into a terror module of the Pakistan-based Jaish-e-Mohammed JEM outfit. The arrested persons were identified as Bilal Abid Bhai Shera, Mohammed Ayub Kadiwala, Mohammed Palanpuri alias Khali Ayub Sansara, Shafia Rais Mukti and Mohammed Hassan Kardia. Benchmark domestic equity indices were trading around 1% up in forenoon trade today. The Sensex climbed 766 points to 77,953, while the Nifty jumped 196 points to 24,269 when reports last came in. On the sectoral front, private banks, IT and realty stocks were rising the most. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఈమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధుమంజరి సినిమా పాటలు వింటారు. ముందుగా మన్మథుడు చిత్రం నుండి షాన్ పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు మధుమంజరి కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశంలో తొలి హైడ్రోజన్ రైల్ సేవను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 75 అమృత్ రైల్వే స్టేషన్లకు కూడా మోదీ ప్రారంభోత్సవం చేస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటించి సరిహద్దు భద్రతను సమీక్షిస్తారు. న్యాయమైన సమానమైన కరుణతో కూడుకున్న సమాజ నిర్మాణం ఉమ్మడి బాధ్యత అని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన స్థిరమైన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన ముందడుగు. మన దేశంలోనే రూపకల్పన ఇంజనీరింగ్ చేసిన ఈ రైలు పూర్తిగా స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి అభివృద్ధి చేశారు. అధునాతన రైల్వే ఇంజనీరింగ్లో మన దేశంలో పెరుగుతున్న సామర్థ్యాలను ఈ రైలు ప్రతిబింబిస్తుంది. జింద్ సోనిపట్ మధ్య 89 కిలోమీటర్ల విభాగంలో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గంటకు 110 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ రైలు సురక్షితమైనదే కాకుండా మరింత వేగవంతంగా కూడా నడుస్తుంది. హైడ్రోజన్ రైలు ప్రవేశంతో హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడుపుతున్న ప్రపంచంలోని కొన్ని దేశాల సరసన మన దేశం కూడా చేరింది. వీటిలో జర్మనీ, జపాన్, చైనా, అమెరికా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న చాలా హైడ్రోజన్ ప్యాసింజర్ రైళ్లు కేవలం 2 లేదా 3 కోచ్లు మాత్రమే కలిగి ఉండి ప్రాథమికంగా స్వల్ప ప్రాంతీయ మార్గాల్లో నడుస్తున్నాయి. దీనికి భిన్నంగా భారతీయ రైల్వే ఈ రైలును దాదాపు 2600 మంది ప్రయాణించే సామర్థ్యంతో 10 కోచ్ల ప్యాసింజర్ రైలుగా రూపొందించింది. అధిక సామర్థ్యంతో కూడిన ప్రయాణికుల రవాణా కోసం హైడ్రోజన్ ఆధారిత రైలు రవాణా విస్తరణ సామర్థ్యాన్ని ఇది నిరూపిస్తోంది. ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం హైడ్రోజన్ను విద్యుత్గా మార్చి రైలు ముందుకు సాగేలాగా చేస్తుంది. ఈ ప్రక్రియలో బై ప్రోడక్ట్గా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవడంతో కార్బన్ ఉద్గారాలు అసలు ఉండవు. హైడ్రోజన్ లీకేజ్లు, వేడి, మంటలు, పొగను గుర్తించగల బహుళ అంచెల సురక్షిత వ్యవస్థలను కూడా రైల్లో అమర్చారు. సురక్షితంగా, సమర్థవంతంగా, విశ్వసనీయమైన హైడ్రోజన్ ఆధారిత రైలు కార్యకలాపాలు నిర్వహించేందుకు జిందులో హైడ్రోజన్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. జింద్ సోనిపట్ హైడ్రోజన్ రైల్ ప్రాజెక్టు ద్వారా వచ్చిన అనుభవంతో కల్కా షిమ్లా రూట్లో ఇతర హెరిటేజ్ రైల్వే మార్గాల్లో కూడా హైడ్రోజన్ సాంకేతికతను ఉపయోగించే అవకాశాలను భారతీయ రైల్వే పరిశీలిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా 75 అమృత్ స్టేషన్లతో పాటు కేరళలో పునరాభివృద్ధి చేసిన 6 అమృత్ రైల్వే స్టేషన్లను కూడా ప్రారంభిస్తారు. కేరళలోని 6 స్టేషన్లు రాష్ట్రవ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను, ప్రయాణిక సౌకర్యాలను గణనీయంగా పెంపొందిస్తాయని భావిస్తున్నారు. 75 అమృత్ స్టేషన్లు హైదరాబాద్లో 26 కోట్ల రూపాయల ఖర్చుతో విమానాశ్రయం వంటి వసతి సౌకర్యాలు కల్పించిన హైటెక్ సిటీ స్టేషన్ కూడా ఉంది. జూలై 20వ తేదీన ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన కూటమిలో సీనియర్ మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. సభ

పక్ష వ్యూహానికి తుదిరూపు ఇస్తుంది. ఈ సమావేశం ప్రధానంగా ఎన్డీఏ శాసనసభ ఎజెండా, కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం, సమావేశాల సమయంలో విపక్షాలను ఎదుర్కొనేందుకు ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడం మొదలైన అంశాలపై చర్చిస్తుందని భావిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుంచి మోల్డోవా, నార్త్ మెసడోనియా, రొమేనియా దేశాల్లో 3 దేశాల అధికారిక పర్యటన జరుపుతారు. 20వ తేదీన రాష్ట్రపతి మోల్డోవా సందర్శించి అక్కడ దేశాధినేత మాయా సండుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మోల్డోవా పార్లమెంట్ అధ్యక్షుడిని కూడా రాష్ట్రపతి కలుసుకుంటారు. అదేవిధంగా మోల్డోవా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో కూడా ఒక ముఖాముఖి నిర్వహిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ఒక వాణిజ్య వేదికలో కూడా రాష్ట్రపతి ప్రసంగిస్తారు. భారత రాష్ట్రపతి మోల్డోవాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ నెల 21వ తేదీ నుండి రాష్ట్రపతి నార్త్ మెసడోనియా సందర్శిస్తారు. ఆ దేశంలో కూడా భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే మొదటిసారి. ఆ దేశ అధినేత గోర్దానా సిలిజాన్కోవాతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తన అధికారిక పర్యటన చివరి భాగంలో 23వ తేదీ నుంచి రొమేనియా సందర్శించి రొమేనియా అధ్యక్షుడు, తాత్కాలిక ప్రధానమంత్రి, సెనెట్ అధ్యక్షుడు మొదలైన వారితో సమావేశాలు జరుపుతారు. ప్రవాస భారతీయులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ రాత్రి పశ్చిమ బెంగాల్ చేరుకుంటారు. రాత్రి 9 గంటలకు సిలిగుడిలోని బాగ్డోగ్రా విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలుకుతారు. అనంతరం కదంతాలలోని సరిహద్దు భద్రతా దళం ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయంలో రాత్రి బస చేస్తారు. రేపు అమిత్ షా జుమాగచ్లోని సీమా చౌకీలో ఉన్న బీఎస్ఎఫ్ 18వ బెటాలియన్ను సందర్శిస్తారు. ప్రహరీ సమ్మేళనంలో ప్రసంగించి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. బీఎస్ఎఫ్ సిబ్బందితో కూడా ఆయన ఇష్టాగోష్ఠి నిర్వహిస్తారు. సిలిగుడిలోని ఉత్తర కన్యాలో వరుసగా ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించి పశ్చిమ బెంగాల్లో కొత్త నేర చట్టాల అమలు తీరు, జనన మరణాల నమోదు స్థితిగతులు సమీక్షిస్తారు. అనంతరం పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితిపైన కోల్కతాలో సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ముఖ్యంగా సరిహద్దు భద్రతకు సంబంధించి కేంద్ర హోంమంత్రి పర్యటన దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కశ్మీర్కు చెందిన ప్రవాస భారతీయులు యునైటెడ్ కింగ్డమ్లోని బ్రాడ్ఫోర్డ్లో గల పాకిస్తాన్ రాయబార కార్యాలయం వెలుపల పాకిస్తాన్ వ్యతిరేక నిరసన ప్రదర్శన చేపట్టారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో జరుగుతున్న అణచివేతను అంతర్జాతీయ సమాజం గుర్తించాలని నిరసన ప్రదర్శనకారులు కోరారు. ఆ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, మహిళలు, పిల్లలతో సహా పాకిస్తాన్ భద్రతా దళాలు పౌరులపైన హత్యలు, బలవంతపు అపహరణలు, ఇళ్లపై దాడులు, హింసకు పాల్పడుతున్నాయని ప్రదర్శనకారులు ఆరోపించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవం జరుపుకుంటున్నారు. న్యాయాన్ని సమర్థించాలని, బాధితుల హక్కులను ప్రోత్సహించాలనుకుని ప్రపంచ శాంతి, భద్రత, శ్రేయస్సుకు ముప్పు కలిగించే నేరాలను అరికట్టడంలో సహాయపడాలనుకునే వారందరినీ ఏకం చేసేందుకు ప్రతి 7 జూలై 17వ తేదీన ఈరోజు జరుపుకుంటారు. 1998 జూలై 17వ తేదీన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వ్యవస్థాపక ఒప్పందమైన రోమ్ చట్టాన్ని ఆమోదించినందుకు జ్ఞాపకార్థంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ న్యాయమైన, సమానత్వంతో కూడుకున్న, కరుణతో నిండిన సమాజాన్ని నిర్మించడం అందరి ఉమ్మడి బాధ్యత అన్నారు. ప్రతి పౌరుడికి న్యాయం అందుబాటులో ఉండేలాగా, సమాన అవకాశాలు, నిష్పక్షపాత వ్యవస్థ ఉండేలాగా ఒక సమాజాన్ని సృష్టించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఒడిశాలో పూరిలో ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్రలో భాగంగా ఈ ఉదయం రథయాత్ర తిరిగి ప్రారంభమైంది. నిన్న రాత్రి చీకటి పడిన తర్వాత రథాలు లాగే క్రతువు నిలిపివేశారు. దివ్య రథయాత్రను కళ్ళారా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు గ్రాండ్ రోడ్కు పోటెత్తుతూనే ఉన్నారు. పూరి నగరమంతటా జయ జగన్నాథ్ అనే భక్తి నినాదాలు మారుమోగుతుండగా ఈ ఉదయం 9:30 గంటలకు యాత్రను తిరిగి ప్రారంభించారు. జమ్మూకాశ్మీర్లోని రాంబన్ జిల్లా కరూల్ సమీపంలో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై అమర్నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో 47 యాత్రికులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రాజస్థాన్కు చెందిన యాత్రికులతో శ్రీనగర్ నుంచి జమ్మూ వైపు పెడుతున్న స్లీపర్ బస్ కరూల్ సమీపానికి రాగానే అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం

0: మరణానికి గురైంది. కేరళలో ఇవాటి నుంచి రామాయణ మాస వేడుకలు ప్రారంభమవుతాయి. కేరళలో మలయాళ శకం ప్రకారం కర్కిడకం మాసాన్ని రామాయణ మాసంగా జరుపుకుని భక్తులు రామాయణ పారాయణాన్ని జరుపుతారు. జపాన్కు చెందిన నోమి హొకుహారా శుక్రవారం జరగవలసిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కంటే ముందే టోర్నమెంట్ నుంచి వైదొలగడంతో పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. 2023లో డెన్మార్క్ ఓపెన్ తర్వాత సూపర్ 750 టోర్నమెంట్లో సింధు సెమీఫైనల్కి చేరుకోవడం ఇదే మొదటిసారి. విశేషాలు మరొకసారి. దేశంలో తొలి హైడ్రోజన్ రైలు సేవను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాటి నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈరోజు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ శుభాకాంక్షలు తెలియజేశారు. పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలు హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు బాజీగర్ చిత్రం నుండి ఆశా భోంస్లే, వినోద్ రాథోడ్ పాడిన పాట వింటారు.

మీరు విన్న పాట కుమార్ సాను అల్కా యాగ్నిక్ పాడినది, చిత్రం బర్సాత్. హిందీ చిత్రగీతాల కార్యక్రమంలో చివరిగా ఏత్రాజ్ ఈ చిత్రం నుండి అద్నాన్ సామీ, సునిధి చౌహాన్ పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రాష్ట్రంలో ఆధునీకరించిన 3 రైల్వే స్టేషన్లను జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన రుణ వితరణ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించిన మంత్రి నిమ్మల రామనాయుడు. ఎఫ్సీవీ పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. వార్తల వివరాలు. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ భవిష్యత్ అంతా పర్యావరణ హిత హైడ్రోజన్ ఇంధనంతో నడిచే వాహనాలదేనని అన్నారు. మరోవైపు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృశ్యమాధ్యమ విధానంలో ఈ మధ్యాహ్నం జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని రాయనపాడు, మంగళగిరి, కంభం 3 రైల్వే స్టేషన్లను ప్రారంభిస్తారు. దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి ప్రధాన కార్యక్రమం ఇదేనని డివిజన్ ప్రధాన ప్రజా సంబంధాల అధికారి బాలాజీ కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలియజేస్తూ,
1: అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్లో మొత్తం 73 స్టేషన్స్ ని ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి గైడెన్స్ తో ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ రైల్వే అశ్విని వైష్ణవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతోంది రీడెవలప్. కృష్ణా డిస్ట్రిక్ట్ రాయనపాడు, గుంటూరు డిస్ట్రిక్ట్ మంగళగిరి అండ్ మార్కాపురం డిస్ట్రిక్ట్లో ఖమ్మం స్టేషన్స్. ఈ 3 స్టేషన్స్లోనూ లోకల్ ఫంక్షన్స్ ఉంటాయి. రైల్వే వాటిని ఆర్గనైజ్ చేస్తుంది సౌత్ కోస్ట్ రైల్వే.
0: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో నిర్వహిస్తున్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ వితరణ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రైతులు, మహిళలు, యువత, ఇతర రంగాలకు చెందిన లబ్దిదారులకు రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అలాగే కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద యూనియన్ బ్యాంక్ అందించిన అంబులెన్సులను ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బాలికలకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రులు పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులను పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డును పాత గుంటూరు జాతీయ రహదారితో అనుసంధానించే పనులను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సీడ్ యాక్సెస్ రోడ్డులో భాగంగా బకింగ్హామ్ కాలువ, కొండవీటి వాగుపై నిర్మిస్తున్న 2 వంతెనల పనులు తుదిదశకు చేరుకున్నాయని తెలిపారు. విజయవాడ, మంగళగిరి నుంచి నేరుగా అమరావతికి చేరుకునేలా సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కూడా వేగంగా సాగుతోందని మంత్రి వివరించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కొత్తపేట, పి గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోని గోదావరి డెల్టా కాలువలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి గోదావరి ప్రవాహం తగ్గుముఖం పట్టిందని తెలిపారు. ప్రస్తుతం డెల్టాకు గరిష్టంగా 14,700 క్యూసెక్ల నీటిని అందిస్తున్నప్పటికీ శివారు ప్రాంతాల్లో నీటి కొరత ఉందని చెప్పారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు.

0: ఫ్లూక్యూడ్ వర్జీనియా ఎఫ్సీవీ పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు కొనుగోళ్లపై విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో శ్రవణ మాధ్యమ విధానంలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 2026-27 సీజన్లో ఎఫ్సీవీ పొగాకు ఉత్పత్తిని పరిమితం చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రస్తుతం కిలోకు గరిష్టంగా 250 రూపాయల వరకు ధర లభిస్తోందని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 12 కోవిడ్ కేసులు నమోదైనట్లు రాష్ట వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గత నెల 26 నుంచి ఈ నెల 16 వరకు 4 జిల్లాల్లో ఈ కేసులు నమోదయ్యాయని ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ బారిన పడి 4 మృతి చెందగా వారికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో 67 నమూనాలను పరీక్షించగా 12 మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయిందని కడపలో 8, గుంటూరులో 2, విశాఖపట్నం, కాకినాడలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయని ఆరోగ్యశాఖ పేర్కొంది. నమోదైన కేసులు వేర్వేరు ప్రాంతాల్లోనే ఉన్నాయని, సామూహికంగా ఎక్కడా ఒకేచోట అధిక మొత్తంలో కేసులు బయటపడలేదని స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్యశాఖ సూచించింది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 14 కోట్ల రూపాయలు విలువైన పలు అభివృద్ది పనులకు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ నగర అభివృద్ది పనులకు నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అనంతపురం జిల్లాలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాన్ని ఈ నెల 24 నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ సమావేశాన్ని నిర్వహించి విద్యార్థుల విద్యాభివృద్ది, రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలపై తల్లిదండ్రులతో చర్చిస్తామని తెలిపారు. తల్లిదండ్రులందరూ సమావేశానికి హాజరై తమ పిల్లల విద్యా పురోగతిని తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచిస్తూ,
1: జిల్లాలో సుమారుగా 167,000 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళతో పాటు సుమారుగా ఒక 10,500 దాకా టీచర్లు కూడా ఉన్నారు. వీళ్ళందరితో కలిపి వాళ్ళు పేరెంట్స్తో భాగస్వామ్యం చేసుకుని ఒక మెగా పీటీఎం ఇంతకు ముందు కూడా ప్రభుత్వ తరపు నుంచి లాస్ట్ అకాడమిక్ ఇయర్లో కూడా చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో మొదటిసారి 24వ తేదీ జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్క స్కూల్కి లోకల్గా ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇండివిజువల్గా అటెండ్ అవ్వడం కానీ, సిబ్బందుల్ని మ్యాపింగ్ చేయడం కానీ ఇవన్నీ చేయడం జరిగింది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. రోమ్ శాసనాన్ని చారిత్రాత్మకంగా స్వీకరించిన రోజుకు గుర్తుగా జూలై 17వ తేదీని న్యాయ దినోత్సవంగా జరపాలని 1998వ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవంగా కూడా పిలుస్తారు. అంతర్జాతీయ నేరాలలో బాధితులకు న్యాయం జరిగేలా చేయడం, అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్కు మద్దతు ఇచ్చేలా ప్రోత్సహించడం వంటివి ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆణివార ఆస్థానం వేడుకలను శాస్త్రోక్తంగా ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఘంటా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉభయ దేవేరులతో మలయప్ప స్వామిని గరుక్మంతునికి అభిముఖంగా వేంచేపు చేశారు. మరో పల్లకిపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షులు విశ్వక్సేనులను దక్షిణాభిముఖంగా ప్రతిష్ఠించారు. అనంతరం ఉత్సవమూర్తులతో పాటు ఆనంద నిలయంలోని మూల విరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జీయర్లు మూల విరట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను సమర్పించారు. సాయంత్రం పుష్పపల్లకి వాహనంపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రాష్ట్రంలో ఆధునీకరించిన 3 రైల్వే స్టేషన్లను జాతికి అంకితం.

వ్యక్తం చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన రుణ వితరణ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించిన మంత్రి నిమ్మల రామనాయుడు. ఎఫ్సీవీ పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.

ఈనాటి కార్యక్రమంలో ఆషాఢం ఈ అంశంపై సంభాషణ వింటారు సంభాషకులు శ్రీమతి టి స్వాతి, శ్రీమతి డి శ్రీదేవి.

0: తొడిగి.
1: ఏంటి నీ అరచేతిలో గోరింట పూయించేస్తున్నావా, అంటే గోరింట పెట్టేసుకుంటున్నావా స్వాతి?
0: రా రా రా శ్రీదేవి.
1: ఆషాఢ మాసం సందడి అన్నమాట.
0: అంతే కదా, మరి ఈ ఆషాఢంలో గోరింట పెట్టుకోకపోతే ఎలాగా?
1: మరి ఆషాఢ మాసం వచ్చిందంటే ఈ గోరింట సందడి మొదలై

0: పోతుంది కదా.
1: కరెక్ట్ గా చెప్పావు శ్రీదేవి. ఆషాఢమాసం అంటేనే ఆడవాళ్లందరూ గోరింటాకు వెంట పడతారు. బజారుకి వెళ్తే కనుక ఆ బజార్లో ఖచ్చితంగా గోరింటా ఎక్కడుంది అన్నది వెతికేస్తూ ఉంటాం. అంత చక్కటి గోరింటాకు ఈ ఆషాఢమాసంలో మన ఆడవాళ్ల చేతిలో ఎంత ఎర్రగా పండుతుందో కదా.
0: ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడొస్తాడని పెళ్లికాని అమ్మాయిలకు అంటారు. అలాగే పెళ్లైన వాళ్లు అరచేతిలో బాగా పండితే అబ్బా మీ ఆయన్ని ఎంత బాగా చూసుకుంటున్నాడో అని కూడా ఆట పట్టించుకుంటారు.
1: అవును అవును, అంటే ఈ గోరింట ముచ్చట ఎంత చక్కగా ఉంటుందో కదా.
0: ఈరోజు మనం ఆషాఢం అన్న అంశం మీద మాట్లాడుకుందామా.
1: అంటే గోరింటాకు ఒక్కదానికోసమేనా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయిగా మరి.
0: ఆషాఢం అంటే గోరింటాకేంటి, ఇంకా చాలా చాలా ఉంటాయి.
1: అయితే ఒక పని చేద్దాం, ముందుగా ఒక పాట విందాం శ్రీదేవి, తర్వాత చాలా విషయాలు మాట్లాడుకుందాం.

0: పెట్టుకోవాలి. అంటే మనం మర్చిపోయినా కూడా మనకు గుర్తొస్తుంది, అమ్మో ఆషాఢం వచ్చింది, ఎలాగైనా ఆకు పెట్టుకోవాలి. దీని వెనకాతల సైంటిఫిక్ రీజన్ ఏంటో తెలుసా? ఎక్కువగా నీటిలో ఆడవాళ్లు పనులు చేస్తూ ఉంటారు. ఈ ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా పడతాయి, సూక్ష్మ క్రిములు బాగా వృద్ధి చెందుతాయి, క్రిమి కీటకాలు, అలాగే మనం పాదాలు చేతులు నీళ్లలో నానడం వల్ల చర్మ సంబంధమైన రోగాలు వస్తాయి. ఆయుర్వేద పరంగా చూసుకుంటే గోరింటాకు చేతులకి కాళ్ళకి పెట్టుకుంటే మనకి ఎటువంటి చర్మ రోగాలు దరి చేరవన్నమాట.
1: అందుకే అంటారు ఇది గోరింటా అంటే ఔషధాల నిలయమని. చెట్టు వేళ్లను కూడా స్నానం చేసేటప్పుడు నీళ్లలో వేసుకుని స్నానం చేస్తే చర్మ వ్యాధులు తగ్గుముఖం పడతాయంట. అలాగే మనకి పెట్టుకోగా మిగిలిపోయిన గోరింట ఏదైతే ఉంటుందో దాన్ని బిళ్ళలుగా చేసి ఎండబెట్టి కొబ్బరి నూనెలో వేసుకుని తలకి మర్దనా చేస్తే దీర్ఘకాలిక తలనొప్పులు కూడా తగ్గిపోతాయి. ఇంకా చెప్పాలంటే
0: జుట్టు రాలడం తగ్గుతుంది, జుట్టు నల్లగా కూడా ఉంటుంది తెలుసా,
1: అంటే హెన్నాలా పనిచేస్తుంది అన్నమాట.
0: మరి హెన్నా అంటే ఇదే కదా, ఇప్పుడంటే పొడి రూపంలో దొరుకుతుంది. నువ్వు చక్కగా దీన్నే మిక్సీ చేసి పెట్టుకోవచ్చు కూడా అన్న గోరింటాకును కూడా.
1: అంటే సహజ కాంతిని సహజ రంగుని ఇస్తుంది. కొంతమందికి ఈ వర్షాకాలంలో అరికాళ్లు పగళ్లతో బాధపడుతూ ఉంటారు కదా, వాళ్లు తప్పకుండా గోరింటాకును ముద్ద చేసి పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది.
0: మనం ఆకుతో పెట్టుకుంటే మాత్రం వేళ్లకి ఇలా పెట్టుకుని మద్దిని చందమామ, చుట్టూ చుక్కలు, ఇది ట్రెడిషనల్ డిజైన్ అయిపోయింది
1: అంతే కదా.
0: మరి ఈ ముద్దతో మనం సన్నగా వేసుకోవాలంటే మార్కెట్ లో దొరికిన కోన్ లాగా తయారు చేసి వేసుకోవచ్చంటావా?
1: అలాగా కూడా వేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఇంకా ఈజీగా త్వరగా అయిపోవడానికి కోన్స్ కూడా వస్తున్నాయి కదా, కలర్ కోన్స్ కూడా లభ్యమవుతున్నాయి మార్కెట్ లో.
0: నిజమే,
1: కలర్ కోన్స్ తో పాటు ఇంకా థీమ్స్ కూడా ఒక పెళ్లిళ్ళకి గాని ఒక శ్రీమంతానికి గాని ఆ కార్యక్రమానికి సంబంధించి థీమ్స్ కూడా మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటున్నాయి. వాటిని కూడా తీసుకొచ్చి మనం చేతి మీద గాని కాలు మీద గాని అలా పెట్టుకుని,
0: అంటే నువ్వు చెప్తుంది స్టిక్కర్ కాకుండా స్టెన్సిల్ లాగా అది పెట్టి మధ్యను ఫిల్ చేసుకోవడం అంటావా కలర్? ఇదేదో చాలా సులువుగా ఉంది. మనం చూడు ముగ్గులు వేస్తుంటాం డిజైన్ అలా అచ్చులు ఆ టైప్ అన్నమాట, చక్కగా పెట్టుకుని ఆ డిజైన్ ముద్ద ఆ గ్యాప్ లో నింపేస్తే చక్కగా వచ్చేస్తుందంట. ఇది కూడా బాగుంది, ఎంత సులువైపోయింది కదా ఇవాళ,
1: చాలా చాలా సులువైపోయింది. ఈ కోన్స్ స్టెన్సిల్స్ కోసం అయితే చెప్పుకున్నాం. చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఒకటి ఉంది తెలుసా, అది మన భారతదేశానికి ప్రత్యేకత.
0: అవునా, ఏంటది?
1: భారతదేశంలో అయితే సుమారు 5000 ఏళ్లగా గోరింటాకు వాడుతున్నారని అంటూ ఉంటారు. అయితే రాజస్థాన్లోని సోజత్ పట్టణంకి ప్రత్యేకత ఒకటి ఉంది, అదేంటో తెలుసా?
0: ఏంటి చెప్పు మరి.
1: మన దేశంలో అత్యధికంగా గోరింటాకు పండించే ప్రాంతం కాబట్టి మెహందీ నగరి అని ఆ పట్టణాన్ని పిలుస్తారన్నమాట.
0: ఏంటి ఏంటి, రాజస్థాన్లోనా? అది కూడా ఎడారి ప్రాంతంలోని మెహందీ పండుతుందా?
1: మరి విను, ఇంకా పూర్తిగా విని చెప్తున్నానుగా. దాదాపు 60,000 జనాభాతో ఉండే ఆ పట్టణంలో రైతులు వ్యాపారులు మెహందీ మీదే ఆధారపడి ఉంటున్నారు. అంటే గోరింటాకుని పండించటంతో పాటు వందలాది హెన్నా ఫ్యాక్టరీలు కూడా అక్కడున్నాయి. ఈ గోరింటాకు ఉత్పత్తిలో ఏటా కోట్ల టర్న్ ఓవర్ కూడా వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ సోజత్ మెహందీ భౌగోళిక గుర్తింపు కూడా పొందింది. ఎందుకు అంత ప్రత్యేకత అంటే ఆ ప్రాంతంలోని వాతావరణం మెహందీ సాగుకు అనువుగా ఉండటంతో పాటు ఎర్రధనాన్ని తీసుకొచ్చే లాసోన్ వన్నద్రవం ఇక్కడి గోరింటాకులో ఎక్కువగా దొరుకుతుందంట. అందుకే పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం అక్కడి నుంచి గోరింటాకు తెప్పించుకుంటారంట.
0: మన కాకినాడ కాజా ఆత్రేయపురం పూతరేకి ఎలాగో భౌగోళికంగా గుర్తింపు పొందిందో, అయితే ఈ సోజత్ హెన్నా కూడా భౌగోళికంగా అంత గుర్తింపు పొందిందన్నమాట.
1: అంతేగా మరి.
0: మంచి విషయం చెప్పావు స్వాతి, నాకు ఇన్నాళ్ళు అసలు తెలియనే తెలీదు
1: కదా.
0: ఆషాఢ మాసం అనగానే పెట్టుకునే ఆకే కాదు తినే ఆకులు కూడా ఉన్నాయి. ఈ కాలంలో తప్పకుండా తినవలసింది ఏంటి తెలుసా, మునగాకు, అలాగే అగస్తాకు. ఈ కాలంలోనే ఎందుకని చెప్తున్నా అంటే వాతావరణంలో మార్పు వస్తుంది, ఈ వర్షాల వల్ల మునగ చెట్టు కొత్త చిగుర్లు వేసి ఆ లేతాకు వండుకొని తిను ఎంత బాగుంటుందో, ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మునగాకులో ఎన్నో పోషకాలున్నాయి, అంటే నీకు ఈ చెట్టు మొత్తం ఉపయోగపడుతుంది. మునగాకు, మునక్కాళ్ళు, మునగ పువ్వు,
1: మునగ బెరడు, ఇలా చాలా ఔషధ గుణాలైతే మునగ చెట్లు అయితే ఉన్నాయి. దాంట్లో ఉన్న పోషకాలు ఏంటంటే ప్రోటీన్లు, విటమిన్ ఏ, సి, కాల్షియం, ఐరన్, పొటాషియం కూడా ఉన్నాయి. ఈ కాలంలో లేత మునగాకు ఏ రూపంలో తిన్నా మధుమేహ నియంత్రణ, ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధుల నుండి కూడా ఉపశమనం పొందుతుంది, నివారణ కూడా అవుతుందంట. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే బాలింతలకు ఎంతో మంచిది.
0: అందుకే మునగాకు నువ్వు అన్నట్టు ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు, ఇటు పప్పులో వేసుకోవచ్చు, తెలగపిండితో వండుకోవచ్చు, ఇంకా పొడి రూపంలో

0: చేసి కూడా ఉంచుకోవచ్చు. అంటే మనం కరివేపాకు పొడి చేసి ఉంచుకుంటాం కదా, అలాగే మునగాకు పొడి కూడా చేసి ఉంచుకోవచ్చు.
1: అందుకే గోదావరి జిల్లా ప్రజలు ఏం చేస్తారు తెలుసా, ఆదివారం రోజునే మునగాకు పప్పు లేదా తెలగపిండి కూర చేసి చుట్టుపక్కల వాళ్ళకి గోరింటాకు ముద్దతో సహా ఈ కూరను కూడా పంచుకుంటారంట. అంటే ఇరుగు పొరుగు వారు పంచుకుంటారు. ఇది ఒక సాంప్రదాయం అక్కడది.
0: చాలా మంచి సాంప్రదాయం స్వాతి. అంటే మన ఆరోగ్యంతో పాటు మన ఇరుగు పొరుగు వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటూ, అంటే ఇచ్చిపుచ్చుకోవడం. చూడు, గోరింటాకు వల్ల వాళ్ళ చేతులు ఎర్రగా పండుతుంది, చూసినప్పుడల్లా మా పక్కింటి వాళ్ళు ఇచ్చారే అనుకుంటాం. ఆ ఆకుకూర తినడం వల్ల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళు అవుతారు.
1: చాలా చక్కగా చెప్పావు. నేనైతే ఈ మునగాకుతో ఒక మంచి రెసిపీ కూడా చేసి పెట్టేశాను ఇంట్లో.
0: అవునా, ఏంటి చేసావు చెప్పొచ్చుగా?
1: మునగాకు వడలు వేశాను శ్రీదేవి.
0: మునగాకు వడల? వావ్, ఎలా చేసావు?
1: ఒక కప్పు నానబెట్టిన శనగపప్పు తీసుకున్నాను, 2 కప్పుల మునగాకు మిక్సీలో వేసుకుని బరకగా రుబ్బి 1 గిన్నెలోకి తీసుకున్నాను. తగినంత అల్లం ముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా రుబ్బి ఆ శనగపప్పు రుబ్బులో వేసి, ఆ తర్వాత ఏం చేశానంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరి, పుదీనా, తగినంత ఉప్పును జోడించి వేడివేడి నూనెలో వేయించి కొత్తిమీర పచ్చడితో తింటూ ఉంటే బా ఎంత బాగుందో తెలుసా నీకు?
0: నేను కూడా ఈ వడలైతే చేసేస్తాను. మంచి రెసిపీ చెప్పావు స్వాతి.
1: శ్రీదేవి, మరింకా మరికొన్ని విషయాల కోసం మాట్లాడుకుందామా? మరి ఈ ఆషాఢంలో ఇంకేంటి ప్రత్యేకతలు?
0: మనకి ఈ ఆషాఢం అనగానే పూరిలో రథయాత్ర స్వాతి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది ఈ రథయాత్ర. ఎక్కడెక్కడి జనాలు లక్షల సంఖ్యలో వెళ్లి పాల్గొంటూ ఉంటారు. అంటే ఇసక వేసినా రాలనంత జనాలు ఆ పూరి వీధుల్లో ఉంటారు. పూరిలో కొలువై ఉన్న దేవుడేంటి?
1: పూరిలో ఉన్నది జగన్నాథుడు. జగన్నాథుడిని విష్ణు అవతారంగా భావిస్తారు. ముఖ్యంగా రథయాత్ర పండగ సమానత్వం, ఏకీకరణకు సూచనగా భావిస్తారు. చెప్పాలంటే మత సామరస్యానికి ప్రతీక.
2: రథాల ముందు వివిధ విన్యాసాలు ప్రదర్శిస్తూ, తమ నృత్యరీతులను ప్రదర్శిస్తూ కళాకారిణులు ఎంత చక్కగా చేశారో కదా. అవన్నీ చూడ్డానికి ఎంత కన్నుల పండుగగా ఉన్నాయో, నువ్వు చూసావా?
1: అవునవును, చూశాను. ఎంత కన్నుల పండుగగా ఉంది కదా. ఒడిశా రాజవారసుడు చరాపహారా వేడుకను నిర్వహిస్తారు. రథాలకి ఒక లెక్క కూడా ఉంటుంది. అది ఏంటి అంటే, బలభద్రుడు రథానికి 16 చక్రాలు, జగన్నాథుడి రథానికి 18 చక్రాలు, అలాగే సుభద్ర రథానికి 14 చక్రాలు, ఇలా లెక్కతో ఈ ఉత్సవాన్ని కన్నుల పండుగగా జరుపుతారు.
0: నిజమే స్వాతి. ఇది చూడు, మనకెప్పుడు అమ్మవారు అయ్యవారు ఉంటారు ఏ ఉత్సవాలకైనా. ఇక్కడ అన్నదమ్ములతోని సుభద్రాదేవి ఉంటారు కదా. చూడు, 3 రథాల్లో ఉంటారు. జగన్నాథుడి రథం పేరు నందిఘోష్, బలభద్రుడి రథం పేరు తాళధ్వజ, సుభద్రాదేవి రథం పేరు దేవదళన్. బాగున్నాయి కదా పేర్లు కూడా.
1: చాలా బాగున్నాయి.
0: మరి ఇంకా రథయాత్ర అయిపోయింది, మరి ఇప్పుడు మన
1: గిరి ప్రదక్షిణ కూడా ఉంది.
0: మన ఆషాఢంలో మన విశాఖలో అది మన సింహాచల క్షేత్రం, శ్రీ లక్ష్మీ వరాహ నృసింహస్వామి కొలువైన సింహాచల క్షేత్రంలో జరిగే వార్షిక గిరి ప్రదక్షిణ చెప్పుకోకపోతే ఎలా?
1: ఖచ్చితంగా చెప్పుకోవాలి. లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తూ స్వామిని స్మరించుకుంటుంటే, ఈ భక్తులకి సేవ చేస్తూ ఎన్నో స్వచ్ఛంద సంస్థలు తమ సేవల్ని వారికి అందిస్తారు.
0: అంటే చూడు, మానవ సేవే మాధవ సేవ అంటారు కదా, దీనికి చక్కటి నిదర్శనం కదా ఈ గిరి ప్రదక్షిణ. ఆ జనాలు స్వామిని స్మరిస్తుంటే వాళ్ళకి సేవలు చేస్తూ, నీకు ఆహారం ఇవ్వడమే కాదు స్వాతి, కొందరు ఏం చేస్తారంటే నడుస్తున్న వాళ్ళకి కాళ్ళు నొప్పులుగా ఉంటాయి కదా, వాళ్ళకి చక్కగా వేడి నీళ్ళు కూడా అరేంజ్ చేస్తారు. కొన్ని చోట్ల వాళ్ళకి పాదాలు పెట్టుకుని ఆయింట్మెంట్స్ ఇచ్చి వాళ్ళ పాదాలు సున్నితంగా అలాగా నొక్కుతూ వాళ్ళు
1: ఉపశమనం పొందేలాగా కాస్త.
0: కరెక్టే. అంటే తదుపరి వాళ్ళ ప్రయాణం సజావుగా సాగాలి, వాళ్ళ ఆరోగ్యం సహకరించాలని అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు. ప్రదక్షిణ చేసేవాళ్లు ఇలా ఆధ్యాత్మిక పరంగా పుణ్యం సంపాదిస్తే వాళ్ళని సేవ చేస్తే వీళ్ళు తరిస్తున్నారు కదా.
1: చాలా బాగుంది కదా. మరి ఇంత చెప్పుకున్నాం కదా,
0: ఆషాఢ మాసంలో గిరి ప్రదక్షిణ పూర్ణిమ రోజని చెప్పుకుంటున్నప్పుడు అన్నిటికీ మూలం ఏదైనా రావడానికి, నేర్చుకోవడానికి ఒక మూల కారణం ఉంటుంది కదా.
1: గురువుని ఆరాధించే గురు పౌర్ణమి.
0: గురు పౌర్ణమి, దీన్నే
1: వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు.
0: ఆ వ్యాస భగవాన్ని తలుచుకుంటూనే అలాగే మన గురువులందరినీ కూడా స్మరించుకోవాలి. మన సాంప్రదాయంలో ఎంత చక్కటి పరంపర అంటే, గురువు లేనిది ఏ విద్య రాదు. గురుముఖత నేర్చుకున్నది ఎప్పుడు మనకి వంటబడుతుంది, ఏ విద్య అయినా సరే.
1: గురువుల్ని గౌరవించడం అన్నది తల్లిదండ్రులు పిల్లలకి ఖచ్చితంగా నేర్పాలి.
0: ఇప్పుడంటే పాఠశాలలు వచ్చాయి గాని ముందు గురుకులాలే కదా. తల్లి తండ్రి తర్వాత వాళ్ళకి గురువే దైవం. అందుకు గురువును పూజించే పూజ కూడా ఈయన.

0: లోనే వస్తుంది.
1: చాలా ప్రత్యేకమైనది. ఇంత చెప్పుకున్నావు కదా శ్రీదేవి, ఇంకొకటి మర్చిపోయాను.
0: ఏంటి?
1: కొత్తగా పెళ్లైన అమ్మాయిలు ఆషాఢంలోనే పుట్టింటికొస్తారుగా.
0: నిజమే.
1: ఇలా వచ్చిన అమ్మాయిలు తిరిగి శ్రావణ మాసంలో అత్తవారింటికి అడుగు పెడతారు. ఇలా కొత్తగా పెళ్లైన వారు ఆషాఢంలో పుట్టింటికి రావడంలో ఒక అర్థం కూడా ఉంది.
0: ఏంటో?
1: ఆషాఢంలో కనుక గర్భం దాలిస్తే ప్రసవం చైత్రమాసంలో అవుతుంది. అంటే మంచి ఎండల సమయం కాబట్టి ఇటు బాలింతకు అటు బిడ్డకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలనే ఈ ఎడబాటు కూడా పెద్దవాళ్లు పెట్టారేమో బహుశా.
0: నిజమే. మనం చెప్పుకుంటున్నాం కదా, మన ప్రతి సాంప్రదాయం వెనక సైంటిఫిక్ గా ఆలోచిస్తే ఎంతో ఉంటుంది స్వాతి. మరి ఇలా ఆషాఢమాసంలో పుట్టింటికి వచ్చిన అమ్మాయి గోల్డ్ గిల్లుకుంటూ కాలక్షేపం చేయలేదు కదా, అందుకే ఈ ఆడి సేల్.
1: ఓ అవును కదూ, చక్కగా బోల్డ్ ఆఫర్లుంటాయి ఆషాఢంలో.
0: ఆషాఢమాసం అంటే ఇంకా సేల్ సీజనే. వీడి ఇంత డిస్కౌంట్, ఆ షాప్ వాడు అంత డిస్కౌంట్, అసలు తీరికుండదనుకో. కొందరు ఏం చేస్తారు తెలుసా, ఎప్పుడో కావాల్సింది పెట్టుబడి చీరలు అన్ని కూడా ఈ సేల్లో కొనేస్తూ ఉంటారు.
1: అవును కదూ,
0: మనకి ఆషాఢంలో అసలు ఆడవాళ్ళు ఎక్కడైనా ఖాళీగా ఉంటారా చెప్పు. మరి మనం వెళ్లలేదు స్వాతి ఆషాఢం సేల్ కి. మనం కూడా వెళదామా స్వాతి?
1: ఎక్కడికి?
0: అదే సేల్ కి.
1: సేల్ కా? ఒక్కసారి నువ్వు వెళ్లి షాప్ దగ్గర చూడు. అమ్మ బాబోయ్ ఇసుక వేస్తే రాలదు, అంతమంది జనం ఉన్నారు.
0: అవునా?
1: మరి ఆడవాళ్ళకి మనకి డిస్కౌంట్ అని పెట్టాలే గాని అక్కడే ఉంటాం.
0: కరెక్ట్ గా చెప్పావు. నిజమే. నేను ఇంకా అనుకుంటున్నాను శ్రావణ మాసం కావలసిన షాపింగ్ ఇప్పుడే చేసేసుకోవచ్చు కదా అని.
1: అలా అని కాదు గాని శ్రీదేవి, మనం కూడా అవసరమైనంత వరకే షాపింగ్ చేయడం కూడా చాలా మంచిది అంటాను నేనైతే.
0: కరెక్టే.
1: మరి విన్నారు కదండి ఈనాటి అంశం ఆషాఢం. మరి ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ వచ్చే వారం మళ్లీ మీ ముందుకు వస్తున్నారు
0: మీ శ్రీదేవి,
1: మీ స్వాతి తిరుమల శెట్టి.

మీరు ఇంతవరకు ఆషాఢ మాసం ఈ అంశంపై సంభాషణ విన్నారు. సంభాషించిన వారు శ్రీమతి టి స్వాతి, శ్రీమతి డి శ్రీదేవి. ఇప్పుడొక చిత్రగీతం వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం. వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో వాతావరణం సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉండి ఒకటి రెండు వర్షపు జల్లులు లేదా చిరుజల్లులు పడే అవకాశం ఉంటుంది. ఉష్ణోగ్రతల వివరాలు. వాల్తేరులో ఈరోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.6 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 29.1 డిగ్రీ సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.2 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 28.4 డిగ్రీల సెల్సియస్. ఆంధ్ర కోస్తా తీర ప్రాంతాల్లో చేపలు పట్టేవారికి ఈరోజు మొదలు 21వ తేదీ వరకు చెప్పుకోదగ్గ వాతావరణ సూచనలు ఏమీ లేవు. బంగాళాఖాతంలో మత్స్యకారులకు ఈరోజు రేపు తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో సుమారుగా 60 కిలోమీటర్ల వేగం వరకు, అలాగే 19-20 తేదీల్లో తీరం వెంబడి గంటకు 45 నుండి 55 కిలోమీటర్లు సుమారుగా 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. కావున పైన సూచించిన తేదీల్లో సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఐ మన్మథరావు గారి సాక్సోఫోన్ వాదనం వింటారు. వయలిన్ సహకారం శ్రీ పివి నరసింహారావు, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు. అభేరి రాగం ఆదితాళంలో శ్రీ త్యాగరాజస్వామి కీర్తన వింటారు నగుమోము పల్లవితో.

మీరింతవరకు శ్రీ ఐ మన్మధరావు గారిచే సాక్సోఫోన్ వాదనం విన్నారు. వయలిన్ సహకారం శ్రీ పివి నరసింహారావు, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు. మీరింతవరకు కర్ణాటక సంగీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3:03 దాటి 40 సెకండ్లు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రభాత ప్రసారాలు సమాప్తం. తిరిగి ఈరోజు సాయంత్రం 4:58 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై మా రెండవ ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు తీసుకుంటూ శ్రోతలకు నమస్సులు తెలియజేస్తూ మీ నుండి సెలవు తీసుకుంటుంది మీ విశాలాక్షి పుడిపెద్ది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ ద్వారా ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు దాటి 20 సెకండ్లు అవుతుంది. మరికొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు.

യുവവാണി യുവജന കാര്യക്രമം. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఈరోజు యువవాణి కార్యక్రమంలో మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే, సాధారణంగా మనకి రిటైర్మెంట్ అనగానే 60 ఏళ్ల వయస్సు గుర్తొస్తుంది. అయితే అలా కాకుండా ఎవరైనా 35 లేదా 40 ఏళ్లకు రిటైర్ అయిపోతాను, నా జీవితాన్ని నాకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను అని ఎవరైనా అంటే వినడానికి కాస్త వింతగా అనిపిస్తుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా నేటి యువతరం ఒక సరికొత్త విప్లవానికి తెరలేపింది. అదేమిటంటే ఫైర్ మూమెంట్. ఫైర్ అంటే ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అండ్ రిటైర్ ఎర్లీ, అంటే చిన్న వయసులోనే ఆర్థిక స్వేచ్ఛను సాధించి ఉద్యోగ విరమణ చేయడం. ఈ ఫైర్లో ఉండే ముఖ్యమైన సూత్రాల గురించి మనం మాట్లాడుకునే ముందు ఒక చిన్న పాట విందాం.

తొలి ప్రేమ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. ఈనాటి యువవాణి కార్యక్రమంలో ఫైర్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. సాధారణంగా ఈ ఫైర్ కాన్సెప్ట్ని అచీవ్ చేయాలనుకునేవారు చేయాల్సిన మొట్టమొదటి మెట్టు ఏంటంటే, మనం సాధారణంగా సంపాదనలో 10 లేదా 20% దాచుకుంటాం, కానీ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అండ్ రిటైర్ ఎర్లీ అనే మూమెంట్లో ముందుకు వెళ్ళాలనుకునే యువత మాత్రం 50 నుంచి 70% వరకు పొదుపు చేస్తారు. విలాసాలకు, అనవసరమైన ఖర్చులకు చాలా దూరంగా ఉంటూ ప్రతి రూపాయిని జాగ్రత్తగా దాచడమే ఈ ఫైర్లో తొలిమెట్టు. మరి ఇంకొక మెట్టుకు వెళ్లే ముందు ఇంకొక చక్కని పాట విందాం.

0: అతడు చిత్రం నుండి విశ్వ పాడిన పాట విన్నారు. ఈరోజు యువవాణి కార్యక్రమంలో మనం ఫైర్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా. దీంట్లో సాధారణంగా దాచిన డబ్బును కేవలం బ్యాంక్ పొదుపు ఖాతాలో ఉంచితే అది ద్రవ్యోల్బణం వల్ల కరిగిపోతుందని మనందరికీ తెలుసు. అయితే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని ధీటుగా ఎదుర్కొనగలిగే మంచి పెట్టుబడి సాధనాలు ఏవైతే ఉంటాయో వాటిలోని పెట్టుబడి పెడతారు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ రియల్ ఎస్టేట్ కానీ మొదలైన మార్గాల్లో పెట్టుబడి పెట్టి తద్వారా మన వార్షిక ఖర్చుకి 25 రెట్లు మొత్తాన్ని, అంటే మన ఏడాది ఖర్చు 1 లక్ష రూపాయలు అని అనుకుంటే ఆ 1 లక్ష రూపాయలకి 25 రెట్లు 25 లక్షల మొత్తాన్ని వీలైనంత తొందరలో మనం సమకూర్చుకోవడమే ఈ ఫైర్ కాన్సెప్ట్లో 2వ మెట్టు. మరి 3వ మెట్టు గురించి తెలుసుకునే ముందు ఒక పాట మీకోసం సిద్ధంగా ఉంది. అంతకన్నా ముందు ఒక చిన్న వాణిజ్య ప్రకటన.
1: PM जय अब गरीबों की जय बन गई है।

వర్షం సినిమా నుంచి సుమంగళి ఎస్పి చరణ్ పాడిన పాట విన్నారు. ఈనాటి యువాణి కార్యక్రమంలో మనం ఫైర్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా. దీంట్లో అవసరాల నియంత్రణ అనేది కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రిటైర్ అవ్వడం అంటే లక్షాధికారిగా మారి విలాసవంతమైన జీవితాన్ని అనుభవించడం కాదు, మనకు అవసరమైనంత మేరకు ఖర్చు పెడుతూ అనవసరమైన బ్రాండెడ్ వస్తువుల మోజులోకి పోకుండా ఒక సింపుల్ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవడమే ఫైర్లోని అసలైన రహస్యం. మరి ఈ పాట విన్న తర్వాత నెక్స్ట్ ఏ పాయింట్ మనకి ఫైర్లో మెయిన్గా ఉంటుందో అది తెలుసుకుందాం.

ఈనాటి యువవాణి కార్యక్రమంలో మనం ఫైర్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఒకసారి ఉద్యోగం మానేశాక, అంటే మనం అనుకున్న రిటైర్మెంట్ మొత్తాన్ని చేరుకున్న తర్వాత, ఆ మొత్తంలో కేవలం 4% డబ్బులు మాత్రమే మనం ఖర్చులకు వాడుకుంటూ ఉండాలి. అందువల్ల మనం ఏదైతే మెయిన్ కార్పస్ అమౌంట్ని క్రియేట్ చేసుకున్నామో అది ఎప్పటికీ కరిగిపోకుండా జీవితాంతం మనకి రెగ్యులర్గా ఆదాయాన్ని అందిస్తూనే ఉంటుంది. ఫైర్ అనే కాన్సెప్ట్, అంటే ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ లేదా రిటైర్ ఎర్లీ అనే కాన్సెప్ట్, సోమరిగా కూర్చోవడం కాదు, డబ్బు కోసం మనం నచ్చని ఉద్యోగాన్ని లేదా వ్యాపారాన్ని బలవంతంగా చేయాల్సిన అవసరం లేని ఒక ఆర్థిక స్వేచ్ఛను సంపాదించుకోవడమే. ఈ స్థితికి చేరుకున్నాక ఆర్థికమైన ఒత్తిడి లేకుండా మనకు నచ్చిన కవిత్వం రాసుకోవడం లేదా నచ్చిన వ్యాపారం చేసుకోవడం, సమాజ సేవ చేయడం, ఇలా ఏదైనా మనకి సంతృప్తినిచ్చే ఒక పనిని మనం చేసుకోవచ్చు. ఇంకొక పాటతో మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం.

ఈనాటి యువవాణి కార్యక్రమంలో ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అండ్ రిటైర్ ఎర్లీ అనే ఫైర్ కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. రేపటి స్వేచ్ఛ కోసం నేడే ఆర్థిక క్రమశిక్షణతో అడుగు వేద్దాం. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈనాటి యువవాణి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 5:30 కావస్తుంది. సంధ్యారాగాలు, మధురమైన తెలుగు సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. రౌడీ అల్లుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాటతో.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈనాటి కార్యక్రమంలో రాత్రి 7:15 ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తర కోస్తా జిల్లాలకు అనువైన వాతావరణ ఆధారిత వ్యవసాయ విధానాలు, ఈ అంశంపై నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ చిన్నంనాయుడు గారితో పరిచయ కార్యక్రమం రెండవ భాగం ఉంటుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 5:59 కావస్తుంది. ఉద్యోగ వార్తలు వింటారు. చదివినది శ్రీరాజు.
1: ఉద్యోగ వార్తలు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నోయిడాలోని నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు 31 జూలై వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: సీనియర్ ఆఫీసర్ రాజ్భాష. అర్హతలు: సంబంధిత విభాగంలో పీజీ డిప్లొమా ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. వయోపరిమితి 35 ఏళ్ళు మించకూడదు. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష మరియు గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు ₹500. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ 31 జూలై 2026. మరిన్ని వివరాలకు nhdc.org.in వెబ్సైట్ని సందర్శించగలరు. తర్వాత ఉద్యోగ ప్రకటన. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఒప్పంద ప్రాతిపదికన ఫైర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు 8 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: ఫైర్ ఆఫీసర్. అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఉద్యోగ అనుభవం ఉండాలి. వయోపరిమితి 18 నుంచి 40 ఏళ్ళు మించకూడదు. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను సెక్రటరీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్ మొదటి అంతస్తు, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ విశాఖపట్నం చిరునామాకు పంపించాలి. దరఖాస్తుకి చివరి తేదీ 10 ఆగస్టు 2026. మరిన్ని వివరాలకు vpt.shipping.gov.in వెబ్సైట్ను సందర్శించగలరు. తర్వాత ఉద్యోగ ప్రకటన. ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ బిజినెస్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు

0: ఆగస్టు 4వ తేదీ నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలి. పోస్టుల వివరాలు: బిజినెస్ అనలిస్ట్ 22 పోస్టులు, విభాగాల వారీగా ఖాళీలు, లీడింగ్ అండ్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ 10 పోస్టులు, రిస్క్ మేనేజ్మెంట్ 5 పోస్టులు, కంప్లయన్స్ 1, ఇంటర్నల్ ఆడిట్ 1, ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రెజరీ 2 పోస్టులు, అకౌంట్స్ 3 పోస్టులు. అర్హత గల అభ్యర్థులు 30 జూన్ 2026 నాటికి సీఏ పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి 30 జూన్ 2026 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: విద్యార్హతలు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ 4 ఆగస్టు 2026. మరిన్ని వివరాలకు www.nabfid.org వెబ్సైట్ని సందర్శించగలరు.
1: ఉద్యోగ వార్తలు విన్నారు.

ఇదే ప్రసారంలో రాత్రి 10 గంటలకు కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి పి సుశీల సుబ్రహ్మణ్యం గారి గానం వింటారు. శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ వయోలిన్, శ్రీ ముల్లపూడి వెంకటరాజా లక్ష్మణరావు మృదంగం. రాత్రి 10:45 ఆపాత మధురాలు, పాత తెలుగు సినిమా పాటలు వినవచ్చు.

ఈనాటి సాయంత్రం 6:30 ప్రసారమయ్యే సాయం సమీరం కార్యక్రమంలో వికాసం శీర్షికన గవర్నమెంట్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అయిన అటల్ పెన్షన్ యోజన గురించి వివరాలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం వారు అందజేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.3 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 29.1 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం 1.1 మిల్లీమీటర్లు నమోదైంది. గాలిలో తేమ 85%. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.4 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదైంది. గాలిలో తేమ 76%. వాతావరణ సూచన: ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఇంతకు మించి పెద్దగా మార్పు ఏమీ ఉండదు. వాతావరణ సమాచారం విన్నారు. ఇప్పుడు సినిమా పాట వింటారు.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం నుంచి శ్రీరామచంద్ర పాడిన పాట విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్ల వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే, అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర అభివృద్ధిలో బ్యాంకులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర లక్షద్వీప్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో ఈరోజు ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి పాల్గొని కేంద్ర ప్రభుత్వ పథకాల కింద 1,03,246 మందికి 3,216 కోట్ల రూపాయల రుణాలను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ బ్యాంకులు ఇచ్చే రుణాలు రైతు భవిష్యత్తును, యువత ఆశయానికి, మహిళా సాధికారతకు, పారిశ్రామికవేత్త కలలకు పెట్టుబడిగా నిలుస్తాయన్నారు. గతంలో బ్యాంకులకు వెళ్లి రుణాలు తీసుకోవాల్సి వచ్చేదని, అయితే ఇప్పుడు బ్యాంకులే మన దగ్గరకు వచ్చి రుణాలు ఇస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం అమరావతి పోలవరానికి, విశాఖ స్టీల్ ప్లాంటుకు ఆర్థిక సహకారం అందించడంతో పాటు రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు 40,000 కోట్ల రూపాయల ఆర్థిక సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి వివరిస్తూ,

0: వెళ్లి రుణాలు అందించడం, ఇలాంటి రుణ మేళాలని నిర్వహించడం గర్వ కారణం. ఈ రోజు బ్యాంకులు కేవలం రుణాలు ఇచ్చే సంస్థలు మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు. ఈ రోజు మీరు ఇచ్చిన రుణం ఒక రైతు భవిష్యత్తు మార్చడానికి, ఒక యువకుడి ఆశయానికి, ఒక మహిళ సాధికారతకు, ఒక పారిశ్రామికవేత్త కలలకు పెట్టుబడిగా నిలుస్తుంది, జీవితాలను మారుస్తుంది.
1: భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పల్నాడు జిల్లా నరసారావుపేటలో ఈరోజు జరిగిన వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ, బ్యాంకులు ప్రజల దగ్గరకు వెళ్లి సేవలు అందించాలన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన అని అన్నారు. వీధి వ్యాపారులకు కూడా ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి వారి వ్యాపార అభివృద్ధికి సహకరించాలని అవుట్రీచ్ కార్యక్రమం చేపట్టామని, మైక్రో ఫైనాన్స్ కోసం వడ్డీ వ్యాపారుల నుంచి అప్పు తీసుకోవడం, అధిక వడ్డీలు చెల్లించడం సరికాదనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఎలాంటి హామీ లేకుండా తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తే వ్యాపారులు, మహిళలకు ప్రయోజనం అందుతుందన్నారు. బ్యాంకులు గ్రామ గ్రామాలకు వెళ్లి లబ్ధిదారులకు ఎలాంటి హామీ లేకుండా రుణాలు ఇస్తున్నాయని, అర్హత ఉంటే రుణాలు ఇచ్చి వారిని ప్రోత్సహించాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని నిర్మలా సీతారామన్ పేర్కొంటూ,
2: తోపుడు బండిలో పెట్టుకుని వ్యాపారం చేసే చిన్న చిన్న వ్యాపారులు కూడా గ్యారంటీ లేకుండా గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి వాళ్ళకి బిజినెస్ నడిపించడానికి వీలుగా చెయ్యండి అన్నారు. ప్రతి ఒక్క బ్యాంకు కూడా గ్రామాలకు వెళ్లి ఎవరికి ఇప్పుడు వరకు లోన్ దొరకలేదో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వాల మనం లోన్ ఇప్పించాం. బ్యాంకులు మీ వైపు వస్తున్నాయి, ఎవరికి అర్హత ఉందో వాళ్ళకి ఇవ్వాలనే ఆ మనస్తత్వంతో బ్యాంకు వెళ్తుంది. గ్రామంలో ఉండి అర్హత
1: వర్జీనియా పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టొబాకో బోర్డును కోరారు. పొగాకు కొనుగోళ్ల పురోగతిపై ఈరోజు జరిగిన టెలికాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడుతూ, గత 4 రోజులుగా పొగాకు కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయని, రోజుకు సుమారు 850,000 కిలోల పొగాకును కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం గరిష్టంగా కిలోకు 250 రూపాయల వరకు ధర లభిస్తోందని, మరింత మెరుగైన ధర వచ్చేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని టొబాకో బోర్డును కోరారు. అలాగే తక్కువ నాణ్యత గల పొగాకును సాగు చేసిన రైతులు కూడా నష్టపోకుండా వారికి గిట్టుబాటు ధర లభించేలా కొనుగోలు సంస్థలతో చర్చించాలని అధికారులకు సూచించారు. ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా రైతులకు స్థిరమైన గిట్టుబాటు ధరలు లభించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్తో ఈరోజు సమావేశమై 5 అత్యంత కీలకమైన పెండింగ్ ప్రతిపాదనల నివేదికను సమర్పించారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర కార్యదర్శి సానుకూలంగా స్పందిస్తూ, వీటికి అధిక ప్రాధాన్యత ఇచ్చి నెల రోజుల్లోనే స్పష్టమైన రూపాన్ని తీసుకువస్తామని, త్వరలోనే సర్క్యులర్ను జారీ చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి సమర్పించిన ప్రతిపాదనల్లో రాజమహేంద్రవరంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, రాష్ట్రంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ కేంద్రాన్ని నెలకొల్పడం, లలిత కళా అకాడమీ ప్రాంతీయ కేంద్రాన్ని స్థాపించడం, విజయవాడలో అత్యాధునిక కళాక్షేత్ర ఆడిటోరియం నిర్మాణం చేపట్టడం, కడపలో కేంద్ర సాహిత్య అకాడమీ ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వంటివి ఉన్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ రాష్ట్ర సచివాలయంలో ఎల్నినో ప్రభావంపై పలు శాఖల అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేసి ప్రాణ ఆస్తి పంటల నష్టాన్ని పూర్తిగా నివారించాలని ఆదేశించారు. హైరిస్క్ రైతు సేవా కేంద్రాలు, మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి పరిస్థితులను ప్రతిరోజు పర్యవేక్షించాలని, రైతులకు నిరంతరం సాంకేతిక సలహాలు అందిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగు, తక్కువ కాలపరిమితి పంటలు, డ్రై సోయింగ్ను విస్తృతంగా ప్రోత్సహించాలని సూచించారు. మిగులు జిల్లాల నుంచి కొరత జిల్లాలకు పశుగ్రాస రవాణా వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రతి మండలంలోనూ కనీసం ఒక పశు శిబిరం ఏర్పాటు చేసి పశువులకు తాగునీరు, పశుగ్రాసం, వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని సాయి ప్రసాద్ చెప్పారు. రాజధాని అమరావతిలో రివర్ ఫ్రంట్ టూరిజం ప్రాజెక్టులపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ADCL అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర సచివాలయం

0: కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి, అధికారులు పాల్గొన్నారు. అమరావతిలో రోడ్లు, భవనాల నిర్మాణం పూర్తయ్యే సమయానికి టూరిజం ప్రాజెక్టులు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలను పరిగణనలోకి తీసుకుని పర్యాటకులను ఆకర్షించేలా ప్రాజెక్టులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. దేశ సర్వతోముఖాభివృద్దికి రైల్వేలు కీలకమని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. అమృత్ భారత్ పథకం కింద అత్యాధునిక సౌకర్యాలతో దేశవ్యాప్తంగా అభివృద్ది చేసిన 75 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వర్చువల్గా ప్రారంభించిన సందర్భంగా తెలియజేశారు. ఇందులో భాగంగా 12.56 కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ది చేసిన మంగళగిరి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో మంత్రి లోకేష్ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, కనెక్టివిటీ పెరిగితేనే ప్రగతి సాధ్యమవుతుందన్నారు. దేశ ఆర్థిక సామాజిక ప్రగతిలో రైల్వే శాఖ కీలక పాత్ర పోషిస్తోందని, దేశాన్ని ఏకం చేసే ఏకైక అతిపెద్ద సంస్థ రైల్వే మాత్రమే అని పేర్కొన్నారు. కాగా నేడు ప్రధానమంత్రి ప్రారంభించిన రైల్వే స్టేషన్లలో రాష్ట్రంలోని కంభం, రాయనపాడు స్టేషన్లు కూడా ఉన్నాయి. నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర లక్షద్వీప్ ప్రాంతం వరకు సగటు సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా రానున్న 2 రోజుల్లో కోస్తా ఆంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని పేర్కొంది. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని, బలమైన గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాలువ చివరి భూముల వరకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సెంట్రల్ డెల్టా వాటర్ మేనేజ్మెంట్ పర్యవేక్షణలో భాగంగా ఆయన ఈరోజు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, ఐతాబతుల ఆనందరావులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బొబ్బర్లంక నుండి సమనసలాకుల వరకు పర్యటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట అభివృద్దిలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. భారత్ అభివృద్ది చెందిన దేశంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా హర్యాణారాజ్యస్య జిందనగరే భారతస్య ప్రథమ హైడ్రోజన్ రైల్ యానస్య హరితధ్వజప్రదర్శనపూర్వకం ఉద్ఘాటనం కృతం. 14,000 కోటి రూప్యకాణాం వివిధ వికాస పరియోజనానాం శిలాన్యాసం చాపి విహితం. DGMA ఇత్యనేన నౌకాయాన స్వామిభ్యః హోర్ముజ్ జలసంధి ఇత్యతః యాత్రాం కుర్వతాం భారతీయానాం నావికానాం నియుక్తిం పరిహరంత్వితి నిర్దేశో దత్తః. యూరోపీయసంఘః పాకిస్తానస్య మానవాధికారస్థితిం ప్రతి గభీరా చింతాం ప్రాకటయత్. పాకిస్తానదేశం వ్యాపారలాభాయ అంతారాష్ట్రీయ ప్రతిబద్ధతాయాః అనుపాలనం కుర్యాదితి చ నిర్దిష్టం. అద్య అరుణాచలప్రదేశ, అసమ, మేఘాలయ, ఒడిశా రాజ్యానాం చ కేషుచిత్ భాగేషు ప్రచండ వృష్టిః భవిష్యతీతి ఋతువిజ్ఞాన విభాగస్య పూర్వానుమానమస్తి. అపి చ బ్యాడ్మింటన్ క్రీడాయాం భారతస్య క్రీడికా పివి సింధుః టోక్యో నగరే జాపాన్ ఓపెన్ క్రీడాయాః ఉపాంతి చక్రం ప్రవిష్టవతి. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా అద్య హర్యాణారాజ్యస్య జింద సోనిపత్ నగరయోః మధ్యే భారతస్య ప్రథమం హైడ్రోజన్ శక్తియుతం రైలయానం జింద రైలస్థానకతః హరితధ్వజప్రదర్శ్య ఉద్ఘాటితం. यद्धि स्वच्छं तथा सुस्थिरं रेलपरिवहनं प्रति प्रमुखं पदक्षेपं इति च निर्दिष्टम्।

0: ఇంతవరకు మీరు శ్రీ చిగురువలస సాయి కుమార్ గారి డోలు లైవ్ విన్యాసం విన్నారు. సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు బాయ్స్ చిత్రం నుండి లక్కీ అలీ, ప్లాసీ, క్లింటన్, వసుంధరా దాస్ పాడిన పాట వింటారు.
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం కార్యక్రమం వింటున్నారు. సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్రాలో ఈరోజు కాన్షియస్ బ్రీతింగ్ గురించి మనం తెలుసుకుందాం. కాన్షియస్ బ్రీతింగ్ మనం పుట్టినప్పటి నుంచి చేసిన పని అయినా శ్వాసను జాగ్రత్తగా గమనిస్తూ తీసుకోవడం వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయని చెప్తారు ఆరోగ్య నిపుణులు. రోజులో కనీసం ఒక్కసారైనా 5 నిమిషాలు కేటాయించి మనం శ్వాసపై ధ్యాస పెట్టి దీర్ఘంగా తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నారు. మనం ఎప్పుడైనా ఒత్తిడిగా లేదా యాంగ్జైటీగా ఫీల్ అయినప్పుడు ఒకసారి కళ్ళు మూసుకొని పొట్ట నిండా గాలి పీల్చి వదలాలి. అది మన నరాల వ్యవస్థను ఎంతగానో ఉత్తేజితం చేస్తుంది. అంతేకాకుండా కాన్షియస్ బ్రీతింగ్

వల్ల మెదడుకు చక్కని రక్త సరఫరా జరిగి దానివల్ల ఏకాగ్రత, ఎనర్జీ లెవెల్స్ అన్నవి చాలా గణనీయంగా పెరుగుతాయి. మనం తీసుకునే లోతైన శ్వాస వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి శరీరంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్, ఇతర వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతాయి. అందువల్ల మీకు కుదిరినప్పుడు కాస్త శ్వాసను గమనిస్తూ ఉండండి. అది మన జీవితానికి మంచి ప్రశాంతతను అందిస్తుంది. ఫిట్నెస్ మంత్రా విన్నారు. సాయం సమీరం కార్యక్రమంలో చివరిగా వికాసం శీర్షికన అటల్ పెన్షన్ యోజన గురించి తెలుసుకుందాం. అటల్ పెన్షన్ యోజన అనేది ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులు మరియు యువత భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కల్పించడానికి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక అద్భుతమైన పెన్షన్ పథకం. దీనికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ఎవరైనా కూడా ఏ భారతీయ పౌరులైనా చేరవచ్చు. దరఖాస్తుదారునికి ఖచ్చితంగా ఒక పొదుపు ఖాతా అంటే సేవింగ్ అకౌంట్, పోస్టాఫీసులో ఉన్న సేవింగ్ అకౌంట్ అయినా సరిపోతుంది. చందాదారులు తమ 60 ఏళ్ళు నిండిన తర్వాత వారు ఎంచుకున్న మొత్తం ఆధారంగా ప్రతీ నెలా ఖచ్చితమైన పెన్షన్ పొందుతూ ఈ పథకం ద్వారా 5 పెన్షన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 1000 రూపాయలు, 2000, 3000, 4000, 5000 రూపాయల పెన్షన్ మనం ఎంపిక చేసుకోవచ్చు. మనం చేరిన వయసు మరియు మనం కోరుకునే పెన్షన్ మొత్తాన్ని బట్టి మనం చెల్లించాల్సిన ప్రీమియం అనేది మారుతూ ఉంటుంది. చిన్న వయసులోనే అనగా 18 ఏళ్లకు ఈ పథకంలో మనం చేరినట్లయితే ప్రీమియం భారం చాలా తక్కువగా ఉంటుంది. చందాదారులు తమ ప్రీమియంను నెలవారీ, త్రైమాసికం లేదా అర్ధవార్షిక విధానాలలో నేరుగా ఆటో డెబిట్ ఫెసిలిటీలో చెల్లించవచ్చు. ఒకవేళ 60 ఏళ్ల తర్వాత చందాదారుడు మరణిస్తే అదే పెన్షన్ మొత్తాన్ని వారి జీవిత భాగస్వామికి జీవితాంతం అందిస్తారు. చందాదారుడు, జీవిత భాగస్వామి ఇద్దరూ మరణించిన పక్షంలో వారు జమ చేసిన మొత్తం కార్పస్ ఫండ్ ఏదైతే ఉంటుందో దానిని వారి నామినీకి అందజేస్తారు. వికాసం శీర్షికన అటల్ పెన్షన్ యోజన గురించి వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక పాటతో మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం. నగరం నిద్రపోతున్న వేళ చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ పాడిన ఈ పాట మీకోసం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7 గంటలు కావస్తుంది. ప్రసార విశేషాలు వింటారు. ఈనాటి ప్రసారాల్లో రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తర కోస్తా జిల్లాలకు అనువైన వాతావరణ ఆధారిత వ్యవసాయ విధానాలు, ఈ అంశంపై నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి చిన్నంనాయుడు గారితో పరిచయ కార్యక్రమం రెండవ భాగం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. ఇదే కార్యక్రమంలో వ్యవసాయ సమాచారం, కాకినాడ జిల్లా రైతులకు వ్యవసాయ వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వింటారు. 7 గంటల 45 నిమిషాలకు విజయవాడ కేంద్రం నుంచి వికసిత్ భారత్, 8 గంటలకు మరియు 9 గంటల 30 నిమిషాలకు స్వరమాలిక చిత్రగీతాల కార్యక్రమం వింటారు. రాత్రి 10 గంటలకు కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి పి సుశీల సుబ్రహ్మణ్యం గారి గానం వింటారు. శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ వయోలిన్, శ్రీ ముళ్ళపూడి వెంకటరాజా లక్ష్మణరావు మృదంగం. ఇవి ఈనాటి ప్రసారాల కొన్ని ముఖ్యాంశాలు. మరి రేపటి ప్రసారాల్లో 6 గంటలకు దేశభక్తి గీతం ఒకే తోట పువ్వులం బృందగానం వింటారు. 6 గంటల 30 నిమిషాలకు చింతన పఠనం శ్రీమతి వేము సుబ్బలక్ష్మి గారు. 6 గంటల 35 నిమిషాలకు ప్రసారమయ్యే పొలం పనుల కార్యక్రమంలో పశువులు గొర్రెల్లో బాహ్య అంతర పరార్ణ జీవులు జాగ్రత్తలు, ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం వింటారు. 7 గంటల 15 నిమిషాలకు ప్రసారమయ్యే నేటి మాట కార్యక్రమంలో రేపు పుట్టినరోజు జయంతి జరుపుకుంటున్న నెల్సన్ మండేలా గారు, రామయ్య పంతులు గారి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. లలిత సంగీత కార్యక్రమంలో కుమారి లక్ష్మీ నాగనాథన్ గారి లలిత సంగీతం వింటారు. కీబోర్డ్ శ్రీ యు శివ, తబలా శ్రీ యు సూర్యనారాయణ. 8 గంటల 35 నిమిషాలకు ప్రసారమయ్యే

కర్ణాటక సంగీత కార్యక్రమంలో వి దొరైస్వామి అయ్యంగార్ వీణావాదనం వింటారు. సహకార వీణ శ్రీ డి బాలకృష్ణ, మృదంగం శ్రీ కుట్టాలం ఆర్ విశ్వనాథ్ అయ్యర్, ఘటం శ్రీ కెఎస్ మంజునాథన్. 10 గంటలకు వసుదైక కుటుంబం వింటారు. 1:33 ప్రసారమయ్యే మహిళావాణి కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం వింటారు. 2:31 ప్రసారమయ్యే సైనిక్ మాధురి కార్యక్రమంలో జనసంఖ్య ఈ అంశంపై శ్రీమతి సరోజిని శ్రీహర్ష్ గారి వ్యాఖ్యానం వింటారు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో గుంజన్ ఫిట్నెస్ మంత్ర వికాసం వింటారు. 7:15 ప్రసారమయ్యే పల్లిసీమల కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో సమర్థ రుణ వినియోగానికి ఒక సమగ్ర విధానం ఈ అంశంపై నైరా వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త వి రాజేంద్ర ప్రసాద్ గారి ప్రసంగం వింటారు. అనంతరం సమస్యాత్మక భూములలో ఎరువుల యాజమాన్యం జాగ్రత్తలు ఈ అంశంపై వ్యవసాయ సమాచారం వింటారు. 7:45 స్వరమాలిక, 9:30 మళ్ళీ స్వరమాలిక వింటారు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో భాగంగా దేవ్బ్రత్ గారి సితార్ వాదనం వింటారు. ఇవి రేపటి ప్రసార విశేషాల్లో కొన్ని ముఖ్యాంశాలు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశ మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ కేంద్ర పథకాల కింద లబ్ధిదారులకు 3,216 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు. బ్యాడ్మింటన్లో పివి సింధు ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ 2026 సెమీఫైనల్స్కు చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుంచి మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తారు. ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీన మోల్దోవా దేశాన్ని సందర్శిస్తారు. ఆ దేశాధ్యక్షులు మయా సాండుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మోల్దోవా పార్లమెంటు స్పీకర్ ఇగోర్ గ్రోసుతో పాటు మోల్దోవా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో సమావేశమవుతారు. భారత రాష్ట్రపతి మోల్దోవా దేశాన్ని సందర్శించడం చరిత్రలో ఇదే మొదటిసారి. తమ తదుపరి పర్యటనలో భాగంగా ఈ నెల 21 నుండి రాష్ట్రపతి ఉత్తర మాసిడోనియాలో పర్యటిస్తారు. భారత రాష్ట్రపతి ఆ దేశాన్ని సందర్శించడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ పర్యటనలో భాగంగా ఆమె ఆ దేశాధ్యక్షులు గోర్దానాతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే ప్రధానమంత్రి హ్రిస్టజన్ని అసెంబ్లీ స్పీకర్ను కలుసుకుంటారు. అనంతరం అక్కడి అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారత్ ఉత్తర మాసిడోనియా వ్యాపార సదస్సులో కూడా రాష్ట్రపతి పాల్గొంటారు. పర్యటన చివరి దశలో భాగంగా ఈ నెల 23 నుండి రాష్ట్రపతి రొమేనియా దేశంలో పర్యటిస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో రొమేనియా అధ్యక్షులు నికోసర్ డన్, తాత్కాలిక ప్రధానమంత్రి ఇలీ బోలోజన్ ప్రభృతులను కలుసుకుంటారు.

0: అనంతరం భారత రొమేనియా వ్యాపార సదస్సునుద్దేశించి ప్రసంగించి ప్రవాస భారతీయులతో సంభాషిస్తారు. రాష్ట్రపతి ముర్ము జరిపే ఈ మూడు దేశాల పర్యటన ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనీపట్ మధ్య నడిచే దేశ మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు ప్రారంభించారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన స్థిరమైన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన అడుగు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి హర్యానాలో 12,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయడంతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా 157 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ అమృత్సర్ కత్రా ఎక్స్ప్రెస్ వేను కూడా ఆయన జాతికి అంకితం చేశారు.
1: భవిష్య మే జబ్ భీ హైడ్రోజన్ ట్రైన్ కా జిక్ర్ ఆయేగా తో జింద్ కా సోనీపత్ కా హర్యానా కా నామ్ భీ ఆయేగా హీ ఆయేగా. మే ఆప్ సభీ కో పూరే దేశ్ కో భారతీయ రేల్ కీ ఆధునికతా సే జుడే ఇస్ బడే కదమ్ కే లియే బహుత్ బహుత్ బధాయి దేతా.
0: భారతదేశపు ఈ హైడ్రోజన్ రైలు 3,200 హార్స్ పవర్ సామర్థ్యాన్ని కలిగి ఉండడమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పొడవైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా నిలుస్తుందని ప్రధానమంత్రి కొనియాడారు. మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రారంభించిన సందర్భంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు ప్రారంభం దేశ సాంకేతిక పురోగతిలో ఒక చారిత్రాత్మక విజయమని కొనియాడారు. హర్యానాలో పెట్టుబడుల గురించి ప్రస్తావిస్తూ ఆయన, గతంలో రాష్ట్రానికి కేటాయించిన రైల్వే బడ్జెట్ 315 కోట్ల రూపాయల నుంచి ప్రస్తుతం సుమారు 3,500 కోట్ల రూపాయలకు గణనీయంగా పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 18,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించారు.
2: జీంద్ మే హైడ్రోజన్ బనానే కా ప్లాంట్ లగాయా గయా హై. ఉస్ హైడ్రోజన్ సే బిజ్లీ బన్తీ హై ఔర్ ఉస్ బిజ్లీ సే ట్రైన్ చల్తీ హై. కోయి ధువా నహీ, కోయి పెట్రోల్ యా డీజల్ కీ రిక్వైర్మెంట్ నహీ, ఏక్దమ్ సాఫ్ స్వచ్ఛ ఔర్ సిర్ఫ్ నికల్తా హై పానీ కీ బూందే. మే ఇస్ బడీ ఉపలబ్ధి కే లియే భారత్ కే నేతృత్వ కో మాన్య ప్రధానమంత్రి జీ కో ఔర్ భారత్ కే ఇంజనీయర్స్ కీ టెక్నికల్ క్షమతా కో సల్యూట్ కర్తా హూ.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన రుణ పంపిణీ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి వివిధ కేంద్ర పథకాల కింద 1,03,246 మంది లబ్ధిదారులకు 3,216 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు. ఇందులో వ్యవసాయ రంగానికి 2,363 కోట్ల రూపాయలు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు 325 కోట్లు, గృహ విద్య వాహన సౌరశక్తి రుణాల కోసం 624 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రతి గ్రామానికి అర్హులైన ప్రతి పౌరుడికి బ్యాంకింగ్ సేవలను అందించడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని నిర్మలా సీతారామన్ చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ఈ ఆర్థిక సహాయం తోడ్పడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ జరిమానాలు నష్టపరిహారాల వివాదాల పరిష్కారం కోసం విశ్వాస్ 2026 పథకాన్ని ప్రారంభించింది. ఇది యజమానులకు ఒకేసారి వివాదాలను పరిష్కరించుకునే అవకాశం కల్పిస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుండి 6 నెలల పాటు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా 14 జూన్ 2024 కంటే ముందు జరిగిన డీఫాల్ట్లపై జరిమానాలను గణనీయంగా తగ్గించారు. సవరించిన నిబంధనల ప్రకారం 2 నెలల వరకు ఆలస్యానికి నెలకు 0.25%, 2 నుంచి 4 నెలల వరకు 0.50%, 4 నెలలు దాటితే నెలకు 1% చొప్పున జరిమానాను లెక్కిస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్.

0: త్వరగా పారదర్శకంగా సాగుతుంది. యజమానులు డిజిటల్ సంతకం లేదా ఈ సైన్ ద్వారా ఈపీఎఫ్ఓ పోర్టల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. యజమానులకు సహాయం చేయడానికి, దరఖాస్తులను వేగంగా పరిశీలించడానికి క్షేత్రస్థాయి కార్యాలయాల్లో ప్రత్యేక విశ్వాస్ సెల్స్ను ఏర్పాటు చేశారు. బ్యాడ్మింటన్ విభాగంలో 2 సార్లు ఒలింపిక్ పతకం సాధించిన పివి సింధు ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ 2026 సెమీఫైనల్స్కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ ప్రారంభానికి ముందే జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజోమి ఒకుహారా టోర్నీ నుంచి వైదొలగడంతో సింధు సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. ప్రపంచ 10వ ర్యాంకర్ అయిన పివి సింధు రేపు టోక్యో మెట్రోపాలిటన్ జిమ్నాసియంలో జరిగే సెమీఫైనల్ పోరులో చైనాకు చెందిన ప్రపంచ 4వ ర్యాంకర్ చెన్ యుఫైతో తలపడతారు. మలేషియా ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్ తర్వాత పివి సింధుకు ఈ ఏడాది ఇది 3వ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సెమీఫైనల్ కావడం విశేషం. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో సాధారణం నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ముజఫరాబాద్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనీపట్ మధ్య నడిచే దేశం మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ కేంద్ర పథకాల కింద లబ్ధిదారులకు 3216 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ముందుగా వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: పిఎం జయ్, అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: పల్లెసీమలు ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో

0: పరిచయ కార్యక్రమం జానపద గీతం వ్యవసాయ సమాచారం వింటారు. ముందుగా ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తర కోస్తా జిల్లాలకు అనువైన వాతావరణ ఆధారిత వ్యవసాయ విధానాలు, ఈ అంశంపై నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి చిన్నంనాయుడు గారితో పరిచయ కార్యక్రమం రెండవ భాగం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
1: డాక్టర్ చిన్నంనాయుడు గారితో జరిపినటువంటి పరిచయ కార్యక్రమంలో మొదటి భాగంలో ముఖ్యంగా ఎల్నినో పరిస్థితులు ఉన్నప్పుడు వివిధ పంటల్లో ఎలాంటి జాగ్రత్తలతోటి సాగు చేయాలి, అలాగే వరి సంబంధించి కొన్ని విషయాలని మనం మొదటి భాగంలో విన్నాం. ఇక వివిధ రకాల పంటల్లో మనం ఏ విధంగా చేసుకుంటే ఈ ఎల్నినోలో మరి వర్షాభావ పరిస్థితుల్ని తట్టుకోవడానికి అవకాశం ఉంది, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ వ్యవసాయ విధానాలు పాటించాలి అనే అంశం సంబంధించి ఈరోజు మనం చిన్నంనాయుడు గారితో మాట్లాడదాం. డాక్టర్ డి చిన్నంనాయుడు గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: ఇప్పుడు ఇతర పంటల్లో ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకుంటే ఏం చేయాలి?
2: ఇప్పుడు వేరుశనగ పంటలో కూడా రకాలు ఇప్పుడు ఈ సమయంలో ఇప్పటికే వేస్తుంటారు. ఒకవేళ వేయలేకపోతే ఎక్కడైనా వేసే అవకాశం ఉన్న దగ్గర ఉంటే అందులో కూడా స్వల్పకాలిక రకాలు ఉన్నాయి. వేరుశనగలో కూడా స్వల్పకాలిక రకాలు ఉన్నాయి, బెట్టకు తట్టుకునే రకాలు, తక్కువ ఎత్తు పెరిగే రకాలు, నిత్యహరిత అని ఇలాగ వశిష్ట అనే రకం ఉంది, ఇలాంటి రకాలు అందుబాటులో ఉంటే చేసుకోవచ్చు. ఇప్పటికే వేసుంటే కనుక ఒకటి ముందు మనం చెప్పుకున్నట్టు ప్రతి 4 మీటర్కి గొడ్డు చాలు, ఒక 6 అంగుళాల లోతు చాలు చేసుకుంటే పడిన వర్షాలు కొంతవరకు మనకి అవకాశంగా నిలబడతాయి. అదేవిధంగా మన నీటి కుంటలు ఏవైనా దగ్గర ఉంటే జీవతడులు ఇవ్వటం అనేది చేయాలి. ఒకవేళ అప్పటికీ పరిస్థితులు మనకు నీరు అందుబాటులో లేదు, ఎరువులు ఇవ్వడానికి కూడా లేనప్పుడు పంటని ఈ బెట్ట పరిస్థితుల నుంచి కాపాడుకోవడానికి మనకి నీటిలో కరిగే ఎరువులు కొన్ని ఉన్నాయి. 3-19 అంటారు, 19-19-19 అని ఒకటి, 13-0-45 అని. ఇందులో నత్రజని, భాస్వరం, పొటాషు ఈ 3-19 ఉంటుంది. 13-0-45 నత్రజని, పొటాష్ ఉంటుంది. ఈ 3-19 కానీ ఈ పొటాష్ కలిగిన ఎరువులు కనుక 1 లీటర్ నీటికి 10 గ్రాముల చెప్పున కలిపి కనుక మీరు పంట సాకే దశ టైంలో పిచికారి చేస్తే అది 1 వారం నుంచి 10 రోజుల పాటు బెట్ట పరిస్థితుల నుంచి పంటను కాపాడుతుంది. కాబట్టి వేరుశనగ గమనియండి, ఈవెన్ మొక్కజొన్నలో కానీ వరి పంట అయినా కానీ, వరి పంటలో కూడా నీరు ఇవ్వలేని పరిస్థితి ఉంది, ఎరువులు వేయలేని పరిస్థితి ఉంది. పంటని రక్షించుకోవాలంటే ఈ పైపాటుగా మనం చెప్పుకున్నటువంటి 3-19, 13-0-45 వీటిని లీటర్ నీటికి 10 గ్రాములు కలిపి చేయటం, లేదు ఇప్పుడు సహజ వ్యవసాయ పద్ధతిలో మన అక్కడ కూడా జీవామృతం, ప్రకృతి వ్యవసాయంలో జీవామృతం అని చెప్పేసి ఉంటుంది. అది కూడా మనకి సేంద్రియ పైపాటుగా పిచికారీ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఆ జీవామృతం కనుక దొరికితే 2-3 దఫాలుగా పిచికారీ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పంటను కాపాడుకోవచ్చు,
1: బలం వస్తుంది, అలాగే
2: తడిగొడిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే పొటాష్ కలిగినటువంటి ఎరువులు వేయటం వల్ల ఏంటంటే పంటకి బెట్టను తట్టుకునేటువంటి గుణం కొంతవరకు, అలానే మొత్తం పంట అంతా కాపాడలేం. 6 నుంచి 10 రోజుల పాటు మొక్కలు చనిపోకుండా కానీ లేకపోతే పంట పెరుగుదల ఇబ్బంది లేకుండా మనం ఈ పైపాటి ఎరువులు కూడా పిచికారీ చేసుకోవచ్చు.
1: బాగుందండి. ఇప్పుడు ఇంకా మీరు అన్నట్టుగా ఎవరు సిద్ధం కాలేదు, మళ్ళీ వాన రాలేదు, పంట వేసుకోవడానికి ఏమీ ఆలోచించలేదు, ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో మార్పుల వల్ల మరి పంటల్లో ఇంకా వేసుకోవడానికి సిద్ధం కాని వాళ్ళు, మరి ఇంకా వేసుకుందాం అని అనుకునే వాళ్ళు, మరి జూలై ఆఖరిలో కానీ ఆగస్టులో కానీ పంటలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి పంటల వారీగా మీరు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు, మొదట వరి తీసుకుందాం, వరిలో రకాల ఎంపిక, బెట్టను తట్టుకునేటువంటి సమస్యల్ని మరి ఎలా అధిగమించాలి ఇలాంటివి చెప్పండి.
2: ఇప్పుడు వరి పంట ఇప్పుడు మనం జూలై నెలలో ఇంకా వేయాలి. ఇక్కడ మన ఉత్తర కోస్తా జిల్లాలో మనకి సాగు పరిస్థితులు కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇక్కడ వరి వేసే నేలలన్నీ కూడా రేగడ పొలాలు, రేగడ పొలాల్లో ప్రత్యామ్నాయ పంటలకు వెళ్ళలేము. ఇప్పుడు వరి వేసే ప్రాంతాల్లో మనం పంట మార్పిడి చేయాలి లేకపోతే ప్రత్యామ్నాయ పంటలు వేయాలని మనం చెప్తుంటాం.
1: అంటే మాగాణి భూములు అవటం,
2: మాగాణి భూములు ఇక్కడ ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లాలో వరికి బదులుగా వేరే పంటను సెప్టెంబర్ 1వ వారం వరకు కూడా వేయలేము. ఎందుకంటే అక్కడ రేగడి పొలాలు, అకాల వర్షాలు పడ్డాయంటే వరికి బదులుగా మనం మొక్కజొన్న, జొన్న లేకపోతే ఇతర చిరుధాన్య పంటలు వేసామంటే అక్కడ రేగడి పొలం అవడం వల్ల వర్షం నీరు నిలబడిపోయి ఆ పంట దెబ్బతింటుంది. కాబట్టి వరి వేసే ప్రాంతాల్లో మనం ప్రత్యామ్నాయ పంటలు, పంట మార్పిడి చేయడం అనేది ఉత్తర కోస్తా జిల్లా ప్రత్యేకంగా శ్రీకాకుళం విజయనగరం జిల్లా కొంచెం ఇబ్బంది అవుతుంది.
1: ఎక్కడైతే రేగడి నేలలు ఉంటాయో ఆ ప్రాంతాలు,
2: కాకపోతే కొన్ని కాలు చివర భూములు ఉంటాయి, వర్షాధార భూముల్లో కొంచెం తేలికపాటి రేగడి పొలాలు, ఇసుక కలిసినటువంటి రేగడి పొలాల్లో ఊరికి బదులుగా రా

0: సాగులు పంట కానీ కంది పంటను కానీ కొంతవరకు జొన్న పంటను కానీ ఆలస్యమైనప్పుడు, ఇప్పుడు ఇప్పటికి కూడా జూలై చివరికి కూడా వేలైనప్పుడు, అలాంటి రకాలు పంట మార్పిడి చేయడానికి కొద్దివరకు మాత్రం అవకాశం ఉంటుంది. ఎక్కడైనా వేరుశనగ కానీ మొక్కజొన్న కానీ వేయాలనుకున్న ప్రాంతాల్లో వర్షాలు లేక వేయలేకపోతే అక్కడ మన అపరాల పంటలతో కొంతవరకు పంట మార్పిడి చేయొచ్చు. చిరుధాన్య పంటలు ప్రత్యేకంగా మనం ఈ సందర్భంలో చెప్పుకోవాలి. ఇలాంటి ఎల్నెను సంవత్సరాలు వాతావరణంలో మార్పులు ఎక్కువ ఉంటాయి, వర్షం తక్కువ ఉండే దగ్గర ఉన్న నేలను వినియోగించుకోవడానికి మనకి రైతుకి కొంతైనా నికరాదాయం రావాలి, వేరే పంటలు వేయలేని పరిస్థితి ఉందంటే ఒకటి అపరాల పంటలకు వెళ్ళటం, లేదు మంచి పంటలుగా తీసుకుంటే చిరుధాన్య పంటలు. చిరుధాన్యాలు మనకి రాగులు బాగానే వస్తుంది, కొర్రలు ఒకటి బాగానే వస్తుంది, సామలు వస్తాయి, ఇంకా ఆరికలు కూడా బాగా వస్తాయి, కానీ బట్ మనకు తినే అలవాటు లేదు కాబట్టి ఎక్కువ విస్తీర్ణంలో మనకు చిరుధాన్యాలుగా ముందుగా రాగులు కొర్రలు సామలు
1: ఎప్పుడు దాకా వేసుకో.
0: ఇప్పుడు అవి అయితే కనుక మనకి ఆగస్టు చివరి వరకు

0: ఒకటి బాగానే వస్తుంది, సామలు వస్తాయి, ఇంకా ఆరికలు కూడా బాగా వస్తాయి, కానీ బట్ మనం తినే అలవాటు లేదు. కాబట్టి ఎక్కువ విస్తీర్ణంలో మనకు చిరుధాన్యాలుగా ముందుగా రాగులు, కొర్రలు, సామలు
1: ఎప్పుడు దాకా వేసుకోవచ్చు?
0: ఇప్పుడు అవి అయితే కనుక మనకి ఆగస్టు చివరి వరకు కూడా వెళ్ళొచ్చు, మనం ఆగస్టు చివరి వరకు కూడా వెళ్ళొచ్చు. అందులో తక్కువ కాల పరిమితి రకాలు,
1: వాటిలో కూడా ఉన్నాయి కాల పరిమితి రకాలు.
0: కొర్రలో ఉందనుకోండి మనకి సూర్యనంద అని చెప్పేసి ఉంది, 65 రోజులకే వచ్చేస్తుంది. అపరాల్లో అయితే కనుక మనకి 65 రోజుల్లో వచ్చేటువంటి ఎల్జీజీ 607 కానీ పెసర్లో రకాలు, అందులో మనకు చాలా స్వల్పకాలిక రకాలు ఉన్నాయండి అన్నింటిలో కూడా. అవి వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రత్యేకంగా రైతులు ఇలాంటి పరిస్థితుల్లో చిరుధాన్యాల మీద కొంచెం దృష్టి పెట్టాలి. మైదాన ప్రాంతాల్లో కాలు చివరి భూములు, వర్షాధార భూముల్లో చిరుధాన్యాలకు వెళ్ళటం మంచిది.
1: ఇది రేగడి భూములు తప్ప,
0: ఈ రేగడి భూముల్లో కూడా మనకి చిరుధాన్య పంటలు కొంతవరకు తట్టుకుంటాయి, నీరున్నా కానీ.
1: రాగి లాంటిది వేసుకోవచ్చు,
0: రాగు లాంటి పంట వేసుకోవచ్చు. గిరిజన ప్రాంతాలు ఉన్నాయి మనకి చాలా, 5 జిల్లాల్లో కూడా మనకి కొండ ప్రాంతాలు, ఎత్తైన గిరిజన ప్రాంతాలు ఉన్నాయి, వాలు భూములు ఉంటాయి. అక్కడ వర్షాధార భూములు ఇసుక గరప నేలలే ఉంటాయి, రేగడి నేలలు తక్కువ ఉంటాయి. కాబట్టి అక్కడ మనకి చిరుధాన్య పంటల మీద ఏజెన్సీ రైతులు కనుక దృష్టి పెట్టి అందులో మంచి రకాలున్నాయి, మంచి దిగుబడి ఇచ్చే రకాలున్నాయి, స్వల్పకాలిక రకాలున్నాయి. దానికోసం మీరు దగ్గరలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలను కానీ లేకపోతే ఎరువక కేంద్రాలు, వ్యవసాయ శాఖ వారిని సంప్రదిస్తే ఇంకా మనం ఇలాంటి ప్రత్యామ్నాయంగా ఇంకొక 4 రోజుల తర్వాత కూడా ఏమేయాలి దానికి తగ్గ రకాలను ముందు నుంచే ఒక ప్రణాళిక బద్ధంగా చేసుకుంటే ఈ చిరుధాన్య పంటలు, అపరాల పంటలు కనుక ఆలస్యమైన ప్రాంతాల్లో, ఇంకా ఏ పంటలు వేయలేని పరిస్థితుల్లో ఇలాంటి తక్కువ కాల పరిమితి ఉన్న రకాలు పంటలు వేసుకుంటే రైతు కొంతవరకు నికరాదాయాన్ని పెంచుకోవడానికి, నిలదొక్కుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
1: ఉత్తర కోస్తా జిల్లాలకు సంబంధించి ఇప్పుడు ఆలస్యమైనటువంటి పరిస్థితుల్లో రకాలు కావాలంటే రైతు సోదరులు ఎవరిని సంప్రదించాలి? మనకున్నటువంటి పరిస్థితులు, ఉదాహరణకి మనకి వేరుశెనగ కావాలా, లేకపోతే మొక్కజొన్న కావాలా, లేకపోతే వరి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితుల్లో స్వల్పకాలిక రకాలు ఎవరిని అడగాలి?
0: ఇప్పుడు వరి పంట వరకు అయితే మనకి 3 కేటగిరీలు ఉన్నాయి. మనకి దీర్ఘకాలిక రకాలు కొన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడు 15 తర్వాత వేయాలంటే మధ్యకాలిక రకాలకు వెళ్ళమంటాం. మధ్యకాలిక రకాలంటే రైతులకు కూడా అవగాహన ఉంది. ఈ స్వర్ణ, సాంబా మషూరి, మారుటేరు సాంబా, శ్రీదూత్ అనేవి అన్నీ కూడా 130 నుంచి 145 రోజులు కాల పరిమితి ఉంటుంది. ఇంకా స్వల్పకాలిక రకాలు అనేసరికి మనం చెప్పుకుంటాం, తరంగిణి అని ఒకటి, చంద్ర అని ఒకటి, నెల్లూరు మషూరి ఒకటి, అదేవిధంగా తెలంగాణ సోనా 1.5048 అని, ఇవన్నీ కూడా 120 రోజులు కాల పరిమితి. ఇంకా దీర్ఘకాలిక రకాల గురించి రైతులు ఇంకా ఆలోచన చేయకూడదు,
1: చేయడానికి
0: లేదు, ఇంకా మనకి అవకాశం లేదు. కాబట్టి ఈ రకాలు ఇప్పుడు మనకి కొన్ని పరిశోధనా కేంద్రాల్లో దొరుకుతున్నాయి. ఇప్పుడు కూడా ఇప్పటికే రాగోల్లో ఇప్పటికే మధ్యకాలిక రకాలన్నీ కొనుక్కున్నారు రైతులు
1: కొనుక్కున్నారు.
0: దీర్ఘకాలిక రకాలు వేసే రైతుల దగ్గర ఇప్పుడు ఆలోచన చేయాలి. వాళ్ళు ఇప్పటికీ వేస్తుంటే దాన్ని వేసిన పంటను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. వేసిన పంట పోతే కనుక మధ్యకాలిక రకాలు ఇప్పుడు మనం చెప్పుకున్న వెళ్ళాలి. ఇలాంటప్పుడు మనకి ప్రభుత్వం తాలూకా వాళ్ళ పర్యవేక్షణ కానీ వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖలు సమన్వయంతో ఇలాంటప్పుడు పనిచేయాలి. ఇప్పటికే ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ఈ కంటింజెన్సీ క్రాప్ ప్లాన్స్ మీద ఏ పంటకు బదులు ఏ పంట వేయాలి దానికోసం రీజనల్ వారీగా, అంటే జోన్ వారీగా మనకి రాయలసీమ ఒకటి, ఉత్తర కోస్తా జిల్లాల్లో రైతులకి అవగాహన కల్పించాలి, అదేవిధంగా వ్యవసాయ అధికారులకు అవగాహన కల్పించాలని సమన్వయ కార్యక్రమం నడుస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు రకాలు, మరి సీడ్ అనేది విత్తన సప్లై అంతా కూడా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నడవాలి. దానికి సంబంధించిన ఫౌండేషన్ సీడ్ ఇవంతా కూడా ఆచార్య విశ్వవిద్యాలయం అందిస్తుంది. అయితే అంత క్వాంటిటీలో అందించగలరా లేదనేది ఇప్పుడు ఒక సమస్య ఉంటుంది. కాబట్టి ఉన్న సీడ్, ఉన్న విత్తనం ఏదైతే ఉందో రైతులు దాన్ని అంటిపెట్టుకొని ముందుగా చెప్పుకున్నటువంటి డ్రమ్ సీడర్ పద్ధతి, దమ్ము వెదజల్లుడు పద్ధతి, లేదనుకుంటే విత్తన మోత తగ్గించుకోవడానికి ఒకవేళ మీరు వెదజల్లుడు పద్ధతిలో వేయాలనుకుంటే ఫెట్టికమ్ సీడ్ డ్రిల్ అంటాం, విత్తనము ఎరువు ఒకే దఫ వేసే వరుసల్లో వేసే ఉన్నాయి. అవి ఎందుకు మనం యాంత్రీకరణ ఎందుకు దృష్టి పెడుతున్నాం అంటే పనులు ఇప్పటికీ ఆలస్యమయ్యాం. సకాలంలో పూర్తి చేయాలంటే తక్కువ టైంలో ఎక్కువ విస్తీర్ణాన్ని మనం నాట్లు వేయటం కానీ విత్తనాలు కానీ వేయటానికి యంత్ర పరికరాలు వాడాలి. ఇప్పుడు యాంత్రీకరణ కూడా కొంతవరకు వరిలో నాట్లు వేయాలనుకుంటే నాట్లు వేసే యంత్ర పరికరం ఉంది, దానివల్ల కూడా విత్తన మోతాదును తగ్గించుకోవచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే కంటింజెన్సీ వచ్చినప్పుడు ముందేసిన పంటలు పోవటమో లేకపోతే ఆలస్యం చేసేటప్పుడు విత్తనాలు, మీరు అన్నట్టు విత్తనాల లభ్యత కష్టమైపోతుంది. కాబట్టి విత్తన మోతాదుని తగ్గించేటువంటి ప్రత్యామ్నాయ పద్ధతులు, యాంత్రీకరణ పద్ధతులు, నాట్లు వేయటం లేదా ఫెట్టికమ్ సీడ్రిల్ పద్ధతిలో విత్తనాలు, వరి విత్తనాలు కానీ, వేరుశనగ కానీ, మొక్కజొన్న కానీ వరుసల్లో వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానికి ప్రభుత్వం తాలకు సహకారం, వ్యవసాయ శాఖ తాలకు సహకారం కావాలి. అలాగే విత్తనాభివృద్ధి సంస్థలు ఉన్నాయి, వాళ్ళు ఇప్పటికీ కంటింజెన్సీలో ఎక్కడెక్కడ విత్తనాలు ఉన్నాయో ఈ స్వల్పకాలిక రకాలు
1: రైతులకు అవగాహన కల్పించాలి.
0: రైతుల

0: అవగాహన కల్పించడంతో పాటు విత్తనాన్ని సేకరించి రైతులకి ఎంత అవకాశం ఉంటే అంత సప్లై చేయడానికి ఈ శాఖల వారీగా విత్తన సరఫరా గురించి కూడా ఒక ప్రణాళిక చేయాల్సిన అవసరం ఉందండి.
1: చిన్నమ్మ నాయుడు గారు, ప్రధానంగా ఇలాంటి పరిస్థితుల్లో రైతు పంట వస్తుందో రాదు తెలియదు, వానలు పడతాయో లేదు తెలియదు, మరి రైతు కొంత ఖర్చు పెడతా ఉంటాడు, పంట మరి నష్టపోతాను అనేటువంటి భయం ఉంటుంది. ఇప్పుడు రైతుని ఆదుకోవటానికి ఏదన్నా పంటల బీమా ఏదన్నా ఉపయోగపడుతుందా?
0: తప్పనిసరిగా అండి. ఇలాంటి పరిస్థితుల్లో మనకు ముందుగానే వాతావరణ సూచన ఉంది, పంటలు రైతులు నష్టపోతారు, దాన్ని రైతును ఆదుకోవడానికి ఇప్పుడు బీమా పథకం PMFBY అంటున్నారు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది ఇప్పుడే కాదు గత సంవత్సరాల నుంచి నడుస్తుంది. అయితే మనకి ఉత్తర కోస్తా జిల్లాల వరకు పంటలు పోవడం అనేది ఎక్కువ జరగదు. మనకి ఋతుపవనాలు ఒక నెల 15 రోజులు వెనక ముందు అయినా కానీ చివరికి మనకి ఆగస్టు నెలలో వర్షం పడిపోవడం, సెప్టెంబర్లకు చాదుకోవడం, చివరిలో ఎప్పుడు తుఫాన్లు వస్తే పోవడం తప్పిస్తే సాధారణంగా రైతులు వేసిన పంటను నష్టపోయారు అనేది చాలా తక్కువ అనుభవాలు అరుదు. కానీ ఈ సంవత్సరం మనకు అలాంటి సాధారణ వర్షపాతం ఉండదు, బెట్ట పరిస్థితులు అధిక వర్షాలు వస్తాయన్నప్పుడు రైతులు తప్పనిసరిగా పంట నష్టపోవడం కన్నాను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఏదో కొద్ది గొప్ప నష్టం జరిగితే ప్రభుత్వం నుంచి తిరిగి ఆదాయపరంగా వాళ్ళు సేకరించుకోవాలంటే ఈ పంటల బీమా పథకంలో
1: నష్టపరిహారం
0: పొందాలంటే రైతులు దాని మీద వ్యవసాయ శాఖ కానీ ఇతర సంస్థలు అవగాహన కల్పించాలి. రైతులు కూడా ఆ బీమా పథకంలో నమోదు చేసుకోవాలి. ఇప్పుడే దాని మీద అవగాహనతో నమోదు చేస్తే ఒకవేళ పంట నష్టం జరిగితే దానికి కూడా ఒక ప్రణాళిక బద్ధంగా ఇస్తారు, ఏ దశలో పంట నష్టపోయాము, ఇప్పటికీ ఎంత ఖర్చు పెట్టారు, ఎంత నష్టం జరిగిందనేది ఒక అంచనా వేసి మనకి బీమా ద్వారా రైతుకి కొంత ఆదాయం కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది.
1: ఇలాంటి సమయంలో బీమా అనేది బాగా
0: తప్పనిసరిగా చేసుకోవాలి. అన్ని పంటల్లో కూడా ఇప్పుడు ఉంది, ప్రధానంగా వరి పంటలో ఉంది, లేకపోతే ఇతర పంటలు ఉన్నాయి, ఉద్యానవన పంటలకు కూడా ఇప్పుడు వాతావరణ ఆధారిత బీమా పథకం కూడా వర్తించారు. దానిలో చాలా సవరణలు చేశారు రైతులకి.
1: వాతావరణంలో విపరీత ధోరణులు వచ్చే కనుక రైతును ఆదుకోవడానికి ఏదో రకంగా అవకాశం ఉంది.
0: ముందుగా రైతు చాలా మంది ఏంటంటే పంట పోనప్పుడు ఎందుకు బీమా కట్టాలి అని ఒక ఆలోచనతుంటారు, కానీ దానికి సవరణ చేస్తూ ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉండేటప్పుడు రిస్క్ ఉంటుంది. ఏ పంట వేసిన మరి వేసిన పంట నష్టపోకూడదు, ఒక నష్టం జరిగినా కొంత ఆదాయం రావాలి, ప్రభుత్వం ఆదుకునే విధంగా ఇప్పుడు ఈ పంటల బీమా పథకం అనేది తప్పనిసరి. అంతమంది రైతులు కూడా ఈ బీమా పథకంలో నమోదు చేసుకోవాలండి.
1: ఇకపోతే రేడియో కానీ టీవీ కానీ వార్తాపత్రికలు కానీ లేకపోతే విస్తరణ విభాగాలు కానీ ఏమి ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తే ఈ ఎల్నినో లాంటి పరిస్థితుల్ని రైతులు ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి?
0: తప్పనిసరిగా అండి. ఈ విస్తరణ సంస్థల తాలూకా కానీ లేకపోతే ప్రసార మాధ్యమాల తాలూకా అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ వాతావరణ శాఖ వాళ్ళు ఇచ్చింది కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం, వాతావరణం ఎలా మార్పులు వస్తాయి, ఎలాంటి సమస్యలు వస్తాయి, పంటలను ఎలా కాపాడుకోవాలి, దీనికి సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే చాలామంది రైతులు ఇల్లిటరేట్స్ ఉంటారు, అంటే చదువు రాని రైతులు ఉంటారు, ఈ ఇస్తున్న సమాచారం అందుకోలేని ఉంటారు.
1: ముఖ్యంగా పంటల్లో ఆదశలు ఏం చేయాలనేది అవగాహన
0: ఉండదు. అలాంటప్పుడు ఈ వ్యవసాయ శాఖ వాళ్ళు, ఇతర శాఖల వాళ్ళు, స్వచ్ఛంద సంస్థలు, ప్రత్యేకంగా మనకి గ్రామీణ స్థాయిలో ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ FPO అంటారు, ఫార్మర్స్ సొసైటీస్ అనే ఆర్గనైజేషన్, ఉత్పత్తిదారుల సంఘాల్లో ఉన్నారు వీళ్ళందరూ సమన్వయంతో ఈ వాతావరణ మార్పులకు అనుగుణంగా ఈ పంటల ప్రణాళిక, చేయాల్సిన పనులు, వీటి మీద ఒక అవగాహన కార్యక్రమాలు కానీ శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. తర్వాత మీరు చెప్పినట్టు ప్రసార మాధ్యమాలు గ్రామీణ స్థాయిలో కూడా ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఈ వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళకి అందుబాటులోకి వచ్చే విధంగా వాళ్ళని ఉత్తేజపరచడం కానీ ప్రోత్సహించడం చేయటం, సమాచారాన్ని అందించడం, ఇలాంటి శిక్షణ అవగాహన కార్యక్రమాలు
1: సమాచారం అంతా కూడా ప్రసార మాధ్యమాల ద్వారా చేరాలంటారు.
0: ఈ రేడియో కానీ టీవీ కానీ లేకపోతే ఇతర డిజిటల్ మాధ్యమాలు ఉన్నాయి, వీటిని కూడా ఇలాంటి సమయంలో ఎక్కువ వినియోగించుకుంటే మన పంట నష్టాన్ని కొంత తగ్గించుకునే విధంగా రైతుకు సహకారాన్ని అందించే విధంగా ఉంటాయి.
1: సామాజిక మాధ్యమాలను కూడా ఇప్పుడు ఉపయోగించుకో
0: తప్పనిసరిగా వాడుకోవాలి.
1: అలాగే చిన్నమ్మ నాయుడు గారు, ప్రధానంగా మనకున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇందాక మీరు అన్నారు ఒక పంట వస్తే బాగానే ఉంటుంది, లేదా ఆ పంట రాకపోతే ఇంకో పంట అని వస్తుంది, మీరు అంతర పంటలు అట్లాగే పంటల్లో ఏదైనా నష్టం వచ్చినా వేరే ప్రత్యామ్నాయ వ్యవసాయ అనుబంధ వృత్తుల్లో ఏదన్నా బాగా కాస్త కొస్తో మరి రూకలు సంపాదించుకోవడానికి అవకాశాలు వెతుక్కుంటే అది కాకపోతే అది కాకపోతే ఇట్లా ఏదన్నా వ్యవసాయం చేసుకుంటే ఇలాంటి పరిస్థితుల్ని తట్టుకోవడానికి అన్న అవకాశాలు ఉంటాయి?
0: తప్పనిసరిగా అండి. మనం ముందుగా కూడా ఇప్పుడు నుంచి చెప్తున్నాం సమీకృత వ్యవసాయ విధానాలు చేయాలని. అంటే రైతులు ఎప్పుడు ఒకే పంట మీద ఆధారపడుతుంటారు, వరి పంట అంటే వరి పంట వేసేయడం, ఆహార ధాన్య పంటలు అంటే ఆహార ధాన్య పంటలే వెళ్తున్నాం,
1: పశు పోషణ లాంటి తగ్గినాయి
0: తగ్గిపోయినాయి కాబట్టి

0: ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకంటే ఏ పంట వేయాలి, వ్యవసాయం అంటేనే వాతావరణం, వర్షాలు, నీరు, ఇవే ఆలోచనలు ఉంటాయి. కానీ ఆ నీరు లేనప్పుడు, వర్షం లేనప్పుడు వేసిన పంటలు పోయే అవకాశం ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితుల్లో వ్యవసాయంతో పాటుగా అనుబంధ రంగాలు, ఈ పశు పోషణకు సంబంధించి కానీ, కొద్దిగా ఆయనకున్నటువంటి వనరులను బట్టి, అది కూడా అందరూ అన్నీ చేయాలని కాదు, ఆయనకున్న లేబర్ ఎంతవరకు ఉన్నారు, కూలీలు ఎంతవరకు ఉన్నారు, వారిని ఎంతవరకు పెట్టుబడి పెట్టగలరు, మార్కెటింగ్ సదుపాయాలు ఏముంటాయి, వాళ్ళకున్న నేలలు, వీటిని చూసుకొని వ్యవసాయంతో పాటుగా ఈ పశు పోషణ అంటే మేకలు కొద్దిగా పెంచుకోవడం కానీ, లేకపోతే కోళ్ళు పెంపకం చేయటం, అదేవిధంగా కొద్దిగా గొప్ప ఈ ఉద్యానవన పంటలు వాళ్ళకున్న వనరులు బట్టి కనీసం కుటుంబ అవసరాలకు సంబంధించినటువంటి విధంగా,
1: అంటే వర్షాధారంగా కూడా పండేటువంటి
0: పంటలు,
1: పండ్ల తోటలు
0: వేసుకోవటం, ఇలాగంటే దీన్ని మనం సమీకృత వ్యవసాయ విధానాలు అంటాం. అంటే ఒక రంగం దెబ్బతిన్నా కానీ ఇంకొక రంగం మనకి రైతుకు ఆదుకునే విధంగా ఉండాలి. దాన్ని కూడా ఇప్పుడు మనం ఎక్కువగా రైతులకి ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. వాటికి కావాల్సిన వనరులు కూడా కొంతవరకు రైతుకి అందించాల్సిన అవసరం ఉంది.
1: ఇంకా చివరిగా, ముఖ్యంగా మనది వరి పంట సాగు చేసేటువంటి ప్రాంతం కాబట్టి ఇప్పటికే నారు పోసుకున్న రైతులు చాలామంది ఉంటారు. మరి వానలు లేక దమ్ము చేసుకోలేక ఆగి ఉంటారు. ఇప్పటికే నారు గనక ముదిరితే వాళ్ళు ఏం చేయాలి?
0: ఇప్పుడు నారు మన అంచనా ప్రకారం జూన్ చివరి వారంలో వేస్తున్నారు, చాలామంది వేస్తుంటారు. దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు అయితే ఈ వారంలో వేస్తారు. ఒకవేళ ఇదే పరిస్థితులు కనుక ఇలాగ ప్రభావితం అయ్యి మనకి జూలై చివరి వరకు లేదు, ఆగస్టు 15 వరకు కూడా వర్షం లేనప్పుడు, మరి నారుండే వాళ్ళు దాన్ని కాపాడుకుంటూ నాట్లు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు కొద్ది వరకు ముదురు నారు యాజమాన్య పద్ధతులు అనేవి పాటించాలి. ఎందుకంటే ఈ నారు తోలకు వయసు పెరిగిందంటే పిలకలు పెట్టడం తగ్గిపోతుంది, తద్వారా దిగుబడి మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ ముదురు నారు నారేటువంటి రైతులు మరి తప్పదు నారు ఉన్న నారుని ఉపయోగించుకోవాలనుకునేటప్పుడు వాళ్ళు కొన్ని కీలక యాజమాన్యం అంటే ఏం చేయాలి, దగ్గర దగ్గర నాట్లు వేయడం అనేది చేయాలి.
1: మామూలు పద్ధతి కన్నా
0: మామూలుగా అయితే 2-3 మొనలు కుదురుకు పెట్టమంటాం, కానీ ఇప్పుడు 4-5 కుదురుకి మొనలు పెట్టాలి, ఎందుకంటే పిలకలు తగ్గుతున్నాయి. అదేవిధంగా దగ్గర దగ్గరగా నాట్లు వేయాల్సి ఉంటుంది. మనం రకాన్ని బట్టి చదరపు మీటర్కి 33 మొనలు ఉండాలి, 44 మొనలు చెప్తుంటాం. కానీ ఇప్పుడు నారు ముదిరిపోయింది, పిలకలు పెట్టే సామర్థ్యం తగ్గిపోద్ది, కాబట్టి కొంచెం దగ్గర దగ్గరగా నాట్లు వేసుకోవాలి. అంటే నా అంచనా ప్రకారం 1 ఎకరాకి నాటాల్సిన నారుని 35 ఎకరాకి అంటే 75 సెంట్లకి నాటుకుంటే
1: దగ్గర దగ్గర
0: కొంచెం దగ్గర దగ్గరగా నాట్లు వేయడం వల్ల మీరు పిలకలు వస్తాయి, దిగుబడి సాధారణంగా వస్తుంది. అయితే ఇక్కడ ఒక ఆలోచన అడగొచ్చు మీరు, మిగతా 25 సెంట్లు ఏం చేస్తారు? 1 ఎకరా ఉండే రైతులు ఉన్న నారుని 75 సెంట్లకి చేస్తే మిగతా 25 సెంట్లు ఏం చేయాలి? దానికోసం ఏంటంటే దాన్ని దమ్ము వెద సాగు కోసం స్వల్పకాలిక రకాలని డైరెక్ట్ సీడింగ్
1: అంటారు, విత్తనం వేసుకోవడం,
0: నానబెట్టి మండికట్టిన విత్తనాన్ని ఆ 25 సెంట్లకి చేయొచ్చు. అంటే ఒక 5 కేజీల విత్తనమే సరిపోతుంది. ఆ విధంగా ముదురు నారు యాజమాన్యం చేసేటప్పుడు దగ్గర దగ్గరగా నాటడం, కుదురుకి ఎక్కువ మనలు పెట్టుకోవడం, అదేవిధంగా ఎరువుల యాజమాన్యంలో కూడా భాస్వరం ఎరువు, పొటాషియం ఎరువుల్ని మొదటి చివరి దమ్ములోనే వేసేయటం, తర్వాత నత్రజని ఎరువులు 2 దప్పాలు వేయటం. అంటే ఎందుకంటే మనకి చిరుపొట్ట దశకు వెళ్ళే సమయం తగ్గిపోతుంది, కాబట్టి చిరుపొట్ట దశకు వచ్చే లోపే ఎరువుల యాజమాన్యాన్ని పూర్తి చేయాలి. తర్వాత ముదురునారు నాటేటప్పుడు ఇంకొకటి మనకి చీడపీడల యాజమాన్యంలో భాగంగా ఈ కాండం తులిచే పురుగు కానీ ఆకుముడత పురుగులు అవన్నీ కూడా గుడ్లు పెడుతుంటాయి ముదురునారు మీద, కాబట్టి కొనలు తుంచి నాటాలని చెప్పేసి మనం ఎప్పుడు చెప్తున్నాము. ఇలాంటి పరిస్థితులు వచ్చేటప్పుడు తప్పనిసరిగా కొనలు 2-3 అంగుళాలు కొనలు తుంచి నాటుకోవాలి. ఇలాంటి యాజమాన్య పద్ధతులు కనుక ముదురు నారు నాటే రైతులు కనుక చేస్తే దిగుబడి ఎక్కువగా తగ్గకుండా మనం
1: కాస్తకొస్తూ
0: మంచి దిగుబడి ఆస్కారం ఉంటుంది.
1: డాక్టర్ చిన్నమనాయుడు గారు, ప్రధానంగా ప్రస్తుతం మరి ఎన్నెన్నో పరిస్థితులు కనుక ప్రభావితం చేసేటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే రైతు సోదరులు ఏ ఏ స్థితిలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాన్ని ఏ విధంగా తట్టుకోవాలి, అలాగే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి, సమీకృత వ్యవసాయం ప్రాధాన్యత ఏంటి, ఇవన్నీ కూడా చాలా వివరంగా రైతు సోదరులకు అందజేశారు. మరి ఆకాశం తరపున మీకు, మా శ్రోతల తరపున ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం అండి. మరి రైతులు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం చర్చించుకున్న అంశాల మీద అవగాహన పెంచుకొని ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉండేటప్పుడు యాజమాన్య పద్ధతిలో చిన్న చిన్న మార్పులు తీసుకోవడం వల్ల మీ పంట నష్టాన్ని తగ్గించుకొని ఈ ఖరీఫ్ పంట కాలంలో కూడా మంచి దిగుబడులు, నికరాదాయం తీసుకోవాలని చెప్పి రైతు సోదరుని కోరుతూ నమస్కారం అండి.
1: ధన్యవాదాలు.
2: ఇంతవరకు మీరు ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తర కోస్తా జిల్లాలకు అనువైన వాతావరణ ఆధారిత వ్యవసాయ విధానాలు ఈ అంశంపై నైరా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి చిన్నమనాయుడు గారితో పరిచయ కార్యక్రమం 2వ భాగం విన్నారు పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు. ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.

0: పల్లెసీమలు కార్యక్రమంలో చివరిగా శాస్త్రవేత్తలు అందించిన కాకినాడ జిల్లా రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం సిహెచ్ కమలారెడ్డి గారు చదవగా వింటారు.
1: రైతు సోదర సోదరిమణులకి నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అనకాపల్లి జిల్లా రైతులకి అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా వాతావరణ సూచన. అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం మేరకు అనకాపల్లి జిల్లాలో రాగల 2 రోజుల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 37 నుండి 37.8 డిగ్రీల సెల్సియస్గా ఉంటుంది. అలాగే కనిష్ట ఉష్ణోగ్రత 29.4 డిగ్రీల నుండి 29.9 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే గాలిలో తేమ ఉదయం వేళల్లో అయితే 55 నుండి 66% దాకా ఉంటుంది. మధ్యాహ్న సమయాల్లో 60 నుండి 85% దాకా ఉండవచ్చు. గాలులు గంటకు 8 నుండి 9 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణాధికారులు సూచిస్తున్నారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు రైతులకి అందిస్తున్న కొన్ని వ్యవసాయ సలహాల గురించి తెలుసుకుందాం. ముందుగా వరి సాగు చేస్తున్న రైతు సోదరులు స్వల్ప ఇంకా మధ్యకాలిక వరి రకాలని ఎంపిక చేసుకుని నీటి వసతి ఉన్న చోట వరి నారుమళ్ళు వేసుకోవడానికి నేలను దున్ని తయారు చేసుకుని నారుమడి ఎత్తుగా వేసుకొని 5 సెంట్ల నారుమడికి 200 కిలోల పశువుల ఎరువుని అలాగే 2 కిలోల యూరియా 6 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఇంకా 2 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వేసుకొని ఎకరానికి 20 కిలోలు చొప్పున్న విత్తనాన్ని వేసుకోవాలి. బెట్ట పరిస్థితుల్లో అయితే 1 గ్రాము మల్టీకే లేదంటే 19:19:19 లీటర్ నీటికి కలిపి ద్రావణాన్ని ఉదయం వేళల్లో లేదంటే సాయంత్రం సమయాల్లో మాత్రమే పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు మొక్కజొన్న సాగు చేస్తున్న రైతు సోదరులు కలుపు నివారణ కోసం 400 గ్రాముల 2 లేదా 4D సోడియం సాల్ట్ లేదంటే టెంబోట్రయాన్ 120 మిల్లీలీటర్లు దీంతోపాటు అట్రాజిన్ 400 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. మొక్కజొన్నలో కత్తెర పురుగు వ్యర్థాలు గనక గమనించినట్టయితే 1500 ppm వేప నూనెని లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున లేదంటే మెటారైజియం లేదా MI-35ని 1 లీటర్కి 5 గ్రాముల చొప్పున వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రాగి పంటని సాగు చేస్తున్న రైతు సోదరుల కోసం కొన్ని సలహాలు. నేలలో తగిన తేమ చూసుకుని చోడి నారుమడి వేసుకునే రైతులు ఇంద్రావతి, వేగావతి అలాగే శ్రీ చైతన్య ఇటువంటి రకాలను ఎంపిక చేసుకొని 1 ఎకరానికి 2.5 కిలోల విత్తనం 5 సెంట్ల నారుమడిలో వేసుకుంటే సరిపోతుంది. అలాగే మినుము ఇంకా పెసలు సాగు చేస్తున్న రైతు సోదరుల కోసం కొన్ని సలహాలు. చిత్తపురుగుల నివారణ కోసం లీటర్కి 2.5 మిల్లీలీటర్ల చొప్పున క్లోరిఫైరిఫాస్ని పిచికారీ చేసుకోవాలి. బెట్ట పరిస్థితుల్లో 5 గ్రాముల మల్టీకే లేదా 19:19:19 లీటర్ నీటికి కలిపి ద్రావణాన్ని ఉదయం సమయాల్లో లేదంటే సాయంత్రం వేళల్లో మాత్రమే పిచికారీ చేసుకోవాలి. వేరుశనగ సాగు చేస్తున్న రైతు సోదరులు వర్షపాతాన్ని అనుసరించి నేలను దున్ని ఎకరానికి 56 కిలోల చొప్పున వశిష్ట, కదిరి 9 ఇటువంటి రకాలని వేరుశనగ పైరులో వేసుకోవచ్చు. నువ్వులు సాగు చేస్తున్న రైతు సోదరులు ప్రస్తుత వాతావరణ పరిస్థితులకి నువ్వు పైరులో రసం పీల్చే పురుగులు ఆశించి వెర్రి తెగుల్ని వ్యాప్తి చేసే అవకాశం

0: విశ్వాసం ఎక్కువగా ఉంది. వీటి నివారణ ఎలా చేసుకోవాలంటే, డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే బెట్ట పరిస్థితుల్లో 5 గ్రాముల మల్టీకే లేదా 19:19:19 లీటర్ నీటికి కలిపి ఉదయం లేదంటే సాయంత్రం సమయాల్లో మాత్రమే పిచికారీ చేసుకోవాలి. చెరకు మొక్క తోటలు సాగు చేస్తున్న రైతు సోదరులు, ప్రస్తుత వాతావరణ పరిస్థితులకి చెరకులో పసుపు ఆకు తెగుల్ని వ్యాప్తి చేసే పేనుబంక పురుగులు బాగా ఎక్కువగా పెరిగే అవకాశం ఉండడం వల్ల వీటి నివారణ కోసం డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే చెరకు పంటలో బెట్ట పరిస్థితుల్ని అధిగమించడానికి 2.5% యూరియా, దీంతోపాటుగా 2.5% MOP లేదంటే లీటర్కి 10 గ్రాముల చొప్పున మల్టీకే ద్రావణాన్ని ఉదయం లేదంటే సాయంత్రం సమయాల్లో మాత్రమే పిచికారీ చేసుకోవాలి. జీడి మామిడి ఇంకా మామిడిని సాగు చేస్తున్న రైతు సోదరులు, తోటల్లో ఎండు పుల్లల్ని అడ్డదిడ్డంగా ఉన్న కొమ్మల్ని కత్తిరించి గాలి వెలుతురు బాగా ప్రసరించేలా చూసుకోవాలని రైతులకి శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
1: పల్లెసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: జన ఆత్మగౌరవానికి, గ్రామీణ అభ్యున్నతికి నూతన దిక్సూచి ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్. రచన శ్రీ ప్రభాత్, పఠనం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్రావు గారు.
2: కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ సమాజ సంక్షేమం కోసం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. గిరిజన గ్రామాల్లో వెలుగు నింపడం, యువతకు ఉపాధి కల్పించడం, పిల్లలకు విద్య అందించడం, మహిళలకు సాధికారత కల్పించడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఇవన్నీ ఈ పథకం లక్ష్యాలు. ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం 2024 సెప్టెంబర్లో ఆమోదం తెలిపింది. దీన్ని సంక్షిప్తంగా పిఎం జుగాగా పేర్కొంటున్నారు. ఈ పథకం కోసం సుమారు 79,156 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 56,333 కోట్ల రూపాయలు కాగా, రాష్ట్రాల వాటా 22,823 కోట్ల రూపాయలు. ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 63,000 పైగా గిరిజన గ్రామాలు, 549 జిల్లాలు, 2,740 బ్లాకులు అభివృద్ధి చెందుతాయి. దీని ద్వారా 5 కోట్లకు పైగా గిరిజనులు లబ్ధి పొందుతారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజాడ అప్పారావు చెప్పిన మాటలు మనందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి మానవ సమాజంలో శతాబ్దాలుగా ప్రకృతితో సహజీవనం చేస్తూ, అడవులను సంరక్షిస్తూ, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ వస్తున్న ఆదివాసీలు ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉన్నారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో గిరిజన సమాజం పాత్ర ఎంతో విశిష్టమైంది. వారి సంస్కృతి సంప్రదాయాలు, ప్రకృతితో మమేకమైన జీవన విధానం భారతదేశ వైవిధ్యానికి ప్రతీక. అయితే స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచిన అనేక గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి దూరంగానే ఉండిపోయాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పిఎం జుగా. తెలంగాణ నేల గిరిజన వీరుల త్యాగాలకు పోరాటాలకు పుట్టినిల్లు. జల్, జంగిల్, జమీన్ నినాదంతో గిరిజన హక్కుల కోసం పోరాడిన కుమ్రం భీం పేరు నేటికీ గిరిజనుల గుండెల్లో మారుమోగుతోంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాహసోపేత పోరాటం చేసిన రామ్జీ గోండ్ గిరిజన స్వాభిమానానికి ప్రతీకగా నిలిచారు. వీరు కలలుగన్న స్వాభిమానం, స్వయం అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యాలను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్. చెట్టు ఎత్తు చూసి ఆశ్చర్యపడకండి, దాని వేర్ల బలం తెలుసుకోండి అంటారు పెద్దలు. భారతదేశ అభివృద్ధి మహావృక్షానికి గిరిజన సమాజమే బలమైన వేరు. ఆ వేర్లు బలపడితేనే దేశం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఈ ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది కేవలం ఒక సంక్షేమ పథకం కాదు, గిరిజన గ్రామాలను ప్రగతి బాటలో

పురోగమింపజేసి ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే సమగ్ర ఉద్యమం. ఈ పథకం ప్రత్యేకత సంతృప్తి ఆధారిత అభివృద్ధి. అంటే ఒక గ్రామంలో ఒక్కరికి కాదు, అర్హులైన ప్రతి కుటుంబానికి అన్ని సౌకర్యాలు అందించాలనేదే లక్ష్యం. ఒక్క పువ్వుతో వసంతం రాదు అన్నట్టుగా కొంతమందికి మాత్రమే ప్రయోజనం కలిగితే అభివృద్ధి సంపూర్ణం కాదు. అందుకే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు, నీరు, విద్యుత్తు, ఆరోగ్యం, విద్య, ఉపాధి అందించే దిశగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. 2021 జనాభా అంచనాల ప్రకారం తెలంగాణలో గిరిజన జనాభా దాదాపు 37 లక్షలకు పైగా ఉంది. రాష్ట్ర జనాభాలో 10% పైగా గిరిజనులు ఉన్నారు. లంబాడీలు, గోండులు, కోయలు, చెంచులు, కొలాములు, నాయక్పోడులు, కొండరెడ్డిలు వంటి అనేక తెగలు తెలంగాణ వైవిధ్యానికి ప్రతీక. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజనుల జనాభా అధికంగా నివసిస్తోంది. అనేక గ్రామాలు ఇప్పటికీ అటవీ ప్రాంతాల్లో ఉండడంతో విద్య, వైద్యం, రవాణా, డిజిటల్ సేవలను అందుబాటులోకి తేవడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. చెరువు దగ్గరలో ఉన్న నీళ్లు అందక దాహం తీర్చుకోలేని పరిస్థితి అన్నట్టుగా ప్రభుత్వ పథకాలు ఎన్ని ఉన్నా కొన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయిలో చేరలేకపోయాయి. అలాంటి పరిస్థితులను మార్చేందుకే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పీఎంజుగా అమలవుతోంది. ఈ పథకం ప్రధాన లక్ష్యాల్లో మొదటిది మౌలిక సదుపాయాల కల్పన. ఇంటి దీపం వెలిగితే ఊరు వెలుగుతుంది అన్నట్టు గ్రామాల అభివృద్ధికి మౌలిక వసతులే పునాది. ప్రతి గిరిజన కుటుంబానికి పక్కా ఇల్లు, తాగునీరు, విద్యుత్తు, రహదారి, మొబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలను అందించడం ఈ పథకం లక్ష్యం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, భారత్ నెట్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి పథకాలతో అనుసంధానం చేసి ఈ లక్ష్యాన్ని సాధిస్తున్నారు. ఈ పథకం రెండవ లక్ష్యం విద్యాభివృద్ధి. గిరిజన పిల్లలు చదువులో వెనుకబడకూడదనే ఉద్దేశంతో హాస్టళ్లు, స్కాలర్షిప్లు, డిజిటల్ తరగతులు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఈ పథకంలో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. గిరిజన విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడం, హాస్టళ్ల నిర్మాణం, డిజిటల్ విద్య, ఉన్నత విద్య అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 1000కి పైగా హాస్టళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కొమరంభీం పోరాడిన కాలంలో విద్య అందరికీ అందుబాటులో లేదు. కానీ ఈ కాలంలో గిరిజన పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా ఎదుగుతున్నారు. ఈ పరివర్తనకు పీఎంజుగా వంటి కార్యక్రమాలు మరింత బలాన్నిస్తాయి. ఈ పథకం మూడవ లక్ష్యం ఆరోగ్య భద్రత. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది మన సంస్కృతి చెప్పిన గొప్ప సత్యం. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మాతా శిశు సంక్షేమం, పోషకాహారం, టీకాలు అందజేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా సికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మొబైల్ మెడికల్ యూనిట్ల ఏర్పాటు మొదలైన కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ 4వ లక్ష్యం ఉపాధి ఆర్థిక సాధికారత. గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు, అటవీ ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాలు, వ్యవసాయం, పశుపోషణకు ప్రోత్సాహం అందించడం జరుగుతోంది. చేతి నిండా పని ఉంటే కడుపు నిండా అన్నం దొరుకుతుందన్న సామెతను సార్థకం చేసే కార్యక్రమం ఇది. పీఎంజుగా కేవలం పథకం మాత్రమే కాదు, గిరిజనాభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక ఉద్యమం. 17 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఆరోగ్యం, విద్య, గృహ నిర్మాణం, రహదారులు, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, ఉపాధి వంటి 25 ప్రధాన రంగాల్లో సేవలను అందిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో గిరిజన సంక్షేమ రంగంలో కేంద్ర ప్రభుత్వం 23 లక్షలకు పైగా అటవీ హక్కుల పట్టాలను పంపిణీ చేసింది. 1 కోటి మందికి పైగా గిరిజన విద్యార్థులకు విద్యా సహాయం అందించింది. ఈ విజయాలను మరింత విస్తరించేందుకు పీఎంజుగా అమలవుతోంది. విత్తనం మొలకెత్తితేనే పంట వస్తుంది అన్నట్టు ఈ పథకం ఫలితాలు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కనిపించడం ప్రారంభమైంది. తెలంగాణకు పీఎంజుగా ప్రాధాన్యత ఇస్తోంది. తెలంగాణ రాష్ట్రం గిరిజన సంస్కృతికి నిలయం. గోండులు, కొండరెడ్డిలు, కోయలు, లంబాడీలు, చెంచులు వంటి అనేక తెగలు రాష్ట్రంలో నివసిస్తున్నాయి. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజన జనాభా అధికంగా ఉంది. పీఎంజుగా ద్వారా ఈ ప్రాంతాల్లో రహదారులు, విద్య, ఆరోగ్యం, డిజిటల్ కనెక్టివిటీ, తాగునీటి సదుపాయాలు మరింతగా మెరుగుపడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న గిరిజన అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ గిరిజన గ్రామాలు మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి. భద్రాద్రి

0: కొత్తగూడెం జిల్లాలో నివసించే కొండరెడ్డి గిరిజనుల కోసం గృహ నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాలను విస్తరిస్తున్నట్టు తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇది గిరిజన ప్రాంతాలను ప్రధాన అభివృద్ధి స్రవంతిలోకి తీసుకురావాలన్న లక్ష్యానికి ఉదాహరణ. గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుండడం కూడా పిఎం జుగా వంటి కార్యక్రమాల విజయవంతమైన అమలుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. తెలంగాణలోని ములుగు, ఏటూరు నాగారం, తాడ్వాయి, ఉట్నూరు, కేరమేరి, వాంకిడి, దమ్మపేట వంటి గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ్ అభియాన్ పథకం ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. రహదారులు మెరుగుపడితే విద్యార్థులు సులభంగా పాఠశాలలకు వెళ్తారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే యువత ప్రపంచంతో పోటీ పడుతుంది. ఆరోగ్య సేవలు చేరువైతే కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇది కేవలం అభివృద్ధి కాదు, ఇది సామాజిక న్యాయం. వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడమే నిజమైన పురోగతి అనే భావనకు పిఎం జుగా ప్రతిరూపం. గిరిజన సమాజం గురించి మాట్లాడేప్పుడు కొమ్రం భీమును గుర్తు చేసుకోవాలి. ఆయన పోరాటం కేవలం భూమి కోసం కాదు, గౌరవం కోసం. రామ్జీ గోండ్ పోరాటం కేవలం అధికారానికి వ్యతిరేకంగా కాదు, స్వాభిమానం కోసం. నేడు ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్, పిఎం జుగా ద్వారా ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి అవకాశాలు ఆ మహనీయుల కలలను సాకారం చేసే దిశగా ఒక ముందడుగు. చినుకు చినుకు కలిసి వాన అవుతుంది, వాన వాన కలిసి నదిగా మారుతుంది అన్నట్టు చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కలిసి గిరిజన ప్రాంతాల రూపురేఖలను మారుస్తాయి. ప్రతి ఇంటికి నీరు, ప్రతి గ్రామానికి రహదారి, ప్రతి బిడ్డకు విద్య, ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ప్రతి యువకుడికి ఉపాధి, ఇవే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్, పిఎం జుగా లక్ష్యాలు. గిరిజన గ్రామాలు ఉన్నత స్థాయి గ్రామాలుగా మారాలి. గిరిజన కుటుంబాలు సంతోషంగా జీవించాలి. గిరిజన యువత ఆశయాలు నెరవేరాలి. అదే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పథకం రూపకల్పనలో అసలైన స్ఫూర్తి. అడుగు అడుగుకు అభివృద్ధి, ఇంటింటికి సంక్షేమం అనే నినాదాన్ని సాకారం చేసే కార్యక్రమమే ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్. గిరిజనుల అభ్యున్నతి దేశ అభ్యున్నతి, గిరిజన గ్రామాల పురోగతి భారతదేశ పురోగతి. ఈ ఆశయంతోనే గిరిజన అభివృద్ధి యజ్ఞం ముందుకు సాగుతోంది. ఈ దిశలో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్, పిఎం జుగా పథకం ఆదివాసీల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఉపకరిస్తోంది.
1: గిరిజన ఆత్మగౌరవానికి, గ్రామీణ అభ్యున్నతికి నూతన దిక్సూచి ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్. వివరాలు విన్నారు రచన శ్రీ ప్రభాత్, పఠనం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్రావు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

శ్రీరామ్ చిత్రం నుంచి బాంబే జయశ్రీ పాడిన పాట విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా అంతఃపురం చిత్రం నుంచి చిత్ర పాడిన పాట వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు షాక్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

వినబోయేది బాంబే జయశ్రీ, హరీష్ రాఘవేంద్ర యుగళగానం రాఘవన్ చిత్రం కోసం.

ఇప్పుడు వినబోతున్న పాట ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట జోడీ చిత్రం కోసం.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత మెరుపు కలలు చిత్రం నుంచి హరిహరన్ సాధనా సర్గం పాడిన పాట వింటారు.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఇదే ప్రసారంలో 8:40 ఒక చిత్రగీతం వినవచ్చు. 9:30 స్వరమాలిక శీర్షికన మరిన్ని సినీ పాటలు వినవచ్చు. 10:45 ఆ పాత మధురాలు పాత సినిమా పాటలు వినవచ్చు. ఈనాటి కార్యక్రమంలో రాత్రి 10:00 కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి పి సుశీల సుబ్రహ్మణ్యం గారి గానం వింటారు. శ్రీ మావుడు సత్యనారాయణ శర్మ వయోలిన్, శ్రీ ముళ్ళపూడి వెంకటరాజా లక్ష్మణరావు మృదంగం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. కొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి మోల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాలలో అధికారికంగా పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసిన 75 రైల్వే స్టేషన్లను ఈరోజు ప్రారంభించారు. మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని సృష్టించడం ప్రభుత్వాల, సంస్థల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి ఉద్ఘాటించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి మోల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాలలో అధికారికంగా పర్యటించనున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 20వ తేదీన ఆమె మోల్డోవాను సందర్శించి ఆ దేశ అధ్యక్షురాలు మాయా సాండూతో సమావేశమై ప్రతినిధుల స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే మోల్డోవా పార్లమెంట్ అధ్యక్షుడు ఇగోర్ గ్రోసుతో సమావేశమై మోల్డోవా భారత్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో సంభాషిస్తారు. ఈ నెల 21వ తేదీన నార్త్ మాసిడోనియా సందర్శించి ఆ దేశ అధ్యక్షురాలు గోర్దానా సిల్జానోస్క్వా డౌకోవాతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే ప్రధానమంత్రి క్రిస్టిజన్ మిక్కోస్కీతోనూ, అసెంబ్లీ అధ్యక్షుడితోనూ సమావేశమై నార్త్ మాసిడోనియా అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 23వ తేదీ నుండి జరిగే 2 రోజుల రొమేనియా పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ఆ దేశ అధ్యక్షుడు నికుషోర్ డాన్, తాత్కాలిక ప్రధానమంత్రి ఇలీ బోలోజన్, సెనేట్ అధ్యక్షులు మిర్సియా అబ్రుడియన్, ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ అధ్యక్షుడు సోరిన్ గ్రిండియానోలతో సమావేశమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పంజాబ్లోని జలంధర్లో 5,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసిన 75 రైల్వే స్టేషన్లను ఆయన వర్చువల్గా ప్రారంభించారు. జలంధర్లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని పౌరుల జీవితాలను సులభతరం చేయడం, వారి పురోగతి కోసం నూతన అవకాశాలను కల్పించడం వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పేద ధనిక అనే భేదం లేకుండా ప్రతి కుటుంబానికి ఉత్తమ సౌకర్యాలు అందించడమే తమ ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. నాగరిక్ దేవోభవ స్ఫూర్తి ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిలోనూ ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: దేశ్ కీ పెహ్లీ హైడ్రోజన్ ట్రైన్ షురూ కర్నే కా అవసర్ మిలా హై. గరీబ్ హో, మిడిల్ క్లాస్ హో, ఐసే హర్ పరివార్ కో బెస్ట్ సే బెస్ట్ సువిధా మిలే, ये हमारा प्रयास है. भारतीय रेल है एक गरीब परिवारों की, मिडिल क्लास परिवारों की सवारी है. लेकिन 2014 से पहले तक रेलवे की क्या स्थिति थी ये आप अच्छे से जानते हैं.
0: అంతకుముందు ప్రధానమంత్రి చండీగఢ్లో ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి, మౌలిక సదుపాయాల వంటి కీలక రంగాలలో సుమారు 4,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభనుద్దేశించి నరేంద్ర మోదీ

0: మాట్లాడుతూ, చండీగర్ అభివృద్ధితో ప్రజల జీవితాలు మారిపోయాయని, ఈ ప్రయోజనాలు ఆ నగరానికే పరిమితం కాకుండా హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు కూడా చేరాయని అన్నారు. మహిళా నేతృత్వంలోని అభివృద్ధి లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు సురక్షితమైన, గౌరవప్రదమైన పని ప్రదేశాలు చాలా అవసరమని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ నిషేధం పరిష్కార చట్టం 2013పై జాతీయ మహిళా కమిషన్ NCW నిర్వహిస్తున్న 2 రోజుల జాతీయ అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి మహిళకు గౌరవంగా, నిర్భయంగా పనిచేసే హక్కు ఉందని, సురక్షితమైన పని వాతావరణాన్ని సృష్టించడం ప్రభుత్వాలు, యజమానులు, సంస్థల ఉమ్మడి బాధ్యత అని ఉద్ఘాటించారు. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి, సమ్మిళిత జాతీయ అభివృద్ధిని సాధించడానికి పని ప్రదేశంలో భద్రతను బలోపేతం చేయడం తప్పనిసరి అని అన్నపూర్ణాదేవి పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 13 వరకు జరగనున్న ఈ సమావేశాలలో కొన్ని కీలకమైన అంశాలను చర్చించి సభ ఆమోదం పొందాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, రాజీవ్ రంజన్ సింగ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, కిరణ్ రిజిజులు ఈరోజు ఢిల్లీలో సమావేశమై వ్యూహాన్ని ఖరారు చేశారు. అలాగే ఈ నెల 19న ప్రభుత్వం అన్ని పార్టీల నాయకులతో సమావేశానికి ఏర్పాటు చేసింది. పార్లమెంటు ఉభయ సభలు సజావుగా పనిచేసేలా సహకరించాలని ప్రభుత్వం ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలను కోరనుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, గత 12 సంవత్సరాల్లో భారతీయ రైల్వేలో అనేక కీలక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. జింద్ సోనిపట్ మార్గంలో సుమారు 90 కిలోమీటర్ల దూరం హైడ్రోజన్ రైలు సేవలు ప్రారంభమయ్యాయని, భవిష్యత్తులో ఇవి మరింత విస్తరిస్తామని తెలిపారు. 3200 హార్స్ పవర్తో పనిచేసే ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, పొడవైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలో 3-4 దేశాలకు మాత్రమే హైడ్రోజన్ రైళ్లను నడిపే సామర్థ్యం ఉందన్న ప్రధానమంత్రి, 21వ శతాబ్దపు భారతీయ రైల్వేలు హైడ్రోజన్ సాంకేతికతతో నడుస్తాయని పేర్కొంటూ,
1: 1300 రైల్వే స్టేషన్ కో ఆధునిక బనాయా జా రహా హై ఔర్ ఇన్మే సే కై స్టేషన్ పర్ కామ్ పూరా హో చుకా ఆజ్ ఐసే హీ 75 స్టేషన్స్ కా లోకార్పణ కియా గయా హై హమారా దేశ్ వికసిత్ రాష్ట్ర బన్నే కి ఔర్ బడ్ రహా హై ये केवल स्टेशन नहीं है, ये एक प्रकार से सिटी सेंटर है. जालंधर कैंट स्टेशन आधुनिक भी हुआ है और इसकी कैपेसिटी भी बहुत बढ़ गई है.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, హైడ్రోజన్ సాంకేతికతను దేశీయంగా అభివృద్ధి చేయాలన్న బలమైన జాతీయ సంకల్పంతోనే దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభమైందని, ఇది స్వదేశీ సాంకేతిక ప్రగతిలో ఒక చారిత్రక విజయమని అభివర్ణించారు. ఈ రైలుకు డీజిల్ కానీ, పెట్రోల్ కానీ అవసరం లేదని, ఇది పూర్తిగా పర్యావరణ అనుకూలమైనదని పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన విస్తృత రైల్వే ఆధునీకరణ కార్యక్రమంలో ఈ విజయం ఒక భాగమని చెప్పారు. హర్యానా రాష్ట్ర రైల్వే బడ్జెట్ 315 కోట్ల రూపాయల నుండి సుమారు 3500 కోట్ల రూపాయలకు గణనీయంగా పెరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 18,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ,
2: देश में इतनी कॉम्प्लेक्स टेक्नोलॉजी को डेवलप किया गया है. इट वॉज वेरी इंपॉर्टेंट टू डेवलप दिस टेक्नोलॉजी क्योंकि हाइड्रोजन एक न्यू एनर्जी है, न्यू फ्यूल है. उसकी टेक्नोलॉजी भारत में कैसे डेवलप हो, आत्मनिर्भर भारत की स्वदेशी टेक्नोलॉजी ये बनाना, ये बहुत इंपॉर्टेंट है. और ये आज एक बड़ा माइलस्टोन है रेलवे के लिए. हाइड्रोजन बहुत ही सेफ फ्यूल इस तरह से है कि 0.25% से ज्यादा अगर कहीं पर भी हाइड्रोजन का कॉन्सेंट्रेशन इस पे दिखाई देता है तो ऑल सेफ्टी सिस्टम्स विल बेसिकली गेट इनटू एक्टिवेशन. तो बहुत ही सेफ गाड़ी है.
0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ABPMJAY ద్వారా దేశవ్యాప్తంగా 190,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన నగదురహిత చికిత్సలు జరిగాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ABPMJAY ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అమలుపై జరిగిన 2 రోజుల జాతీయ సమీక్షా సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భరోసా పథకంగా నిలిచిందన్నారు. 94 కోట్లకు పైగా ABHA నంబర్ల ఏర్పాటు, 100 కోట్లకు పైగా ఆరోగ్య రికార్డుల అనుసంధానం.

0: విధానంతో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉండే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు ఏబీడీఎం డిజిటల్ పునాదిని వేసిందని మంత్రి వివరించారు. అత్యంత పేద బలహీన వర్గాల ప్రజలను అన్ని ఆరోగ్య సంరక్షణ చర్యల కేంద్ర బిందువుగా ఉంచుతూ ఈ పథకాల అమలులో సమన్వయాన్ని బలోపేతం చేయాలని ప్రతాప్రావు జాదవ్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాలపై ఉన్న అల్పపీడనం బలహీనపడి సాధారణ అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. రానున్న 7 రోజుల్లో ఈశాన్య భారతదేశం, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి మోల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాలలో అధికారికంగా పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమృత భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసిన 75 రైల్వే స్టేషన్లను ఈరోజు ప్రారంభించారు. మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని సృష్టించడం ప్రభుత్వాల, సంస్థల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి ఉద్ఘాటించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడొక చిత్రగీతం వింటారు. బంగారు తిమ్మరాజు చిత్రం నుండి కేజే యేసుదాస్ పాడిన పాట వింటారు.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ సంధ్య హిందీలో వార్తలు, 9:00 న్యూస్ 9 ఆంగ్ల వార్తా ప్రసారం, 9:15 స్పాట్లైట్ వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినీ గీతాలు వింటారు. ముందుగా రాజా చిత్రం నుండి ఉన్నికృష్ణన్ చిత్రా పాడిన పాట వింటారు.

0: ఇప్పుడు వినబోయే పాట చందమామ చిత్రం నుంచి ఆశా భోస్లే కెఎం రాధాకృష్ణన్ పాడిన పాట వింటారు.
1: ధీం ధనక ధీం తడిడ నక ధీం ధనక ధీం ధీం ధనక ధీం తడిడ నక ధీం ధనక ధీం ధీం ధనక ధీం తడిడ నక ధీం ధనక ధీం.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట నీ స్నేహం చిత్రం నుండి వేయి కన్నులతో అనే పాట ఉషా పాడగా వింటారు.

స్వరమాలిక కార్యక్రమంలో తరువాతి పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన ఈ పాట ఆత్మబంధువు చిత్రం కోసం.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 10 గంటలు. కర్ణాటక సంగీత సభ కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి పి సుశీల సుబ్రహ్మణ్యం గారి గానం వింటారు. శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ వయోలిన్, శ్రీ ముళ్ళపూడి వెంకటరాజా లక్ష్మణరావు మృదంగం. ముందుగా కానడ రాగవర్ణం ఆదితాళం, శ్రీ రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్ రచన.

ఇప్పుడు మహాత్రిపుర సుందరి భైరవిరాగం రూపకతాళం శ్రీ పల్లవి గోపాలయ్యర్ కీర్తన.

ఈనాటి కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి పి సుశీల సుబ్రహ్మణ్యం గారి గానం వింటున్నారు. శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ వయోలిన్, శ్రీ ముళ్ళపూడి వెంకటరాజా లక్ష్మణరావు మృదంగం. ఇప్పుడు వినండి, ఎందుకు దయరాదురా తోడిరాగం మిశ్రచాపు తాళం, శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

ఇంతవరకు మీరు కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి పి సుశీల సుబ్రహ్మణ్యం గారి గానం విన్నారు. శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ వయోలిన్, శ్రీ ముళ్ళపూడి వెంకట రాజా లక్ష్మణరావు మృదంగం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10:46. ఆపాత మధురాలు, పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా ఏకవీర చిత్రం కోసం ఘంటసాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

ధనమా దైవ చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట విన్నారు. రాజమకుటం చిత్రం నుండి పి లీల పాడిన పాట వింటారు.

0: World Cup 2026 today. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం. రేపటి ప్రసారాల్లో కొన్ని ముఖ్య విశేషాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం ఒకే తోట పువ్వులం బృందగానం వింటారు. రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ మండపాక శారద గారు. 6:10 ప్రసారమయ్యే భక్తిరంజనీ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం వింటారు. 6:30 చింతన పఠనం శ్రీమతి వేము సుబ్బలక్ష్మి. 6:35 ప్రసారమయ్యే పల్లెసీమలు కార్యక్రమంలో పశువులు, గొర్రెల్లో బాహ్య అంతరపరారణ జీవులు జాగ్రత్తలు, ఈ అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం వింటారు. 7:15 ప్రసారమయ్యే ఉదయ సమీరాలు కార్యక్రమంలో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా, రామయ్య పంతులు గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. కుమారి లక్ష్మీ నాగనాథన్ గారి లలిత సంగీతం వింటారు. యు శివ కీబోర్డ్, యు సూర్యనారాయణ తబలా. పుష్పాంజలి సమాచారవాణి వింటారు. 8:30 ప్రకాశం జిల్లా సమాచార లేఖ వింటారు. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ వి దొరైస్వామి అయ్యంగార్ వీణావాదనం వింటారు. శ్రీ డి బాలకృష్ణ సహకార వీణ, శ్రీ కుట్టాలం ఆర్ విశ్వనాథ అయ్యర్ మృదంగం, శ్రీ కెఎస్ మంజునాథన్ ఘటం. మధ్యాహ్నం 1:33 ప్రసారమయ్యే మహిళావాణి కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం వింటారు. 2:31 ప్రసారమయ్యే సైనిక మాధురి కార్యక్రమంలో జనసంఖ్య శ్రీమతి సరోజిని శ్రీహర్ష్ గారి వ్యాఖ్యానం వింటారు. 6:30 ప్రసారమయ్యే సాయం సమీరం కార్యక్రమంలో గుంజన్ ఫిట్నెస్ మంత్ర వికాసం వింటారు. రాత్రి 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఒక సమర్థ రుణ వినియోగానికి ఒక సమగ్ర విధానం, ఈ అంశంపై నైరా వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ వి రాజేంద్ర ప్రసాద్ గారి ప్రసంగం వింటారు. అనంతరం వ్యవసాయ సమాచారం వింటారు. రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో దేవ్రత్ గారి సితార్ వాదనం వింటారు. ఇవి రేపు ప్రసారమయ్యే ప్రసారాల్లో కొన్ని ముఖ్య విశేషాలు. వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం వారు అందజేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.3, కనిష్ట ఉష్ణోగ్రత 29.1 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 1.1 సెంటీమీటరు. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.4, కనిష్ట ఉష్ణోగ్రత 28.4 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం నమోదైంది. ఇంతకుమించి పెద్దగా మార్పు ఏమీ ఉండదు. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేకమైన హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ సూచన విన్నారు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఉదయం 5:51 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 MHz ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారాలు ప్రారంభమయ్యేంతవరకు నమస్కారాలతో సెలవు. శుభరాత్రి. జై హింద్.